శ్రోతలు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 1వ రోజు, క్రీస్తుశకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 23వ తారీఖు బుధవారం. నిలయంలో సమయం 5:58 దాటి 43 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశమే మన గర్వం, దేశభక్తే మన బలం. దేశమే మన గర్వం, దేశభక్తే మన బలం. శ్రోతలు, ఇంతవరకు ప్రబోధ గీతం, దేశభక్తి గీతం విన్నారు. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలు విన్నారు. సమయం 6:30 దాటి 8 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు వింటారు సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత శ్రీ వై రామకృష్ణరావు. విందామా?
1: చంచలం హి మనఃకృష్ణ ప్రమాది బలవద్దృఢం అంటాడు భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో. ఈ మనస్సు బహు చంచలమైనది, సంక్లిష్టమైనది, దృఢమైనది. మనస్సులో స్మృతులు, ఆలోచనలు భూత భవిష్యత్ వర్తమానాలలో విశృంఖలంగా సంచరిస్తుంటాయి. వ్యక్తి అధీనాన్ని అధిగమించి విహరిస్తుంటాయి. వీటికి పగ్గాలు వేయగలవాడే దృఢచిత్తుడు. మనస్సులో చెలరేగే జ్ఞాపకాలు లేక స్మృతులకు, ఆలోచనలకు ఒక దారి తెన్ను ఉండని మాట వాస్తవం. జ్ఞాపకాలు అనగానే స్థూలంగా గుర్తుకు వచ్చేవి, గుర్తు తెచ్చుకునేవి అని చెప్పవచ్చు. ఈ జ్ఞాపకాల గురించి ప్రాచ్య పాశ్చాత్య తత్వవేత్తలు ఎంతగానో విశ్లేషించి సిద్ధాంతాలు ప్రతిపాదించారు. ఫ్రెంచి తత్వవేత్త హెన్రీ బెర్గ్సన్ ఈ జ్ఞాపకాలు లేక స్మృతులను విశ్లేషిస్తూ వాటిని అసంకల్ప స్మృతులు మెమాయర్ ఇన్వాలంటైర్ అని, ఐచ్ఛిక స్మృతులు మెమాయర్ వాలంటైర్ అని వింగడించాడు. వ్యక్తి సంకల్పానికి హేతు తర్కాలకి అధీనమైనవి ఐచ్ఛిక జ్ఞాపకాలు, అంటే ప్రయత్నపూర్వకంగా అవసరాన్ని బట్టి జ్ఞప్తికి తెచ్చుకోవటం. అసంకల్ప జ్ఞాపకాలు అంటే బాహిర జగత్తులోని వివిధ సన్నివేశాలలో తమంత తాముగా ప్రేరణ పొంది మనసు పొరలను దాటి స్మృతిపథంలోకి చొచ్చుకు వచ్చేవి. ఈ రెండు రకాల జ్ఞాపకాలలో బెర్గ్సను, మరొక తత్వవేత్త రచయిత మార్సెల్ ప్రోలు అసంకల్ప జ్ఞాపకాలకే పెద్దపీట వేశారు. బెర్గ్సన్ అసంకల్ప జ్ఞాపకాలకు మెమాయర్ పార్ ఎక్సలెన్స్ అని ఖితాబిచ్చాడు. అసంకల్ప జ్ఞాపకాలు చెట్టుకు పండిన ఫలం వంటివి, ఐచ్ఛిక జ్ఞాపకాలు కృత్రిమంగా పండేట్లు చేసిన పండు వంటివి. జ్ఞాపకాలు అనేవి వైయక్తిక సామాజిక చరిత్ర భాండాగారాలు. జ్ఞాపకాలే లేకపోతే

0: వ్యక్తి చరిత్ర లేదు, సామాజిక చరిత్ర లేదు. తాంత్రికులు చెప్పిన నాలుగు వాగ్దశలు పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేవి గాని, మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్పిన నాలుగు మానసిక విభాగాలు అవ్యక్తం, వ్యక్తావ్యక్తం, ప్రాక్చేతన, వ్యక్తం అనేవి గాని సూక్ష్మంగా పరిశీలిస్తూ విశ్లేషించుకుంటూ పోతే చివరకు జ్ఞాపకాల పరిధిలోకే చేరతాయి. ఈ జ్ఞాపకాలు కొన్ని మధురమైనవైతే కొన్ని చేదు జ్ఞాపకాలుంటాయి. వర్తమానంలో చేదుగా ఉన్నా కాలాంతరంలో మాధుర్యవంతంగా పరిణమించేవి ఉంటాయి. చదువుకునే రోజుల్లో విద్యార్థికి పాఠశాల, చదువు, పరీక్షలు, క్రమశిక్షణ వంటివన్నీ కష్టంగా, చేదుగానే ఉంటాయి. కాలక్రమంలో అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత చిన్ననాటి పాఠశాల, అప్పటి సహాధ్యాయులు, ఉపాధ్యాయులు, వాళ్ల మందలింపులు, దండనలు ఇవన్నీ మధుర స్మృతులుగా ఆహ్లాదపరుస్తాయి. సాధారణంగా వర్తమానం కంటే గతమే మధురంగా అనిపిస్తుంటుంది. పీడకల వంటి కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ బాధిస్తూనే ఉంటాయి, భయపెడుతూనే ఉంటాయి. కొన్ని కొన్ని మనసు పొరల మాటున మరుగుపడిపోయి విస్మృతమవుతాయి. మెదడుకు పదును పెట్టి శ్రమిస్తే అవి తిరిగి వెలుగులోకి వస్తాయి. కొన్ని ప్రధానమైన విషయాలను మర్చిపోవటానికి కారణం ఆ విషయంపై మనిషికి ఆసక్తి, అనురక్తి లేకపోవటమే అని మనస్తత్వజ్ఞులు చెబుతారు. భార్య పుట్టినరోజును మర్చిపోవడం ఆమెపై భర్త మనసులో పైకి కనబరచేంత ప్రేమ లేదనటానికి నిదర్శనమని అంటారు. అలాగే తన పెళ్లి రోజును మర్చిపోవటం కూడా ఆ విషయమై అంత ఆసక్తి లేకపోవటమే కారణం అంటారు. అయితే దీన్ని ఒక సిద్ధాంతంగా అంగీకరించలేము. ఒక్కో సందర్భంలో జ్ఞాపకాలు బాధాకరమైనవైతే విస్మృతి, మర్చిపోవడం సుఖాన్నిస్తుంది. కొన్ని సాధనల ద్వారా, ప్రయత్నాల ద్వారా జ్ఞాపకం నిలుపుకోవచ్చు, కానీ మర్చిపోవడం అనేది మనం సాధించగలిగేది కాదు. అది తనంత తానుగా జరగవలసిందే. ఒక కుహనా వైద్యుడు ఒక దీర్ఘరోగికి చేతికందిన మాత్రను ఇచ్చి, ఈ మాత్ర వేసుకుంటే రోగం వెంటనే కుదురుతుందని చెబుతూ ఆ మాత్రను మింగే సమయంలో కోతిని జ్ఞాపకం చేసుకోకూడదు అని షరతు పెడతాడు. రోగి మాత్ర వేసుకునే ప్రతి సందర్భంలోనూ అనివార్యంగా కోతి అతనికి జ్ఞాపకం రాక మానదు. ఇది చమత్కారం. ఒకప్పుడు ఏదో పాత సినిమాలోని పాట వినగానే, ఒక పరిమళం సోకగానే మనస్సు ఒక్కసారి గతంలోకి వెళ్లి ఆనాటి జ్ఞాపకాల చుట్టూ విహరించి వస్తుంది. ఈ అనుభూతి అందరికీ అనుభవంలో ఉన్నదే. మరి బలవంతంగా తెచ్చుకున్న జ్ఞాపకాలకు ఈ మాధుర్యం ఉంటుందా? మనందరికీ తరచూ అనుభవంలో ఉండే మరో విషయం, అంతకు మునిపే ఎక్కడో పెట్టిన కలమో, కాగితమో, కళ్ళజోడో ఎక్కడ పెట్టామో జ్ఞాపకం రాక వెతుకులాడతాం. కానీ ఎప్పటెప్పటివో చిన్ననాటి సంగతులు, ముచ్చట్లు మాత్రం స్పష్టంగా గుర్తుంటాయి. విలియం వర్డ్స్వర్త్ అనే ఆంగ్ల మహాకవి కవిత్వం అంటే ఇమోషన్స్ రికలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీ అంటాడు. ప్రశాంత సమయంలో భావావేశాలను నెమరు వేసుకోవడమే కవిత్వం అని అతని ఉద్దేశం. సాహిత్య క్రీడయైన అవధానంలో కూడా ధారణ అనేది జ్ఞాపకానికి సంబంధించినదే. మనిషి పోయిన తర్వాత అతడు మిగిల్చిపోయేవి జ్ఞాపకాలే.
1: శ్రోతలు, ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ వై రామకృష్ణరావు. సమయం 6:35 దాటి 27 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు వింటారు పొలం కబుర్లు. విందామా?
2: రై సోదరుకు నమస్కారం. కిసాన్ వాణికి సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో మునగసాగులో తప్పకుండా పాటించాల్సిన సస్యరక్షణ చర్యల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మునక్కాయల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. దానికి అనుగుణంగానే రైతు సోదరులు వాణిజ్య శైలిలో మునగ సాగు చేపట్టి స్వల్పకాలంలోనే అధిక లాభాలని ఆర్జిస్తున్నారు. మునగను రైతులు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయొచ్చు. అయితే ఎక్కువగా నీరు నిల్చి ఉండే పరిస్థితులను తట్టుకోలేదు ఈ మునగ. సాధారణంగా మునగ చెట్లు జనవరి నెలలో పూతకు వచ్చి ఫిబ్రవరి ఈ మాసం నుండి కాయలు కోతకొస్తాయి. భూమి స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి మొక్కలు పెరిగే దశలో వారం నుండి 10 రోజుల వ్యవధిలో మొక్కకు నీరు పెట్టాల్సి వస్తుంది. కాయలు కాసే సమయంలో 4 నుంచి 5 రోజులకు ఒకసారి ఖచ్చితంగా నీరు పెడితే నాణ్యమైన కాయలు దిగుబడులు పొందొచ్చు.

వివిధ దశల్లో వాతావరణ పరిస్థితులను బట్టి చీడపీడల సమస్యలు అధికంగా ఉన్నందున రైతు సోదరులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సస్యరక్షణ ఎలా చేయాలి, ఏం చేయాలనే విషయాలకు వస్తే, ఈ మునగలో ఎక్కువగా కాండం కుళ్ళు మరియు వేరుకుళ్ళు ఈ తెగుళ్ళు ఆశించేది ఎక్కువ. నీరు ఎక్కువగా నిలిచే భూముల్లో ఇంకా వర్షాకాలంలో ఈ తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు వేరుకు వ్యాపిస్తే వేర్లు కుళ్ళిపోయి చెట్టు చనిపోతుంది. అదే కాండానికి వ్యాపిస్తే కాండం చుట్టూ ఉన్న బెరడు కూడా కుళ్ళిపోయి చెట్టు విరిగిపోతుంది. అయితే దీని నివారణకు ఏం చేయాలి? లీటర్ నీటిలో 1 గ్రామ్ కార్బనిజం లేదా డైథేన్ M45 కలిపిన ద్రావణం గాని లేదా 1% బోర్డో మిశ్రమాన్ని గాని మొక్కల మొదళ్ళలో దగ్గర పోసి వ్యాధిని నివారించవచ్చు. ఇంకొకటి గొంగళి పురుగు. ఇది మునగ పంటను అన్ని దశల్లోనూ ఈ పురుగు వ్యాపించి తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. రాత్రివేళలో గొంగళి పురుగులు ఆకులు తిని బెడను కొరికి గీకి గీకి తింటాయి. తల్లి రెక్కల పురుగులు పెట్టిన గుడ్ల సముదాయాలని గొంగళి పురుగులు సమూహాలని ఏరి నాశనం చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే 2 మిల్లీల క్వినాల్ పాస్ లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. చెట్టు చుట్టూ కార్బోఫిరాన్ 3G గుళికలు కానీ 10 నుంచి 30 గ్రాములు వేసి మట్టిలో కప్పడం వల్ల కోసేస్త దశలో ఉన్న గొంగుల పురుగుల్ని మనం ముందుగానే నివారించుకోవచ్చు. ఇంకా తామర పురుగులు. ఈ తామర పురుగులు మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు చిగుళ్ళ నుంచి రసం పీల్చడం వల్ల కొత్త చిగుళ్ళు రాక మొక్కలు గిడసర బారిపోయి పూత కాయ ఏర్పడదు. ఈ పురుగు నివారణకు 2 మిల్లీల మెటాసిస్టాక్స్ లేదా 1 గ్రాము ఎసిపేటు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక కాయ తొలిచే ఈగ. కాయ దశలో ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సరైన సమయంలో గాని నివారణ చర్యలు చేపట్టకుండా ఉంటే పిండి దశలో కాయలోనే ప్రవేశించి లోపల పదార్థాలను తినేసి నాశనం చేసేస్తాయి. దీంతో కాయలు ఆకారం మారిపోయి వంకరగా తయారవుతాయి. కాయ తొలిచే ఈగ నివారణకు పూత దశలో లీటర్ నీటికి 2 మిల్లీల ఫాస్లోన్ కలిపి పిచికారీ చేసుకోవాలి. 1 మిల్లీ డైక్లోరావాస్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈగ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 20 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పుడు ధాన్యం నిల్వ చేయడానికి రైతు సోదరులకు కొన్ని సూచనలు. అదేంటంటే, సాధారణంగా పెద్ద రైతులు అమ్మకానికి కేటాయించిన ధాన్యం మంచి ధర వచ్చేంత వరకు నిల్వ చేస్తుంటారు. అలా నిల్వ చేసేటప్పుడు తగినటువంటి సూచనలు పాటించాలి, లేకపోతే ఆ ధాన్యం చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో నిల్వ చేసేటప్పుడు అయితే కీటకాలు, తేమ, వర్షపు నీళ్లు లోపలికి రాకుండా చూసుకోవాలా. నేల, గోడలు, పైకప్పులలో పగుళ్లలో రంధ్రాలు లేకుండా సిమెంట్తో పూడ్చుకోవాలా. ఎలుకల కన్నాలకు గాజు ముక్కలు సిమెంటు కాంక్రీట్తో మూసేయాలా. పక్షులు రాకుండా కిటికీలు, వెంటిలేటర్లు, ఇంకా ఈ జాలీలు, ఇనుప జాలీలు బిగించుకుంటే దుమ్ము ధూళి లేకుండా కూడా అక్కడ శుభ్రం చేసుకునేసి మనం జాగ్రత్తలు తీసుకోవాలా. ఇక నేల, గోడలు, పైకప్పు మీద మలాథియన్ 50 EC లేదా ఎండోసల్ఫాన్ 35 EC స్ప్రే చేయాలి. 3 లీటర్ల నీటిలో 30 మిల్లీల మందును కలిపి 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవాలి. ధాన్యం నిల్వకు కొత్త గోరు సంచులను ఉపయోగించాలి. పాతవైతే రంధ్రాలు, కీటకాలు లేని వాటిని ఎంపిక చేయాలి. ధాన్యం వేసే ముందు గోరు సంచుల మీద లోపల మలాథియన్ లేదా ఎండోసల్ఫాన్ ద్రావణం స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసిన తర్వాత మరునాడు వాటిని ఎండలో ఎండబెట్టాలి. రవాణాకు ఉపయోగించే ట్రాక్టర్లు కానీ లారీల టైర్లు కానీ శుభ్రపరిచిన తర్వాతే ధాన్యపు మూటలు వేయాలి. ధాన్యం ఎండలో ఆరబెట్టి తేమ శాతం 14 లేదా అంతకంటే తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలా, జాగ్రత్తలు తీసుకోవాలా. నేల మీద చెక్కదిమ్ములు లేక చెక్క పలకలు లేక కర్ర దొంగలు వేసి వాటిపైన ధాన్యం బస్తాల నెట్లు వేయాలి. గోడలకు ఆనకుండా దూరంగా నెట్లు వేయాలి. గోడలు ఆనుకుంటే బస్తాలు తేమను పెంచుకుంటాయి. నెట్టుకు నెట్టుకు మధ్య ఖాళీ ఉండేటట్లు కూడా మనం చూసుకోవాలి. ఇంకా అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్ళలు 1 టన్ను ధాన్యానికి 3 గ్రాములు, అంటే 3 గ్రాముల బిళ్ళలు 2 చొప్పున బస్తాల ముందర పెట్టి 7 రోజుల పాటు తలుపులు మూసేసి ఉంచితే ఈ విషవాయువులు విస్తరించి కీటకాలు, ఎలుకలు రాకుండా, ఇంకా అవి ఒకవేళ వస్తే చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటూ రేపటి పొలం కబుర్లు మళ్ళీ కలుసుకుందాం.

సరమవుతుందండి. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. తప్పక విందాము. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమర్పణండి. మన కళ్ళకు కట్టినట్టు వ్యాఖ్యానం చేయడం జరుగుతుంది. మనం తప్పక విని శ్రీవారి కృపా కటాక్షణాన్ని పొందుదాం. మరి సమయం 6:45 కావస్తోంది. శ్రోతలు ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606.
1: శ్రోతలు ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా నూతన రైతు బజార్ భవన నమూనాను, వివిధ అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి గత రాత్రి తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో ఎల్నినో వచ్చినా మనం బయటపడాలంటే నదుల అనుసంధానం ఒకటి చేసి మినిమం నీళ్లు వచ్చేటట్టు చేసుకోవడం, మీ ఊర్లో పడిన వర్షాన్ని భూమిలో ఇంకెడికి చేయడం, పెద్ద నీటి సమస్య లేకుండా భూమినే ఒక జలాశయంగా తయారు చేయడం, నీటి భద్రత వస్తుంది. భూమి తాపాన్ని తగ్గించాలంటే మనం చేయాల్సింది ఈ యొక్క ప్రకృతి సేద్యం చేయాలి. ప్రకృతి సేద్యం అన్నింటికంటే శ్రేష్టమైనటువంటి వ్యవసాయం. ఈ సంవత్సరం నా ఆలోచన రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క ఎకరాకి PMDS కింద కల్టివేషన్ చేయాలని.
0: వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలపై రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలైన కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ శిల్ప వాస్తుకళలను పరిశీలించి వాటి ప్రత్యేకతలు ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. విమానాశ్రయాల నుంచి రహదారులు నిర్మించి వాటిని సమీప జిల్లా, రాష్ట, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర సంచాలకులు కె. నాగరత్న తెలియజేస్తూ,

0: ఇది విశాఖపట్నం గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి భారీ అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి.
1: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో సహాయం కోసం 0892223647, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 0896345034 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. ప్రభావిత జిల్లాల్లో విపత్తు నిర్వహణ బృందాలను సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో ఏటిగట్ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్యం విధానంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
1: రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్లోని ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఫీచర్ సినిమాలు, నాన్ ఫీచర్ సినిమాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు చిత్రాలకు రాష్టపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్ పురస్కారాన్ని అందుకోగా ఉత్తమ నటి పురస్కారాన్ని యామి గౌతమ్ అందుకున్నారు. ఇక తెలుగు చలన చిత్రాలకు సంబంధించి ఉత్తమ బాల నటుడి విభాగంలో 35 చిన్న కథ కాదు సినిమాకి అరుణ్దేవ్, ఉత్తమ సంభాషణలు విభాగంలో లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకులు వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన కల్కి 2898 ఏడీ చిత్రానికి దర్శకులు నాగశ్విన్ పురస్కారాలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది చలనచిత్ర టీవీ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2016 వరకు గతంలో ప్రకటించిన అవార్డులతో పాటు 2017 నుంచి 2024 అవార్డులను, 2025 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలను కూడా అందించనున్నట్లు చెప్పారు. అమరావతి లేదా విజయవాడలో నంది చలనచిత్ర అవార్డులు, తిరుపతిలో నంది టీవీ అవార్డుల ప్రదానోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
3: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన మంగళవారం రాత్రి మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అడుగడుగున కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు

0: ఉన్నాయి. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
1: మాదక ద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్టాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల సదస్సును ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో పాల్గొని మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్టంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్టంలోనే తొలిసారిగా గుంటూరులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ జీనోమిక్స్ సొల్యూషన్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝ. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపది ముర్ముహు అద్య గుజరాతస్య వడోదరా నగరే మహారాజా సయాజీరావ విశ్వవిద్యాలయస్య పంచసప్తతితమే వార్షికే దీక్షాంత సమారోహే భాగం భజిష్యతి. సమారోహావధౌ రాష్ట్రపతి పదాసీనయ ముర్ము వర్యయ షట్శతాధిక ద్వాదశ సహస్రాధికేభ్యః వేద్యార్థిభ్యః ఉపాధయః ప్రదాస్యతి. స్నాతక స్నాతకోత్తర కార్యక్రమేషు శైక్షణికోపలబ్ధిభ్యః సా విద్యార్థిభ్యః సువర్ణ పదకాని అపి ప్రదాస్యతి. తదనంతరం అసౌ వడోదరా నగరి బ్రహ్మకుమారీస్ ఇతి సంస్థాయాః గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ ఇత్యస్య ఉద్ఘాటనం కరిష్యతి. కార్యక్రమస్య అంతర్గతే సా విశ్వస్య నవనిర్మాణాయ ఆధ్యాత్మిక జాగరణం ఇతి పరియోజనాయాః ఉద్ఘాటనం కరిష్యతి తథా వికసిత భారతాయ యువ రాష్ట్ర నిర్మాణాయ ఆంతరిక శక్తేః జాగరణం ఇతి అభియానస్య దృశ్య శ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన శుభారంభం కరిష్యతి. రాష్ట్రపతిః గుజరాతస్య త్రిదివసీయ యాత్రాయామస్తి. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపది ముర్ముహు హ్యః గుజరాతస్య ఏకతానగరే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇత్యస్య భవ్య పృష్ఠభూమౌ ఆయోజితే సమారోహే భారతీయ చలచిత్ర క్షేత్రస్య ప్రముఖ ప్రతిభాభ్యః చతుర్విశత్యధిక ద్విసహస్రతమస్య వర్షస్య ద్విసప్తతితమ రాష్ట్రీయ చలచిత్ర పురస్కారాన్ ప్రదత్తవతీ. చలచిత్ర జగతః జనాన్ సంబోధయంతీ రాష్ట్రపతిః ముర్ముహు ఉక్తవతీ యత్ చలచిత్రం భారతస్య సమృద్ధాం సాంస్కృతిక వైవిధ్యతాం ప్రతిబింబయతి తథా విభిన్న భాషాణాం ప్రాదేశిక పరిప్రేక్ష్యాణాం రాష్ట్రీయాభిలాషాణాం చ మధ్యే సేతు రూపేణ కార్యం కరోతి.
3: యహా అనేక భాషాం ఏబం విభిన్న క్షేత్రమే బని ఫిల్మ సే జుడి లోక్ ఉపస్థిత థే. సభీ భాషాం ఔర్ క్షేత్రో కీ ఫిల్మో మే హమారే భారత్ కీ ఛబి దిఖాయి దేతి. భారతీయ ఫిల్మో మే హమ్ భారత్ కే లోగోం కే సప్నే పరంపరా సంఘర్ష ఓ భవిష్య కీ సంభావనాయే భీ హే. ఉత్కృష్ట ఫిల్మో కో సన్మానిత్ కర్నే కా ఏ సమారోహ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కే ప్రాంగణ మే వాల్ ఆఫ్ యూనిటీ కే సమీప ఆయోజిత్ హో రహా హే. ఏసా లగ్తా హే కి భారత్ కీ సాంస్కృతిక ఏకతా కే ఇస్ మహోత్సవ్ కో స్వాధీన్ భారత్ కీ ఏకతా కే శిల్పకార్ లోహ పురుష్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్వయం ఆశీర్వాద్ దే రహే.
2: समारोहे सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णव घोषितवान् यत् राष्ट्रीय चलचित्र पुरस्कार समारोह अधुना देशस्य प्रमुखेषु पर्यटन स्थलेषु आयोजयिष्यते।

0: दृश्यन्ते। सः राज्येभ्यः केन्द्र शासित प्रदेशेभ्यश्च भविष्ये पुरस्कार समारोहाणाम् आतिथ्याय प्रमुख स्थलानां चयनं कर्तुम् आह्वानं कृतवान्। समारोहे राष्ट्रपति वर्यया देशस्य आहत्य विभिन्नेभ्यः भागेभ्यः आगतेभ्यः 92 पुरस्कार विजेतृभ्यः सम्माननं प्रदत्तम्। प्रसिद्धः कन्नड अभिनेता अनंत नागः भारतीय चलचित्र क्षेत्रे पञ्चदशकाधिक काल पर्यन्तं प्रदत्तस्य उत्कृष्ट योगदानस्य कृते प्रतिष्ठितेन दादा साहब फाल्के पुरस्कारेण सम्मानितः। प्रधानमन्त्री नरेन्द्र मोदी ह्यः नवदिल्ल्यां उडुपी इत्यत्र श्री पेजावर अधोक्षज मठस्य श्री श्री विश्व प्रसन्न तीर्थ स्वामिना अन्यैः गणमान्यैः च सह मिलितवान्। अस्मिन् अवसरे श्रीमोदिना पद्म विभूषण यतिकुला चक्रवर्ती श्री विश्वेश तीर्थ स्वामिनः जन्म शताब्दी समारोहस्य प्रतीक चिह्नस्य अनावरणं कृतम्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे प्रधानमंत्री उक्तवान् यत् श्री विश्वेश तीर्थ स्वामिनः भक्त्या ज्ञानार्जनेन सेवया च परिपूर्णं जीवनम् असंख्य जनान् निरन्तरं प्रेरयति। सः उक्तवान् यत् तस्य जन्मशताब्द्याः उपलक्ष्ये क्रियमाणाः विविधाः उपक्रमाः तस्य महनीयादर्शान् अग्रे नेतुम् अधिकं साहाय्यं करिष्यन्ति। भारतर्तु विज्ञान विभागेन आगामिषु द्विदिवसेषु छत्तीसगढ़ ओडिशा तटीय आन्ध्रप्रदेश तेलंगानानां पृथक पृथक स्थलेषु प्रबलाति प्रबल वृष्टेः सम्भावनां दृष्ट्वा रक्त वर्णपरा संचेतना प्रसारिता अस्ति। वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 7 గంటలు దాటి 12 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 భక్తి గీతం. 7:20 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషశాయి బాబు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం సి వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీ కె రామాంజనేయులు, శ్రీ కె వాసుదేవ కుమార్, శ్రీ ఎ రమేష్, శ్రీ ఎస్ అజిత్. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. 6:10 ప్రాంతీయ వార్తలు. 9:00 వాట్సప్ చిత్రమంజరి, వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఇక 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛా వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 1:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు కోరే సినిమా పాటల ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా భారతదేశ నూతన పార్లమెంటు భవనం గురించిన విశేషాలు. ఆ తరువాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం

మాల వివరాలు 6 గంటలకు ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:30 అంతర్జాతీయ సాంకేత భాషల దినోత్సవం. దీని గురించిన విశేషాలు వింటారు. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో రైతు ఆదాయం పెంపొందించడంలో సమగ్ర వ్యవసాయ పాత్ర గురించి తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త టి రామ్కుమార్ గారి ప్రసంగం. ఇక 7:40 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:15 చిత్రకుసుమాలు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రకుసుమాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 నాటిక ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక 10:00 20వ ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాలలో కూర్చిన కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 10:20 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైభవాన్ని వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు, జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బకర్ వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో వీరభాయ్ చాను పోటీలో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు వడోదరలో పర్యటిస్తారు. మహారాజా సయ్యాజీరావు విశ్వవిద్యాలయ 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు బంగారు పథకాలు అందిస్తారు. ఆ తర్వాత వడోదరలో బ్రహ్మకుమారీస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పునరుద్ధరణ కోసం ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టు ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. గుజరాత్లో ఏక్తనగర్ వేదికగా నిర్వహించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు, జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని కొనియాడారు.
1: సభి భాషా ఓ చిత్రో కి ఫిల్మో మే హమారే భారత్ కి ఛబి దిఖాయి దేతీ హై. భారతీయ ఫిల్మో మే భారత్ కే లోగో కే సపనే, పరంపరా, సంఘర్ష ఓ భవిష్య కి సంభావనాయే భీ హై. ఫిల్మ్ కళాకార్ బహుత్ లోకప్రియ హోతే హై, ఉన్మే దేశవాసియో కో విశేషకర్ యువాఓ కో ప్రభావిత కర్నే కి అసీమ్ క్షమతా హోతీ జో.
0: చలనచిత్ర పరిశ్రమలో మరింత సమగ్రత, భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించిన రాష్ట్రపతి అవార్డుల జ్యూరీ నిర్ణయాత్మక కమిటీల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినిమా నిర్మాణంలో వెన్నుముగ్గా నిలిచే, వెనుక రంగంలో పనిచేసే సాంకేతిక నిపుణులు, కార్మికుల శ్రమకు తగిన గౌరవం, సామాజిక భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు.
1: आप सब ये ध्यान रखें कि इस इकोनॉमी को योगदान देने वाले मजदूरों, छोटे कलाकारों, सहायकों और संघर्षरत लोगों को सम्मान

0: मिले और सामाजिक सुरक्षा भी मिले।
1: సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన సినీ ప్రముఖులు తమ సామాజిక బాధ్యత గుర్తించాలని రాష్ట్రపతి సూచించారు. యువతకి ఆదర్శంగా నిలుస్తూ ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తుల ప్రకటనలో నటించకుండా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 370 చిత్రానికి మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకోవడంపై నటి యామి గౌతమ్ తన సంతోషం వ్యక్తం చేస్తూ ఈ గుర్తింపు ఓ కళాకారుడికి లభించే అత్యున్నత ప్రశంస అన్నారు. తనకు ఎంతో సృజనాత్మక సంతృప్తినిచ్చిన ఈ చిత్రానికి దేశంలో అత్యున్నత చలనచిత్ర పురస్కారం లభించడం వల్ల గత కొన్నేళ్లుగా తన అంకితభావం ఓర్పూ సార్థకమయ్యాయని తెలిపారు.
2: For a film like Article 370, which gave me so much as an artist, as an actor, everything that I had been wanting to do as an actor for the longest time, that, you know, kai bar bahut saalon ki mehnat, bahut saalon ki challenges, patience, they trickle down to one moment, and I think for me that was Article 370.
1: చందు ఛాంపియన్ చిత్రానికి గాను తొలి జాతీయ చలనచిత్ర అవార్డు పొందడంపై బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని తన కళప్రయాణంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. మరోవైపు దర్శకుడిగా తాను తెరకెక్కించిన తొలి చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నటుడు రణదీప్ హుడా సంతోషం వ్యక్తం చేశారు. వీర సావర్కర్ కథను సాయుధ విప్లవ విశేషాలు వెండితెరపైకి తీసుకురావడంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పురస్కారాలు తమకు మరింత బాధ్యతను పెంచాయని నటులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో ఉడిపి శ్రీ పేజావరు అధోక్షజ మఠానికి చెందిన శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీతో పాటు ఇతర ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్, శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరించారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామి భక్తి, సేవాభావంతో కూడిన జీవితం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జన్మ శతాబ్ది వేడుకల సందర్భంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఉన్నత ఆదర్శాలు మరింత ముందుకు తీసుకెళ్తాయని మోదీ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడ్లు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పంద అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్టు వివరించారు. న్యూఢిల్లీలో పరిశ్రమల ప్రోత్సాహకం, అంతర్గత వాణిజ్య విభాగం నిర్వహించిన వర్క్షాప్లో గోయల్తో పాటు కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్హెచ్ఆర్సీ సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాల హక్కులు పరిరక్షించేందుకున్న కమిషన్లు కలిసి పనిచేయాలని, సమన్వయం కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమ విధానాలు సమీక్షించాలని, వారికి తగిన సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఎన్హెచ్ఆర్సీలో మహిళలు, వెనుకబడ్డ తరగతులు, బాలల హక్కులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు దివ్యాంగుల కమిషన్లు డీమ్డ్ సభ్యులుగా ఉన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకే చోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదిక నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా తొలిసారిగా ఆయుష్ సర్వీసెస్ సెక్టార్ నివేదిక విడుదల చేయనున్నారు. అలాగే గోక్షుర, చంద్రసుర సేఫ్టీ డోస్పియర్లు, చర్మ సంబంధిత వ్యాధులపై స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఆవిష్కరించనున్నారు. ఆయుష్ విజన్ 2030 నివేదికతో పాటు సీసీఆర్ఏఎస్ ఏజీఎన్ఐ అసెస్మెంట్ స్కేల్ వెబ్ పోర్టల్ ప్రారంభిస్తారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వాల్కర్ టర్క్ పాకిస్తాన్ అధికారులపై ఆరోపణలు చేశారు. నిరసనలు అణిచేసేందుకు పాక్ ప్రభుత్వం బలప్రయోగం, అక్రమ నిర్బంధాలు ఉపయోగిస్తోందని విమర్శించారు. భారత్లో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ యువజన నాయకులతో చర్చలు జరపడమే సరైన మార్గమని, అంతేకాని బలప్రయోగం తగదని భారత్ నిరూపించిందన్నారు. మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ భారతదేశాల వైఖరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలిపారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో విద్యుత్ ధరలు, పాలనపై జూన్ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు ఉపయోగించి ఈ నిరసనలు అణిచేయడంపై ఐరాస నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ నిరసనకారులపై జరిగిన హింసను ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందంపై మధ్యవర్తులు జరిగిన చర్చల్లో స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొన్నట్టు తెలిపారు. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అదే సమయంలో ఒప్పందం కుదిరితే ఇరాన్ గొప్ప దేశంగా మారుతుందన్నారు. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ల విజ్ఞప్తి మేరకు మిత్రదేశాలకు డీజిల్ ఎగుమతులు తాత్కాలికంగా నిషేధించే అంశం పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు ట్రంప్. పూర్తిస్థాయి లేదా పాక్షిక నిషేధంపై చర్చిస్తున్నట్టుగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. రాగల రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్లో ఐషి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నాలుగు రోజు పోటీల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, సురిచి సింగ్, ఇషా సింగ్లు బరిలోకి దిగుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను ఈరోజు పోటీల్లో పాల్గొంటారు. పురుషుల సింగిల్స్ సెల్స్ రోయింగ్ ఫైనల్కు బాలరాజ్ పన్వార్ అర్హత సాధించారు. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో పురుషుల జట్టు చైనాతో, ఉషు సెమీఫైనల్స్లో రోషి బీనాదేవ్ ఇండోనేషియాతో తలపడనున్నారు. హాకీలో భారత మహిళల జట్టు థాయిలాండ్తో తలపడుతుంది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలను అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను పోటీల్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తల జతో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 7:15 దాటి 34 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు భక్తి గీతం వింటారు. ముందుగా ఒక ప్రకటన విందాం.
4: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
6: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: శ్రోతలు భక్తి గీతం వింటారు.
7: అమ్మవారు కరుణిస్తేనే అయ్యవారి దర్శనం. అలమేలు మంగను ఉరమంగిడు కొన్న దేవుడు సందడి సొమ్ములతో సాకారమై నిలిచాడు. అన్నమయ్య తన కులదైవాన్ని, తన దక్కి తీర్చే కాలమేఘాన్ని, తన ప్రాణబంధువులు ఆనందాశ్రువులతో అభిషేకించాడు.

0: శ్రోతలు ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఉభయ దేవేరులతో ఈ నవరాత్రి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు చివరి రోజు చక్రస్నానాన్ని భక్తుల మధ్య స్వామి జరుపుకుంటూ ఉన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటి అర్థం కూడా మనం గ్రహించవచ్చు. అందులో మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం తిరిగి మళ్ళీ ధ్వజ అవరోహణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు శ్రవణానక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు చక్రస్నానం నిర్వహించడం తిరుమల క్షేత్రంలో అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అంటే శ్రవణానక్షత్రం రోజు చక్రస్నానం ఆచరించే విధంగా లెక్కగట్టి ముందు 9 రోజులు ముందు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని అర్చక స్వాములు వైఖానస ఆగమోక్త ప్రకారంగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ 9 రోజులు కూడా స్వామి అనేకమైనటువంటి వాహనాలని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహించి ఉన్నారు. మొదటి రోజు పెద్దశేష వాహనంతో స్వామి ప్రారంభమై ఈనాడు చక్రస్నానంతో స్వామివారి యొక్క ఈ సేవలన్నీ కూడా ముగింపు దశకు చేరుకుంటాయి. కాసేపట్లో చక్రతాళ్ వారు ఆ యొక్క పుష్కరిణిలో చక్కగా స్నానం ఆచరించి భక్తుల యొక్క మనోభావాలను మనోభీష్టాలను ఆయన సిద్ధింపజేయిస్తూ ఉన్నారు. అందులో ఈరోజు ఉదయాన్నే స్వామికి చక్రస్నానానికి ముందు ఆలయంలో చక్కగా చూర్ణోత్సవం నిర్వహించినారు. ఆ చూర్ణోత్సవంలో దేవతలందరినీ కూడా ఆవాహన చేసినారు. ఆ పసుపు కొమ్ములను ఒక రోటిలో వేసి చక్కగా బ్రహ్మ విష్ణు రుద్రులను ఆవాహన చేసి ఆ పసుపు కొమ్ముల పైన లక్ష్మీ అమ్మవారిని కూడా ఆవాహన చేసి చక్కగా పసుపు దంచి అక్కడ మంచి చక్కటి సుగంధ తైలాన్ని స్వీకరించి అందులో విష్ణువును ఆవాహన చేసి ఆ యొక్క చూర్ణమును స్వామివారికి అమ్మవార్లకు చక్రతాళ్ వాళ్లకు మర్దన చేసి అటు పిమ్మట స్వామివారిని తిరుచి వాహనంలో అధిరోహింపజేసి ఇలా మాడి వీధులలో స్వామివారు ఊరేగింపుగా ఇచ్చేసి ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ స్వామి

పుష్కరిణి అనేటువంటి దివ్యమైనటువంటి తీర్థంలో స్వామికి చక్కగా తిరుమంజనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ అచ్చక స్వామిని కూడా చక్కగా స్వామికి సంకల్పం చెప్పుకున్నారు. అస్య దేవదేవస్య శ్రీ స్వామినః సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే నవమే అహని శ్రీ స్వామినః ఉత్సవ తాపోపశమనార్థం సర్వలోక హితార్థం చూర్ణోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా వారు సంకల్పం కూడా పలికినారు. స్వామికి ఈ 9 రోజులు భక్తులందరినీ కూడా అనుగ్రహించి స్వామి కాస్త అలసట పొంది ఉంటారట. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా ఈ తిరుమల క్షేత్రానికి విచ్చేసి చేతులు 2 ఎత్తి జోడించి నమస్కరించి స్వామిని అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చమని భక్తులంతా కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక్కడే కాదు, దేశ విదేశాలలో అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ప్రతినిత్యము ప్రతి క్షణము ఏదో ఒక వరాన్ని ఇవ్వమని స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి స్వామి అందరికీ ఆ వరాలను ఇచ్చి అలసి ఉంటారు. ఇలాంటి స్వామికి ఉత్సవ తాప ఉపశమనార్థం కాస్త అలసట పొంది ఉంటారు. స్వామికి కూడా కాస్త బడలిక అనేటువంటిది ఉంటుంది. ఒకరా ఇద్దరా ఈ విధంగా స్వామి అనేక మంది భక్తులతో ఉండడం వల్ల ఆ శమనం కోసము స్వామికి ప్రశాంతత కోసము చక్కగా చక్ర స్నానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. హరిద్రాచూర్ణే శనివారి ఆవాహయామి అంటారు. ఆ దేవతను కూడా ఆవాహన చేసి సుగంధి తైలే ఆదిదేవం విష్ణుమావాహ్య అష్టోపచారై సంపూజ్యాని చక్కగా ఆ తైలంలోనూ ఆ చూర్ణంలోనూ హరిద్ర అంటే పసుపులోనూ దేవతలను ఆవాహనం చేసి చక్కగా అదుగో చూడండి స్వామికి చక్కగా ఆ మలయప్ప స్వామికి ఉభయ దేవేరులకు చందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అంతకంటే ముందు చక్కగా ఆవు పాలు ఆవు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామికి చక్కగా అవభృతం నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతం దినేనైవ దివా ఏవ కురియాతు రాత్రు ఉదకస్య అశుచి భావాత్ అన్నారు. మనం చూస్తూ ఉన్నాము అనాది నుండి కూడా ఎందుకు స్వామికి ఉదయాన్నే చక్రస్నానం నిర్వహిస్తారు అని ఒక ప్రశ్న రావచ్చు. కొన్ని వైదిక కార్యక్రమాలు ఉదయం పూటే చెయ్యాలని, కొన్ని సాయంత్రం పూటే చెయ్యాలని ఆగమశాస్త్రం చెప్తూ ఉన్నది. మనకు మొదటి రోజు చూసినట్లయితే అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం సాయంత్రమే నిర్వహిస్తారు. చంద్రుడు ప్రత్యక్షంగా ఉండాలి, ఆయన సమక్షంలోనే అంకురార్పణ నిర్వహిస్తారు. ఆ తర్వాత చక్రస్నానం అనేటువంటిది ఉదయమే చేయాలి. సూర్యుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఆయన వీక్షిస్తూ ఉంటారంట. దివా ఏవ కురియాతు పగటిపూటే చేయాలి. రాత్రిపూట చేసినట్టయితే ఆ జలానికి అశుచి అనేటువంటిది ఉంటుంది, అది గొప్ప దోషంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఆ అర్చక స్వామి వారు కూడా చక్కగా సంకల్పం చేసినారు. స్వామికి నానాలోక నివాసినాం సర్వేషాం భక్తజనానాం సకల పాప నివృత్త్యర్థం అశ్వమేధ ఫల అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం తుష్ట్యర్థం పుష్ట్యర్థం శాంత్యర్థం నవమే దినే ప్రాతఃకాలే అవభృతోత్సవ కరిష్యేని లోకాలన్నిటికీ కూడా మంగళాలు చేకూరాలని ఆ దేవుణ్ణి చక్కగా ప్రార్థించి వారు ఈ అవభృతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ ప్రాచ్యాం అక్షతోదకం 4 కలశాలు అక్కడ స్థాపించి ఉంటారు. ఒక కలశంలో అక్షతోదకాలు, ఇంకొక కలశంలో కుశోదకము, ఇంకొక కలశంలో జప్యోదకం, ఇంకొక కలశంలో రత్నోదకం. ఇలాంటి ద్రవ్యమైనటువంటి పరిమళమైనటువంటి ఆ ద్రవ్యాలతో చక్కగా స్వామికి అవభృత స్నానం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆ పంచామృత తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క విశేషాలను గురించి శ్రీమాన్ అర్చక స్వాములు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతోత్సవం వల్ల ఫలితం ఏముంటుంది అంటే విష్ణోహో అవభృత స్నానాత్ కోటి జన్మార్జితం పాపం తక్షణాదేవ నశ్యతే అంటారు. ఈ అవభృతం యొక్క విశేషాన్ని ఎవరైతే వీక్షిస్తారో, ఎవరైతే ఆ స్వామి యొక్క వైభవాలను చక్కగా వింటారో, వారికి
కోటి జన్మలలో చేసినటువంటి సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. అందుకే ఈ తిరుమల దివ్యక్షేత్రాన్ని ఉత్సవ క్షేత్రం అని కూడా మనం పిలవచ్చు. ప్రతి నిత్యము స్వామికి అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవాహ అనుష్ఠేయ ఉత్సాహ పరిపూర్తయే. ఎక్కడైతే పరమాత్మకు అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారో ఆ స్వామి ద్విగుణీకృతమైనటువంటి తేజపుంజాలతో మనందరినీ కూడా అనుగ్రహిస్తారు.

0: చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ఆ స్వామికి స్నాపన తిరుమల నిర్వహిస్తారు. ఆయనతో పాటు చక్రతాళ్ వాళ్ళు కూడా ఉంటారు, వారికి కూడా స్నపనం నిర్వహించి ఆ తర్వాత స్వామి వారికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ చక్రతాళ్ వారును స్వామి పుష్కరిణిలో చక్కగా నిమజ్జనం చేస్తారు. దీనిని అవభృతస్తుము అంటూ ఉంటారు. ఈ చక్రము అనాది కాలం నుండి అనేక యుగాల నుండి పరమాత్మకు ఆభరణంగా కూడా కనిపిస్తూ ఉన్నది. సుదర్శన చక్రం ఎందుకు స్వామి ధరించి ఉంటారు? దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ సంస్థాపనకు స్వామి అనాది కాలం నుండి దానిని స్వామి ఆభరణంగా ధరించి ఉన్నారు. ఆ ఆభరణంగా ధరించినటువంటి ఆ యొక్క ఆయుధమే ఈనాడు మనందరికీ కూడా శరణాగతిని శరణాగతిని ఇస్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క ఈ చక్రతాళ్ వారి వైభవము, అవభృతోత్సవం వైభవాన్ని గురించి శ్రీమాన్ రామకృష్ణ శేష సాయి గారు వారి యొక్క మాటలలో మనం విందాం. ఓం నమో
1: వెంకటరమణ గోవింద గోవింద వందే శ్రీ నయనోత్పలస్య శిశినం.

ప్రోత్సవం వాసిష్ఠై సనకాదిభిర్మునిగణై సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్ధనాయనమహం శ్రీవేంకటేశం గురుం భక్తానాం అఖిలార్ధనాయనమహం శ్రీవేంకటేశం గురుం. సప్తగిరి సానువులలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించినటువంటి వెంకట రమణుని యొక్క దివ్య వైభవం ఆకాశవాణి ద్వారా మనం చక్కగా వింటూ ఉన్నాం. స్వామివారు 9 రోజుల పాటు వివిధ వాహనాలలో చక్కగా భక్తులను అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మ పరమపురుషుడు పురుషోత్తముడు ఈనాడు అవబృధ స్నానం అని మన మధుసూదన శర్మ గారు చెప్పారు. ఈ యజ్ఞము అనన్నారు. 9 రోజుల పాటు జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి యజ్ఞం దానికి పరిసమాప్తి. సామాన్యంగా మనం ఈ సనాతనమైన హిందూ ధర్మంలో వేద సంస్కృతిలో యజ్ఞయాగాదులు చేస్తారు లోక కళ్యాణ సిద్ధ్యర్థం. అలాంటి యజ్ఞం ఇది ఈ 9 రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మగారు శుభారంభం చేసి ఏనాడో కలియుగ ఆరంభంలో ఆ దేవదేవునికి ఆలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మాణమైనటువంటి ఆలయంలో స్వామివారు ప్రవేశించిన తదనంతరం బ్రహ్మదేవుడు ప్రార్థించి లోక కళ్యాణం కోసం అంటే సమస్త లోకాలు మన ఉన్నది భూలోకమే, దీని పైన కొన్ని లోకాలున్నాయి క్రింద కొన్ని లోకాలున్నాయి, అన్ని లోకాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభం కలగాలి అని ఈ ఉత్సవాన్ని ఆ శాస్త్రరీత్య వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి 9 రోజుల పాటు సార్వకామిక నవాన్హిక బ్రహ్మోత్సవము అని అన్నారు. అంటే సర్వకామ్యములు దీనివల్ల తీరుతాయి అని భక్తాభీష్ట వరప్రదాత ఆయన. అందువల్ల 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవ కైంకర్యాదులలో చివరి ఘట్టం ఇది. ఈ దీనిలో స్వామి యొక్క దక్షిణ హస్తంలో అలంకారంగా ఉండేది కాదు సుమా, ఆ చక్రం చక్రమా అని అన్నవయ్య అద్భుతంగా కీర్తిస్తాడు. సుదర్శనం జయ జయ ప్రతిభట శ్రేణి భీషణ వరగుణ స్తోమ భూషణ జని భయస్థాన కారణ కారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అని ఆ సుదర్శన భగవాను చక్కగా ఉపాసిస్తారు చాలామంది మహానుభావు. సాక్షాత్తుగా పరమాత్మే ఆ రూపంలో కూడా ఉన్నారు. ఒక ఐతిహ్యం కూడా ఉన్నది. ఈ తిరుమల క్షేత్రంలో మనం వేద పాఠశాలకు వెళ్ళేటువంటి దారిలో శిలాతోరణం అని ఉన్నది. ఆ శిలాతోరణాన్ని

దానికి కొద్ది దూరంలోని చక్రతీర్థం అని ఉన్నది. పద్మనాభుడనేటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే రాక్షసులు బాధిస్తారు. అనాదిగా ఈ ధర్మము అధర్మము వీటి ఘర్షణ ఉంటూనే ఉంటోంది. పరమాత్మ ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ పద్మనాభుడు ఆ బాధని తట్టుకోలేక ప్రార్థిస్తే వెంకటేశ్వర స్వామిని ఆ వెంకటరమణుడు ఆ సుదర్శనాన్ని పంపిస్తాడు. ఆ రాక్షస సంహారం చేస్తే అప్పుడు ఆయన అద్భుతంగా స్తుతిస్తాడు అని మనకు పురాణాలు చెబుతాయి. అందువల్లనే ఆ చక్రాన్ని అక్కడ స్థాపించి ఆయన ఉపాసించాడు చక్రతీర్థము అని అన్నారు. కాబట్టి ఆ సుదర్శన భగవానుడు ఆయన ఉపాసన స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే అని విష్ణోన్ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిర్దానవ దర్పహంత ఇలాగా స్తోత్రాలు చేస్తారు. మహావిష్ణువు చేతిలో ఐదు ఆయుధాలు ఉన్నాయి, పంచాయుధాలు అని. ఇక్కడ ఎందుకని స్వామికి ప్రతిరూపంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. స్వామి యొక్క ఈ అవబృధ స్నానంలో తాము కూడా పాలు పంచుకోవాలి అని. మా దైవం, మా ఇష్టదైవం, మా కులదైవం, మా దేవదేవుడు శ్రీనివాసుడు యొక్క దివ్య వైభవ స్ఫూర్తి మాలో పెరగాలి అని ఈ క్షణం కోసం ఆ చక్రతాల్వార్ అని పిలుచుకునేటువంటి ఆ సుదర్శన భగవానుడు ఎప్పుడు మూడు మునకలు వేస్తే తాము కూడా స్వామితో మునగాలి, స్వామి మాలో అంతర్యామిగా ఉంటాడు అని భావన చేసేటువంటి కోట్ల కొలది ఆ భక్తాదులంతా కూడా ఈ మాధ్యమాలలో వినేటువంటి ద్వారా చూసేటువంటి ప్రక్రియల ద్వారా తమ గృహంలోనే స్వామి యొక్క దర్శనం చేస్తూ ఇందాక వారు చెప్పినట్లుగా స్వామివారికి ఈనాడు వరాహదేవుని యొక్క వరాహ మహావిష్ణువు యొక్క ఆ దేవాలయంలో పుష్కరిణి తీరంలో స్వామి స్వయంగా వేంచేసి అక్కడ చక్కగా పసుపుతో గంధంతో సుపుణ్య తీర్థ జలాలతో అభిషేకాన్ని అందుకుంటూ ఉన్నాడు. తులసి మాలికలను ధరిస్తూ ఉన్నాడు. నయన మనోహరమైనటువంటి ముగ్ధ మోహన కోమల శ్యామల స్వరూప స్ఫూర్తితో ఉండేటువంటి ఆ పరమాత్మ దివ్య రూపాన్ని దర్శించాలి అని, ఆయన నామాన్ని గానం చేయాలి అని ఈ స్వామివారి యొక్క నామరూప గుణ లీలాధామ విశేష వైభవాలను మనోహర దృశ్యాన్ని రమణీయంగా మహానుభావులు వర్ణించారు. ఒక యజ్ఞంలాగా 9 రోజుల పాటు శ్రద్ధగా ఘనంగా వైభవంగా నిర్వహించి 9వ రోజు ఈ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార నక్షత్రం శ్రవణం, అట్టి శ్రవణం ఆ రోజు ప్రధానంగా పెట్టుకొని దానికి ముందు 8 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. చిట్ట చివరిగా యజ్ఞాంతంలో ఆచరించబడే అవబృధ స్నానం అంటారు శ్రౌత ప్రక్రియలు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి చక్రస్నానం అన్నారు. ఈ అవబృధ స్నానం ఎవరు చేయాలి? యజ్ఞయాగాదులలో యజమాని చేస్తారు. యజమాని అనే పదానికి అర్థం యజ్ఞం చేసేటువంటి వారు, చేసేటువంటి కర్తృత్వాన్ని పొందినవారు, శాస్త్రవిహితం కూడా. అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలలో చివరి అంశంగా చక్రస్నానం జరుగుతోంది. దీన్ని తరిగొండ వెంగమాంబ కూడా వెంకటాచల మహాత్మ్యంలో చక్కగా వర్ణిస్తోంది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు వీటితో తిరుమంజన కైంకర్యాన్ని చేస్తారు. ఇలాగా ఇక్కడ స్వామి సర్వానికి అధిపతి. ఈ స్వామి యొక్క దివ్య జలాలను సహస్రధారాభిషేకం, నక్షత్రహారతులు, ధూప దీపహారతులు, కుంభహారతి, ఇలాగా
సపడ తిరుమంజనం చేస్తూ ఉంటే వేదాధ్యయనం చేసిన మహానుభావులు శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తాలు పఠిస్తారు. వేద పాఠం అయిన తర్వాత ద్రావిడ వేద పాఠం చేస్తారు, నీరాట్నం సమర్పిస్తారు.

0: అభిషేక జలాన్ని అర్చక స్వాములు పూతోభవా అని తమ మీద తల్లుకొని భక్తుల మీద తల్లుతారు. వస్త్రాలంకారం చేసి నివేదన చేస్తారు. చక్రతాల్ వారు మాత్రమే స్వామి పుష్కరణిలో ఆ అవబృధ స్నానం చేస్తారు. ఉత్సవం వెంకటేశ్వర స్వామి అవబృధం ఆయనదైతే ఆయన యజమాని. కానీ సేవకుడైనటువంటి చక్రతాల్ వారు అంటే సుదర్శనమూర్తికి జరుగుతోంది. అందువలనే దీనికి సుదర్శన చక్రం కాబట్టి చక్ర స్నానం అనే పేరు వచ్చేది. చాలా విచిత్రమైనటువంటి జపద్భిర్ వైదికాన్ మంత్రాన్ సహితస్య ద్విజోత్తమై చకార అవబృధ స్నానం భగవాన్ ఆదిపురుష అని మనకు చెప్పడం జరుగుతోంది. స్వామి పుష్కరిణీ తీర్థే సర్వలోకైక పావనౌ అవతార దినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే అని పురాణాలు చెబుతాయి. ఆ సమయంలో అర్చకులు భక్తులు అందరూ పవిత్ర స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పవిత్రులవుతారు. ఇలాగా ఆ స్వామి యొక్క దివ్య వైభవం ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటిది, శ్రవణ శుభగమైనది. మరికొన్ని విశేషాలు మా మధుసూదన శర్మ గారు అందిస్తారు. చక్కగా శ్రవణం చేద్దాం. జయ గోవింద హరే, జయ గోపాల హరే.
1: ధన్యవాదాలండి. ఈ యుగంలో భక్తులందరికీ కూడా స్వామి ధరించినటువంటి ఆభరణాలుగా ఉన్నాయి సుదర్శన చక్రము, ఇంకో పక్క శంఖము. ఈ యొక్క సుదర్శన చక్రమే ఒకనొక కాలంలో భక్తులందరినీ కూడా రక్షించినటువంటి చక్రము, శిశుపాల వధను చేసినటువంటి చక్రము, సూర్యపిధాన అని పిలువబడేటువంటి చక్రము, 16 రేఖులు కలిగి లక్ష్మీ నరసింహస్వామి ఒకవైపున ఉండగా అత్యంత మనోహరమైనటువంటి ఆయుధంగా స్వామివారు ధరించి ఉన్నారు. మనం గమనించినట్లయితే గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టంలో స్వామి ఆ వైకుంఠం నుంచి భూమికి విచ్చేసి ఒక్క క్షణకాలంలో ఆ ముసలి యొక్క శిరస్సును ఛేదించినటువంటి ఆయుధమే ఈనాడు ఈ చక్రతాళ్వార్లు. ఈ విధంగా పరమాత్మ యొక్క మనస్సును తెలుసుకొని ఆయన యొక్క ఆజ్ఞ చేత క్షణకాలంలో ఆ యొక్క ఉనికికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని భక్త రక్షణ చేస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఆయుధాలలో మొదటి ఆయుధంగా చక్రతాళ్వార్ను కూడా కీర్తిస్తూ ఉన్నది మన యొక్క శాస్త్రము. అంతేకాకుండా స్వామివారి యొక్క మహిమ ఎంతో, స్వామివారి చెంతన ఉన్నటువంటి పుష్కరిణి కూడా అంత మహిమ కలిగినటువంటిది. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోహ పాదసేవనం, వెంకటేశ్వర దర్శనం ఏదాని అత్యంత దుర్లభాని అన్నారు. స్వామి యొక్క దర్శనము, ఆ పుష్కరిణిలో స్నానం ఆచరించడము, ఇవన్నీ కూడా ఎన్నో జన్మలలో పుణ్యం ఉంటే తప్ప మనం అవి లభించవు. మనకు స్వామి తీర్థం మహాపుణ్యం, సర్వపాప ప్రణాశనం, యశ్వతీరే జగన్నాథో రమతే రమయా సహా అన్నారు. ఈ స్వామి ఆ అమ్మవార్లతో కలిసి చక్కటి ఆనంద నిలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మించుకొని అందులో నివసిస్తూ స్వామికి పక్కనే పుష్కరిణిని స్వామి తయారు చేసుకున్నారు. సర్వదోష ప్రశమని మాయీషా పరమేశ్వరి వరిష్ట సర్వతీర్థేభ్య స్వామి పుష్కరిణి రూప అన్నారు. అన్ని తీర్థాలు భూమిపైన అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి. దగ్గర దాపు కోటానుకోట్ల తీర్థాలున్నాయి. అన్ని తీర్థాలకు స్వామి పుష్కరిణి రాజము, రాజుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే సకల దేవతలంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి పుష్కరిణిలో నిత్యము స్నానం ఆచరించి వారంతా తరిస్తూ ఉంటారు. అందుకే ఏ నరాహ ప్రాతురుత్య స్వామి పుష్కరిణీతి వై కీర్తయంతి మహాత్మాన తే యాంతి పరమాం గతి. స్వామి పుష్కరిణి, స్వామి పుష్కరిణి అని ఉదయాన్నే లేచి ఎవరైతే భక్తులు చెప్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామి పుష్కరిణి స్నానం ఒకటే కాదండి, స్వామి పుష్కరిణి స్మరణ ద్వారా కూడా జన్మలో చేసినటువంటి పాప సమూహమంతా కూడా నశిస్తుందంట. అందుకే తస్యాం స్నాత్వాచ తద్వారి దృష్ట్వాచ మహద్భుతం సర్వపాప వినిర్ముక్త సర్వశోక వివర్జిత అన్నారు. సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ స్వామి పుష్కరిణిని చూస్తేనూని. పృథివ్యాం యాని తీర్థాన్ని బ్రహ్మాండాంతర్గతాని చ తాని సర్వాణి వర్తంతే వెంకటాహ్వయ భూధరే. ఈ పుష్కరిణికి అంత పేరు, అంత గొప్ప విశిష్టత రావడానికి కారణం కూడా భూమిపైన ఉన్నటువంటి

గల తీర్థాలన్నీ కూడా స్వామి పుష్కరంలో కలుస్తూ ఉంటాయంట. అందుకని ఈ స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పుష్కరంలో స్వామివారు చక్కగా నీరాజనాన్ని అందుకుంటూ

రథసప్తమి వేడుకలలోను అనంత పద్మనాభ చతుర్దశి నందు వైకుంఠ ఏకాదశి ఈ విధంగా సంవత్సరంలో నాలుగు పర్యాయాలు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. దశాపరాధ తోయేనా అన్నారు. సరే, స్వామికి ఇన్ని ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు కదా, ఏ ఏ ద్రవ్యానికి ఎలాంటి ఫలితము ఉంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. స్వామి ఆ క్షీరంతో స్తపనం చేయించుకుంటే ఆవులు చక్కగా పాలిస్తాయట. అంతేకాదు, వర్షాలు బాగా పడి భూమంతా కూడా సస్యశ్యామలంగా ఉండి సురుష్టి కలిగి ఆ అందరికీ కూడా ఆహార పానీయాలు లోటు ఉండదు అని చెప్పి చెప్తుంది. శుద్ధోదక దశాపరాధ తోయేనా. అంతేకాదండి, స్వామి పుష్కరంలో ఆ నీటితో అభిషేకం వల్ల అనేక వందల కొలది చేసిన పాప సమూహం అంతా కూడా నశిస్తుంది అని చెప్తున్నారు. అలాంటి స్వామికి పాలుతో అదేవిధంగా పెరుగు ఒకటి ఉన్నది, ఆ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల దద్న ఆరోగ్య బలం యశ అన్నారు. ప్రజలందరికీ భక్తులందరికీ కూడా ఆరోగ్యము యశస్సు కీర్తి కలుగుతుంది. ఆజ్యన ఐశ్వర్య వృద్ధిశ్చ దుఃఖనాశిష్ట శర్కర అన్నారు. స్వామికి నెయ్యితో స్నపనం చేస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. తేజో వృద్ధిశ్చ మధున, స్వామికి తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజస్సు వృద్ధి కలుగుతుంది. ఇక్షు ధనం ఇక్షుసారేణ రసేన, అంటే చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే ధనం లభిస్తుంది. సర్వ సంపద సమృద్ధిశ్చ నారికేళ జలేనచ సకల కామ్యములన్నీ కూడా కలిగి పుత్ర సమృద్ధి కలుగుతుంది నారికేళ జలముల చేత. గంధతో ఏన సత్పుత్ర లాభాశ్చ. అంతేకాదు, ఎవరికైతే సంతానం లేదో వారికి ఈ స్వామికి జరిగేటువంటి ఆ గంధోత్సవాన్ని దర్శించినట్లయితే మంచి సంతానం కలుగుతుంది. భూలాభ పుష్పతోయేనా, పుష్పము పుష్పతోయంతో స్వామికి అవభృతం చేస్తే భూలాభం కలుగుతుంది. స్వర్ణోదక అభిషేకేన ఘోర దారిద్ర్యనాశనం అన్నారు. ఆ సువర్ణ జలములతో అభిషేకం చేసినట్లయితే దారిద్ర్యమంతా కూడా పోతుంది. అదిగో చూడండి, స్వామికి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. శంఖు చక్రము ధరించినటువంటి ఆ పరమాత్మకు శంఖనిధి పద్మనిధి అనేటువంటి రెండు చక్కటి ఆ పదా ద్రవ్యములు స్వీకరించి వాటితో స్వామికి సహస్ర జలధారలతో అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదండి, స్వామికి ఆ విధంగా చక్రస్నానం నిర్వహించిన పిమ్మట ఆ చక్రతాళ్ళ వారు వెళ్ళి పుష్కరంలో చక్కగా భక్తుల మధ్య ఆయన ఆ పుష్కరంలో స్నానం ఆచరిస్తారు. ఆ దానివల్ల సకల సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అని మనకు ఆ విమాన అర్చన కల్పం అనేటువంటి శాస్త్రంలో చెప్పడం జరిగింది. దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దివ్యమైనటువంటి ఆభరణాలు దివ్యమైనటువంటి ఆ పుష్పాలన్నీ స్వామి ధరించి ఆ తులసి మాలికలు ధరించినారు. అందులో కూడా ఒక ఆంతర్యం ఉంది. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అన్నారు. సమస్త వేదాలు సమస్త తీర్థాలు సమస్త దేవతలంతా కూడా నిత్యము ఎల్లప్పుడూ నివసించేటువంటిది ఏదైనా ఉంది అంటే అది తులసి వృక్షము. ఆ తులసి దళాలను స్వామివార్లకు అమ్మవార్లకు సమర్పించి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో కూడా వేద మంత్రాలు వారు ఉదాత్త అనుదాత్త స్వరితయుక్తంగా స్పష్టంగా స్వామివారికి వేదాన్ని గానం చేస్తూ ఉన్నారు. దద్యాత్ పురుష సూక్తేన పుష్పాన్ని అపయేవ అచ్యుతం సార్ జగదిదం అని అన్నట్లుగా ఆ స్వామికి ఎప్పుడైతే పుష్పాలు కానీ పాలు కానీ లేక నీరు కానీ సమర్పించేటప్పుడు పురుష సూక్తాన్ని పఠించినట్లయితే ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త దేవతలందరినీ కూడా ఆరాధన చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది. అందులోను ఆరాధనానాం సర్వేషాం విష్ణోః ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయ ఆరాధనం పరం. సమస్త దేవతలంతా కూడా ఆనందించాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తిగా మనం సేవిస్తే చాలు, దేవతలంతా కూడా వారు సంతృప్తి పొందుతారంట. అందుకని ఈ బ్రహ్మోత్సవాలలో నవాన్నిక బ్రహ్మోత్సవాలలో ఎవరైతే భక్తిగా ప్రధానంగా ఉండాలి, భక్తే ప్రధాన మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీసి అన్నారు. పరమాత్మ యొక్క మనస్సును మనం పొందాలి, ఆయన అనుగ్రహానికి లోను కావాలి, ఆయన యొక్క కృప అమృత బిందువులు మనపైన ప్రసరించాలి అంటే మన దగ్గర ఉండవలసింది భక్తి.
ఆ భక్తి ఎవరి దగ్గరైతే ఉంటుందో స్వామి వారి దగ్గరికే వస్తారంట. అందుకని మనం చూస్తే ప్రహ్లాదుడి కోసం స్వామి

0: స్తంభం నుంచే ఉద్భవించినాడు. అలాంటి దయాళువైనటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా భక్తులపైన అపారమైనటువంటి ప్రేమ వాత్సల్యమన్నీ కూడా కలిగి ఉంటాయి. ఏతద్ ఉత్సవేన దేవేశః సుప్రీతః భవేతో అన్నారు. ఈ నవానిక బ్రహ్మోత్సవాలు చేస్తే స్వామి చాలా సంతోషిస్తారంట. అనేనైవ గోబ్రాహ్మణాది చాతువర్ణ్యం సమృద్ధి. గవాది సర్వ జంతువులు, బ్రాహ్మణాది సర్వవర్ణాల వారంతా కూడా సర్వ కోరికలన్నీ కూడా పొందుతారు. సస్య వివర్ధనం, పాడి పంటలు పండుతాయి, సర్వ సంపత్కరం అని చెప్పినారు. గ్రామశాంతి, దేశశాంతి, రాజులంతా కూడా క్షేమంగా ఐశ్వర్యంగా ఉంటారు అని మనకు బ్రహ్మోత్సవ అనుక్రమణిక అనేటువంటి గ్రంథంలో శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా వర్ణించడం జరిగింది.
1: చాలా అద్భుతంగా మనం ఇప్పటిదాకా విన్నాం. సహస్ర ధారలతో స్వామివారికి ఆ శ్రపణ తిరుమంజనాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తిరుమల స్వామి సన్నిధానంలో. అలాంటి ఆ వైభవాన్ని మనం ఇప్పటిదాకా విన్నాం. శ్రవణపేయంగా శ్రీ ఆకాశవాణి ద్వారా మనం విన్నాం. తిరుపతి కేంద్రంగా తిరుమల క్షేత్ర వైభవాన్ని మనం ఇలాగనే నిరంతరంగా అనేకమైనటువంటి ఉత్సవాదులలో కూడా వినేటువంటి భాగ్యాన్ని కలిగించాలి అని ఈ బ్రహ్మోత్సవాలు సమస్తమైనటువంటి లోకాలకు శాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని, సమన్వయ భావాన్ని, ఐకమత్యాన్ని కలిగించాలి అని ఈ బ్రహ్మోత్సవ ఫలాన్ని, అశ్వమేధయాగ ఫలితాన్ని ఎంత ఉంటుందో అంతటిదిగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విశేషాలన్నీ కూడా మనం విన్నాం. లోకా సమస్త సుఖినో భవంతు శ్రీ.

0: వెంకటరమణ గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఎ రమేష్, ఎస్ అజిత్. సెప్టెంబర్ 15వ తేదీ నుండి 9 రోజులుగా ఆధ్యాత్మిక వైభవంతో భక్తి పారవస్వంతో సాగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇంతటితో ముగుస్తుంది. స్వామివారి వివిధ వాహన సేవలు, విశేష అలంకారాలు, భక్తుల గోవిందనామ స్మరణతో తిరుమల కొండలు మార్మోగిన ప్రతి ఘట్టాన్ని మీ కళ్లకు కట్టినట్లుగా అందించే ప్రయత్నం చేసింది మీ ఆకాశవాణి. ఈ 9 రోజులు మా ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆసక్తిగా వింటూ స్వామివారి సేవలను మా మాటల ద్వారా దర్శించిన మా శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామివారి వైభవాన్ని మీతో పంచుకునే మా ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. 12 నుండి 20వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మళ్ళీ ప్రత్యక్ష వ్యాఖ్యానంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 7:52 దాటి 48 సెకండ్లు. శ్రోతలు, ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటారు. మన మొదటి పాట ఓబీబీ చిత్రం కోసం నూతన మోహన్ పాడిన పాట. సంగీతం మిక్కీజే మేయర్, సాహిత్యం భాస్కర భట్ల. విందామా?

శ్రోతలు, ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో మన తరువాత పాట తీన్ మార్చ్ చిత్రం కోసం హేమచంద్ర శ్రావణ భార్గవి పాడిన పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం భాస్కర భట్ల. విందామా?

శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0877 జత చేసి 2

0: 4665 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో మన తరువాతి పాట ప్రేమ కావాలి చిత్రం కోసం విజయ్ ప్రకాష్ పాడిన పాట. సంగీతం అనుప్ రుబెన్స్, సాహిత్యం అనంత శ్రీరామ్. విందామా?

0: report by World Economic Forum saying 98% chief economists see India having strongest growth outlook. Toiletries must now reveal origin of ingredients with distinct symbols for vegetarian and non-vegetarian ingredients, says a headline in the Pioneer. And finally, all the dailies have covered the news of Indian women cricketers clinching first gold in Japan Asiad in an emphatic fashion. And with that, it's back to you, Anuja.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. External Affairs Minister Dr. S. Jaishankar calls for Global South cooperation amid conflicts, trade pressures and climate challenges. Also stresses for stronger ties with Latin American, Caribbean states as trade crosses $50 billion. U.S. President Donald Trump backs India, Middle East, Europe economic corridor, stresses on shifting energy infrastructure away from Iranian checkpoints. 11th Ayurveda Day being observed across the country today. Forecast of heavy to very heavy rain in Chhattisgarh, coastal Andhra Pradesh, Odisha and Telangana today. And at Asian Games in Japan, Indian rowers qualify for finals of men's singles and doubles sculls event. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు.
3: జిల్లాలో మంత్రుల పర్యటనలో కరువు నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాలో తాగునీటి సమస్యకు పరిష్కారం వంటి అంశాలతో కూడిన అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చేరువ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. జిల్లా అధికారులతో కలిసి రాయచోటి నియోజకవర్గ సమస్యపై చర్చించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద బీసీలకు కూడా సోలార్ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ తెలిపారు. జిల్లాలో 700 కోట్ల రూపాయలతో పునరుద్దరించిన పంపిణీ రంగ పథకం, ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం అమలవుతోందని అన్నారు. విద్యుత్ రంగం బలోపేతానికి ఇప్పటి వరకు 6,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 46 అభివృద్ది పనులకు 4 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న 46 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో 20 గ్రామాల్లో సీఎస్ఆర్ నిధుల సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పీలేరు నియోజకవర్గంలో 18 ఆలయాల అభివృద్దికి దేవాదాయశాఖ నుంచి 13 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా శ్రీవాణి ట్రస్టు నుంచి 11 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. వీటి ద్వారా నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న పురాతన దేవాలయాలను అభివృద్ది చేయనున్నారు. జల్జీవన్ మిషన్ ద్వారా రాయచోటి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు కూడా తాగునీటి సౌకర్యం కలగబోతోంది. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి 851 గ్రామాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2027 అక్టోబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఇందుకోసం 400 కోట్ల రూపాయలతో పైప్లైన్ వర్కులు, కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మదనపల్లిలో చేపట్టిన రహదారి విస్తరణ పనుల్లో నాణ్యత పాటించాలని శాసనసభ్యులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. మదనపల్లి జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, రోడ్ల విస్తరణ ద్వారా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతోందని అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్లో అభ్యంతరాలను గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మ్యాపింగ్ కాని ప్రతి ఓటరుకు నోటీసులిచ్చి పూర్తిగా విచారించిన తర్వాతనే ఆ ఓటును తొలగించాలని ఆయన అధికారులకు సూచించారు. తరగతి గదిలో పాఠ్యాంశాల బోధన విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉండాలని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ కోఆర్డినేటర్ అనురాధ తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఉపాధ్యాయులు వినూత్న రీతిలో విద్యార్థులకు పాఠాలు బోధించినప్పుడే ఆ అంశాలు వారికి బాగా అర్థమవుతాయని అన్నారు. పీలేరు నియోజకవర్గంలో సాగునీటి కోసం 200 కోట్ల రూపాయలు మంజూరైనట్లు

0: శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హంద్రీ నివానీటి కోసం రెండవ దశలో 472 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఇందుకోసం 200 కోట్లతో పీలేరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఏడాదిలోగా 80,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశముందని, రైతులు వరికి బదులుగా 6 తడి పంటలు వేయాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళి సూచించారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడయ్యే వేరుశనగ, కంది, రాగి, సజ్జ, జొన్న మొదలైన పంటలను సాగు చేసుకోవాలని కోరారు. బిందు సేద్యం విధానాన్ని పాటించడం ద్వారా తక్కువ నీటి వసతితో ఎక్కువ భూమిని సాగు చేయవచ్చునని ఆయన రైతులకు సూచించారు. తమ్మళ్లపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా టమాటా శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ డిఆర్డీఎం ప్రాజెక్టు డైరెక్టర్ పీడీ నాగేశ్వరరావు వెల్లడించారు. రైతులతో పాటు మహిళలకు ఉపయోగపడేలా టమాటా శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించామని అన్నారు. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎన్ సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్ లో సమయం 8:35 దాటి 14 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు వింటారు ఆల్బం ప్రత్యేక చిత్రసీమ. సమర్పణ శ్రీమతి జే నిర్మల. విందామా?
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. కాలాన్ని వెనక్కి తిప్పే మాయాజాలం, మరుపురాని జ్ఞాపకాలను తట్టిలేపే శ్రావ్యమైన స్వరం. ట్యూన్ చేయండి మీ ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెడ్స్ పై. తీపి జ్ఞాపకాల దారిలో సంగీత రథంపై సాగే వర్ణరంజిత ప్రయాణం ప్రారంభమైంది. సినీ దిగ్గజాల పాటల ముచ్చట్లు, గుండెకు హత్తుకునే స్వరాల మంత్రముగ్ధత మీ ముంగిట్లోకి వస్తోంది. ప్రతి క్షణాన్ని స్వరాల స్వర్గాధామంగా మార్చేందుకు వచ్చేసింది మీ అభిమాన ఆల్బం ప్రత్యేక చిత్రసీమ. చిత్రసీమ దిగ్గజాల జీవితాల్లోని అపురూప ఘట్టాలను పంచుకునే మన ఈ వేదికపై ఈరోజు ఒక విశిష్టమైన దర్శకుడి జీవిత ప్రయాణాన్ని, ఆయన మలచిన అద్భుత మ్యూజికల్ చార్ట్ బస్టర్లను మీ ముందుకు తెస్తున్నాం. ఆ విజనరీ మాటల ముచ్చట్లు, గుండెకు హత్తుకునే స్వరాల కోలాహలంతో రండి, స్వాగతం ఆల్బం ప్రత్యేక చిత్రసీమకి. తెలుగు చిత్రసీమలో తన కళాన్ని ఖడ్గంగా, మాటలను మంత్రాలుగా మార్చి సగటు ప్రేక్షకుని హృదయాలను శాసిస్తున్న ఏకైక అక్షర యోధుడు, మాటల మాంత్రికుడు ఆయన. తెలుగు తెరపై ఆయన పెన్ను పెడితే మాట ప్రాస అవుతుంది, ఆ ప్రాస కాస్త క్లాస్ అవుతుంది, ఆ క్లాసులో నుంచి వచ్చిపడే కలెక్షన్లకి బాక్సాఫీస్ షేక్ అవుతుంది. హీరోకి క్యారెక్టర్ ఇస్తే కటౌట్ పెరిగేలా, విలన్కి డైలాగ్ ఇస్తే భయం పెరిగేలా రాసే ఏకైక మాటల మాంత్రికుడు. ఏమిటి శ్రోతలు, ఆ దర్శకుని గురించి ఇంకా విపులంగా తెలుసుకోవాలని ఉంది కదూ? అయితే ముందుగా ఈ పాట వినేద్దాం. పాట తర్వాత ఆయన గురించిన విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఈ పాట మీకోసం.

పాట విన్నారుగా శ్రోతులు. న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన మేధస్సుతో తెలుగు సాహితీ క్షేత్రంలోని అనంతమైన అమృతాన్ని ఒడిసి పట్టుకున్నటువంటి అక్షరజ్ఞాని. కాగితంపై ఆయన కలం కదిలితే హాస్యం హుందాగా నవ్వుతుంది, వేదాంతం వినోదమై పలకరిస్తుంది, సెంటిమెంట్ హృదయాలను పిండేస్తుంది, ఆవేశం నరనరాల్లో ప్రవహిస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో తన అద్భుతమైన సంభాషణలు కథనంతో గురూజీగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి ఈరోజు తెలుసుకుంటూ ఆయన దర్శకత్వం వహించిన మరికొన్ని సినిమాల నుంచి పాటలు వినబోతున్నాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ. ఈయన 1971 నవంబర్ 7 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. తండ్రి ఆకెళ్ల ఉదయభాస్కర్ రావు, తల్లి నరసమ్మ. పాఠశాల విద్య ఇంటర్మీడియట్ భీమవరంలోని బీఆర్ఎం హైస్కూల్లో పూర్తయింది. భీమవరంలోని డిఎన్ఆర్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి న్యూక్లియర్ ఫిజిక్స్లో ఎంఎస్సీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. చిన్నతనం నుంచే పుస్తకాలు విస్తృతంగా చదవడం, సాహిత్యంపై అనురాగం పెంచుకోవడం ఆయన అలవాటు. భీమవరంలో బీఎస్సీ చదివే రోజుల్లోనే నటుడు సునీల్ ఆయనకు పరిచయమయ్యారు. అక్కడ ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం వారి జీవిత గమ్యాన్ని మార్చింది. ఎంఎస్సీ పూర్తయ్యాక కొంతకాలం భీమవరంలోని ఒక పాఠశాలలో మ్యాథ్స్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. విద్యార్థులకు క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా ఆసక్తికరంగా చెప్పే నైపుణ్యం ఆయనకు ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడే అలవడింది. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్ బాట పట్టారు. ప్రారంభంలో ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉండడంతో పొట్ట కూటి కోసం హైదరాబాదులో ఇళ్ల వద్ద పిల్లలకు ట్యూషన్లు చెప్పారు. నటుడు సునీల్, త్రివిక్రమ్ కలిసి ఒక చిన్న గదిలో ఉంటూ అవకాశాల కోసం ఫిల్మ్ నగర్ చుట్టూ తిరిగేవారు.

రచయితగా స్థిరపడాలి అనే ఆలోచనతో ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి గారిని కలిశారు. ఆయన వద్ద సహాయ రచయితగా చేరి కొన్ని సినిమాలకు పనిచేస్తూ కథ సంభాషణల రచనలోని మెళకువలు నేర్చుకున్నారు. అదే సమయంలో ప్రార్థన అనే సీరియల్కు కూడా పనిచేస్తూ తన రచనా శైలిని మెరుగుపరుచుకున్నారు. ఆ తర్వాత 1999 స్వయంవరం సినిమాతో స్వతంత్ర సంభాషణల రచయితగా అవకాశం రావడంతో ఆయన సినీ ప్రస్థానం అధికారికంగా ప్రారంభమైంది. స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మన్మథుడు ఇలాంటి సినిమాలకు రచయితగా సాధించిన వరుస విజయాలు ఆయనకు పరిశ్రమలో అగ్రశ్రేణి రచయితగా గుర్తింపు తెచ్చాయి. ఒక రచయితగా తాను కాగితం మీద రాసుకున్న భావం, సన్నివేశంలో ఉండాల్సిన అసలైన ఎమోషన్, టైమింగ్ వేరే దర్శకుల చేతుల్లోకి వెళ్లేసరికి కొంత మారడం ఆయన గమనించేవారు. నా కథను, నా మాటల్లోని అసలైన ఆత్మను నేనే స్వయంగా తెరకెక్కించాలి అనే ఆలోచన ఆయనలో బలంగా ఏర్పడింది. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు వంటి వరుస సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన స్రవంతి మూవీస్ బ్యానర్లో నిర్మాత స్రవంతి రవికిషోర్ గారికి త్రివిక్రమ్ గారి మేధస్సు, కథనంపై పూర్తి నమ్మకం కుదిరింది. త్రివిక్రమ్లోని దర్శకత్వ ప్రతిభను గుర్తించి ఆయన్ను దర్శకుడిగా పరిచయం చేయడానికి ముందుకు వచ్చారండి. స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో

0: తరుణ్, శ్రియ ప్రధాన పాత్రలుగా నువ్వే నువ్వే సినిమాలో ఆయన దర్శకత్వ ప్రయాణం ప్రారంభమైంది. తండ్రి కూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని, ప్రేమను తన మార్క్ హాస్యంతో కలగలిపి ఆయన తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తొలి సినిమాకే ఆయనకు ఉత్తమ సంభాషణల రచయితగా నంది పురస్కారం దక్కింది. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
1: ఇంతకీ నీ పేరు చెప్పలేదు
2: మాధవ్.

నువ్వే నువ్వే సినిమా తర్వాత మరో చిత్రం దర్శకత్వం వహించడం కోసం 3 ఏళ్ళు సమయం పట్టిందండి. మహేష్ బాబు కథానాయకుడిగా వచ్చిన అతడు సినిమా మంచి విజయం సాధించింది. ఈ గ్యాప్లో ఒక రాజు ఒక రాణి, జై చిరంజీవ, మల్లీశ్వరి ఇలాంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు. ఒకరాజు ఒకరాణి సినిమాకి సింగిల్ కార్డ్ గీత రచయితగా కూడా పనిచేశారు. అతడు సినిమా విజయం సాధించడంతో జల్సా సినిమాకి అవకాశం వచ్చింది. ఆ సినిమా నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ల మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. జల్సా తర్వాత ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అజ్ఞాతవాసి, అరవింద సమేత, అలా వైకుంఠపురంలో గుంటూరు కారం ఇలాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రపంచంలో ఎంతమంది దర్శకులైనా సినిమాలు తీయొచ్చు, కాని తెలుగు సినిమా చరిత్రలో రచయిత అనే పదానికి రాజముద్ర వేసి దర్శకుడు అనే పదానికి సింహాసనం వేసిన ఏకైక అక్షర చక్రవర్తి ఆయన. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కాగితం మీద క్యాల్కులేట్ చేసి రాసే ప్రతి డైలాగ్ ఒక అటామిక్ బ్లాస్ట్. ఆయన రాసిన మాట థియేటర్లో ధ్వనిస్తే కుర్చీలో కూర్చున్న కోట్లాది మంది ప్రేక్షకులు నిలబడి ఈలవేయాల్సిందే. ఆయన రాసే మాటలు ఆలోచనాత్మక రీతిలో ఉంటాయి. నువ్వు నాకు నచ్చావు సినిమాలోని గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా దండగే అనే డైలాగ్ అతడు సినిమాలో నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నించడం మోసం అనే డైలాగ్, జల్సా సినిమాలో యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు ఓడించడం అనే డైలాగ్, అత్తారింటికి దారేది అనే సినిమాలో ఆశ ఉన్నోడు గెలుస్తాడు, ఆరాటం ఉన్నోడు నడుస్తాడు ఈ డైలాగ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సినిమాల్లో ఎన్నో తారసపడతాయి. కాలాలు మారచ్చు, కాన్సెప్ట్లు మారచ్చు, కానీ తెలుగు భాష ఉన్నంత వరకు, థియేటర్లలో రికార్డుల హోరు ఉన్నంత వరకు ఆయన రాసిన మాట గుసగుసలాడుతూనే ఉంటుంది, ఆయన వేసిన ముద్ర చరిత్రనై నిలుస్తూనే ఉంటుంది. ఈ వారం ఈ పాట తిక్కడ ఆపి తిరిగి వచ్చే వారం మరో సెలబ్రిటీతో మీ ముందుకు వచ్చేంత వరకు మీ అనౌన్సర్ నిర్మలకు సెలవు మరి బా.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇంతవరకు ఆల్బం ప్రత్యేక చిత్రసీమ విన్నారు. సమర్పణ శ్రీమతి జె నిర్మల. శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 9:02 దాటి 41 సెకండ్లు. ఇప్పుడు వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం వింటారు. ముందుగా చరిత్రలో ఈరోజు వినండి. కాలం రాసిన కావ్యం చరిత్ర, తరతరాలకు అందించే జ్ఞానం చరిత్ర, వీరుల త్యాగాల జ్ఞాపకం చరిత్ర, మహనీయుల అడుగుజాడలే చరిత్ర, ఎన్నో విజయాల సాక్ష్యం చరిత్ర, మరెన్నో పోరాటాల ప్రతిరూపం చరిత్ర. మరి శ్రోతలు, ఇప్పుడు చరిత్రలో ఈరోజు భారతదేశానికి గర్వకారణమైన ప్రముఖ కవి, రచయిత, రాష్ట్రకవి రామ్ధారీ సింగ్ దినకర్ గారి జయంతి రోజు. 1908 సెప్టెంబర్ 23న బీహార్లోని సిమిరియా గ్రామంలో జన్మించిన దినకర్ గారు వీరి శక్తివంతమైన కవిత్వంతో భారతీయ సాహిత్యంలో చెరగని ముద్ర వేశారు. వీరి రచనల్లో దేశభక్తి, వీరత్వం, ఆత్మగౌరవం, సామాజిక చైతన్యం వంటి భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. మరి ఇప్పుడు వీరి రచనలు చెప్పుకుందాం. రశ్మిరథి, కురుక్షేత్ర, ఊర్వశి, హుంకార్, ఇవండి వీరి రచనలు, వీరి సాహిత్య ప్రతిభకు నిదర్శనాలు. రామ్ధారీ సింగ్ దినకర్ గారు పద్మభూషణ్, సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, రాష్ట్రకవి బిరుదు గౌరవంగా పొందారు.

0: శ్రోతలు, ఈరోజు ఇంకో మహానుభావుని గురించి కూడా విందాం. మన వేద భాష సంస్కృతం. అటువంటి సంస్కృత భాష ప్రముఖ పండితులు, ఆయుర్వేద వైద్యులు, విద్యావేత్త అయిన పండిట్ సత్యనారాయణ శాస్త్రిగారి వర్ధంతి ఈరోజు. మరి వీరిని తప్పక స్మరించుకోవాలి కదా శ్రోతలు. పండిట్ సత్యనారాయణ శాస్త్రిగారు 1887 కాశీలో జన్మించారు. సంస్కృతం, ఆయుర్వేదంలో విశేషమైన పాండిత్యాన్ని సంపాదించి భారతీయ వైద్య విజ్ఞానానికి ఎంతో సేవ చేశారండి. వీరు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆయుర్వేద ప్రొఫెసర్గా, తరువాత ఆయుర్వేద విభాగానికి ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టారు. వీరు నాడీ పరీక్షలో నైపుణ్యం కలిగిన వైద్యులుగా ప్రసిద్ధి చెందారు. ఇంకా మన భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి వ్యక్తిగత వైద్యులు కూడా వీరే, తెలుసా శ్రోతలు. వైద్య రంగం అలాగే సాంప్రదాయ జ్ఞాన రంగాలకు చేసిన సేవలకు గుర్తింపుగా వీరికి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు పండిట్ సత్యనారాయణ శాస్త్రి గారు.
1: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224605 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. శ్రోతలు, వాట్సప్ చిత్రమంజరి, వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. మన మొదటి శ్రోత, గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారా అంటున్నారండి వెంకటాచారి గారు. గుడ్ మార్నింగ్ అండి, చాలా బాగున్నాం వెంకటాచారి గారు. వీరు కోరిన పాట తొలిముద్దు చిత్రంలో చిట్టిగుమ్మ పదవే. కోరుతున్న శ్రోతలు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, సాయి వర్షిత్, సాయి రిత్విక్. మరి వీరి కోసం ఈ పాట విందామా?

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: అదిను యాప్ ద్వారా. అరే వా
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మన తర్వాతి శ్రోత మా కోసం ఛాంపియన్ చిత్రంలో గిరగిర గిర గింగిరా గిరే ఈ పాట వినిపించాలంటూ చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ కోరుతున్నారు. బాగుందండి వీళ్ళ పేర్లు, తప్పకుండా ప్రసారం చేస్తామండి. మరి వినేద్దామా శ్రోతలు.

ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మన తరువాతి శ్రోత, నమస్తే మేడం, అంకుశం చిత్రంలో ఇది చెరగని ప్రేమకు ఈ పాట కోసం, ఈ పాట మా కోసం ప్లే చేయండి అంటూ కోరుతున్నారండి. నమస్తే అండి. మీకు కూడా కోరుతున్న శ్రోతలు కె మునిరత్నం గారు, ఆర్ఆర్ నగర్, బంగారుపాలెం నుండి కోరుతున్నారు. మరి శ్రోతలు వినేద్దామా?

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
4: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మన తరువాతి శ్రోత, జీవితం ఓ ప్రయాణం, తోడుగా సాగని అంటూ వ్రాస్తున్నారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్ శ్యామలా గారు. వీరు కోరుతున్న పాట సుమంగళి చిత్రంలో కనులు కనులతో. విందామా శ్రోతలు?

0: హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: విజ్ఞానం, వినోదం,
4: విద్య, వైద్యం,
3: కళలు, సాహిత్యం,
4: చరిత్ర, సంస్కృతి,
3: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
4: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM 103.2 107.5 MHz పై
3: తప్పక వినండి ప్రభాత రేఖలు.
5: ఆకాశవాణి తిరుపతి FM మీరు వింటున్నారు. శ్రోతలు, వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మన తర్వాతి శ్రోత గుడిగంటలు చిత్రంలో నీలి కన్నుల నీడలోన అనే పాట వినిపించండి అంటూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి రాస్తున్నారండి. కోరుతున్న శ్రోతలు

బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మిగారు, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, గొల్లపూడి సూర్యభార్గవి. శ్రోతలు, మరి విందామా?

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది

0: ఆకాశవాణి మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి. విజ్ఞానం, వినోదం,
2: విద్య, వైద్యం,
1: కళలు, సాహిత్యం,
2: చరిత్ర, సంస్కృతి,
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
2: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
3: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మన తర్వాతి శ్రోత శ్రీరాజరాజేశ్వరి చిత్రం నుండి నా నీవే నీకు అనే పాట కోరుతున్నారండి. తిరుపతి నుండి వెంకటేష్ గారు కోరుతున్న శ్రోతలు వెంకటేష్ గారు, సత్యవతి, రవళి, రామకృష్ణ, విహాన్ష్, మరి వీరి కోసం ఈ పాట వింటారా?

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి. శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11:00 నుండి 12:00 మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10:00 ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
0: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మన తర్వాతి శ్రోత, గుడ్ మార్నింగ్ మేడం గారు అంటూ రాస్తున్నారండి. గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా? బాగున్నామండి. నవీన గారు రాశారండి, మాకు గిల్లి కజ్జాలు సినిమా నుండి నింగి నేల ఊయల, నింగి నేల ఊయల అనే సాంగ్ ప్లే చేయండి అంటూ రాశారండి. శ్రీకాకుళం జిల్లా నుండి కోరుతున్నారు, అందరి కోసం ప్లే చేయండి అని అడుగుతున్నారండి. తప్పకుండా నవీన గారు, శ్రోతలందరి కోసం ఈ పాట.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి. విజ్ఞానం, వినోదం,
2: విద్య.

0: వైద్యం,
1: కళలు, సాహిత్యం,
0: చరిత్ర, సంస్కృతి,
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
0: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్నా మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.

శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇంతవరకు వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం విన్నారు.

శ్రోతలు, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛా వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: ప్రపంచం నేడు భారతదేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా పరిగణిస్తోంది. అనేక కంపెనీలు భారతదేశంలో వ్యాపారాలను ప్రారంభించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య సౌలభ్యం పెంపు దిశగా ప్రగతిశీల మార్పులతో కూడిన పరిపాలన సహా ఆర్థిక సంస్కరణల అమలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుండటంపై విశేషమైన ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే వ్యాపారానికి సౌలభ్యమైన ప్రదేశంగా భారత్ను మలచడానికి గత 11 సంవత్సరాలలో ప్రభుత్వం అనేకమైన మార్పులు, చేర్పులు, సంస్కరణలు తీసుకురావడంతోనే ఇది సాధ్యమైంది. దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణల భారాన్ని సమూలంగా మార్చివేసింది. ఎందుకంటే 21వ శతాబ్దం తొలి దశకంలో భారత్లో వ్యాపారం అంటే అనేక అడ్డంకులు, అవరోధాలు, కఠినమైన నిబంధనలు, ఇవన్నీ కలిసి వ్యాపారాలకి ప్రోత్సాహం అందించకపోగా ఓ మేర నిరుత్సాహపరిచేలా ఉండేవి. ఒక సాధారణ నిర్మాణం చేపట్టడానికే అనేక రోజులు తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఒక అనుమతి పొందాలంటే దాదాపు 6 నెలలు వేచి చూడాల్సి వచ్చేది. అలాంటి నియంత్రణల భారం వలనే తొలి దశకంలో వ్యాపార సౌలభ్యం అంతగా సాధ్యపడలేదు. ఇదంతా యాదృచ్ఛికంగా జరగలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. దశాబ్దాల నియంత్రణలు, వలసకాల చట్టాల వారసత్వం, వ్యాపారంపై లోతుగా పాతుకుపోయిన అపనమ్మకం, ఇవన్నీ కలిసి భారత్లో వ్యాపారాల ఏర్పాటుకు సంబంధించి కొంతమేర వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. ఇలాంటి అవరోధాలన్నింటిపైన ప్రభుత్వం దృష్టి సారించి అనవసర నియంత్రణలను తొలగించి సంస్కరణలను తీసుకువచ్చి గత 11 ఏళ్లలో భారతదేశంలో వ్యాపార సౌలభ్యాన్ని ఒక అలవాటుగా మార్చింది ప్రభుత్వం. ఎప్పటినుంచో పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ స్థిరంగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు కొనసాగాయి. ఈ ప్రయాణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 2025 మాత్రం మిగతా సంవత్సరాల కంటే భిన్నం. ఎందుకంటే 2025లో భారత్ వ్యాపార సౌలభ్యం నుంచి వ్యాపారానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించే దశకు చేరుకుంది. 1991లో భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఉదారవాద సంస్కరణలతో వ్యాపారాలకు ప్రాణం పోసినట్లయితే 2025 మాత్రం ఆ ప్రాణానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అందుకే 2025 మాత్రం భవిష్యత్తులో నియంత్రణల తొలగింపు సంవత్సరంగా గుర్తుండిపోతుంది. ఇక దశాబ్దాలుగా భారతీయ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా చిన్నగానే ఉండేవి. విస్తృతమైన ఆశయం లేక కాదు. వ్యాపార సంస్థలను విస్తరించాలన్నా, వృద్ధి చేసుకోవాలన్నా అనేక అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితి ఉండేది. ఒక సంస్థలో 10వ ఉద్యోగిని నియమిస్తే ఒక నియమం, 20వ ఉద్యోగిని నియమిస్తే మరో తనిఖీ, 100వ ఉద్యోగి అంటే కేసులు, నోటీసులు, ఇలా అనేక అడ్డంకులు. అలాగే ఈ ఉద్యోగ నియామక ప్రక్రియల్లో 29 కేంద్ర కార్మిక చట్టాలు కూడా కొంతమేర అవరోధంగా కూడా ఉండేవి. కాబట్టి కంపెనీల విస్తరణ అంటే తనిఖీలు, కేసులు, ప్రమాదాలు, వీటన్నింటినీ తట్టుకోలేక కంపెనీలు చిన్నవిగానే ఉండిపోయేవి. కానీ 2025లో మాత్రం ఈ ధోరణికి స్వస్తి పలుకుతూ చిన్న కంపెనీగా పరిగణించే టర్నోవర్ పరిమితిని 10 కోట్ల నుంచి ప్రభుత్వం 10 రెట్లు పెంచి 100 కోట్లకు పెంచింది. దీంతో అభివృద్ధిని కాంక్షించే సంస్థలకు తమ సంస్థలను మరింత విస్తరించడానికి ప్రోత్సాహం లభించింది. వీటికి అనుగుణంగానే 29 సంక్లిష్ట కార్మిక చట్టాలను సరళీకృతం చేసి కార్మికుల సంక్షేమం దృష్ట్యా 4 లేబర్ కోడ్స్గా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నూతన 4 కార్మిక చట్టాలు అటు కార్మికులతో పాటు వ్యాపార సంస్థలకు కూడా అనుకూలంగా ఉంటూ తమ తమ వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ నూతన కార్మిక చట్టాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా మాట్లాడారు.
3: Well-articulated modern labor codes, which will help Indian industry and the MSME sector particularly, which will ensure our workers get a better deal, which will ensure that our contractual workers, non-formal workers also get social security. It's a continuous process towards transforming our processes and procedures to encourage greater trade, industry, manufacturing and business.
2: ఇక భారతదేశంలో తయారీ రంగం ఎదుగుదలకి ప్రధాన అవరోధం నైపుణ్యం లేకపోవడం కాదు, నియంత్రణల అధిక భారం. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులు క్యూసీఓలు. ఇవి ప్రారంభంలో మంచి ఉద్దేశం కోసమే ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కాలక్రమేణా పూర్తి స్థాయి ఉత్పత్తుల నుంచి కీలక ముడి సరుకుల వరకు తప్పనిసరి ధృవీకరణల జాలంగా మారిపోయాయి. దీని ఫలితం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశానికి విరుద్ధంగా మారాయి. మేక్ ఇన్ ఇండియాకి ప్రోత్సహిస్తూనే తయారీదారులు ఖరీదైన ఆలస్యమైన క్యూసీఓ అనుగుణ దిగుమతులపై ఆధారపడవలసి వచ్చింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం క్యూసీఓలపై సమగ్ర సమీక్ష చేపట్టింది. 76 ఉత్పత్తి విభాగాలకు తప్పనిసరి అనుగుణ్యతను తొలగించింది. మరో 200 పైగా విభాగాలను నియంత్రణల తొలగింపుకు గుర్తించింది. తయారీ భారత్లోనే జరగాలి, కాగితాలపై మాత్రమే కాదనే మరో స్పష్టమైన సందేశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ ఈపీఎంను ప్రవేశపెట్టింది. 6 సంవత్సరాల కాలపరిమితితో ఈపీఎం కోసం ప్రభుత్వం 25,060 కోట్ల రూపాయల కేటాయింపులను చేసింది. ఇందులో ఎగుమతిదారులు ఎంఎస్ఎంఈల కోసం 20,000 కోట్ల రూపాయల ఎగుమతి క్రెడిట్ హామీలు కూడా ఉన్నాయి. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ ఈపీఎం గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక సందర్భంలో ఇలా వివరిస్తూ,
0: तो आज ये एक्सपोर्ट प्रमोशन मिशन स्टार्ट किया गया है. 25,060 करोड़ रुपए का इसका आउटले है. 6 साल की इसकी अवधि है और इसमें बहुत ही कॉम्प्रिहेंसिव तरीके से पूरे कंप्लीट एक्सपोर्ट के इकोसिस्टम को सपोर्ट करने का इसमें डिसीजन लिया. प्रायोरिटी उन सेक्टर्स को दी जाएगी जिनके ऊपर अभी एक एडवर्स इम्पैक्ट है, जैसे टेक्सटाइल है, लेदर है, जेम्स ज्वेलरी है, इंजीनियरिंग गुड्स और मैरीन प्रोडक्ट्स है. 2 इसके पिलर्स हैं. First pillar is Niryat Protsahan and second one is Niryat Disha. Niryat Protsahan is focused more on availability of credit and reducing the cost of capital. Sabse pehla iska element hai, wo hai interest subvention for pre and post shipment credit. Second pillar of this entire mission is Niryat Disha. Niryat Disha ka sara focus hai jo non-tariff barriers duniya mein kai deshon ne bana ke rakhe hue hain, unko counter karna.
2: ఇక ప్రపంచ దేశాలతో వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఎఫ్టీఏలతో గ్లోబల్ మార్కెట్లకు ద్వారాలు తెరిచింది. ఎందుకంటే వ్యాపార సౌలభ్యం సాధించాలంటే మార్కెట్లు తప్పనిసరి. ఈ దిశగా ఆలోచించిన ప్రభుత్వం ఒక్క 2025లోనే 3 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. యునైటెడ్ కింగ్డమ్, యూకే, ఒమన్, న్యూజిలాండ్ దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. ఇంకా మరికొన్ని దేశాలతో ఎఫ్టీఏలపై సానుకూల దిశగా చర్చలు సాగుతున్నాయి. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారత్ గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశ ఖర్చును తగ్గించింది. ఉదాహరణకు ఒమన్ దేశంతో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో టియర్డ్ రూల్స్ ఆఫ్ ఒరిజిన్ అనే ఒక ప్రత్యేక నిబంధన ఉంది. ఇది ధృవీకరణను సులభతరం చేసి భారత పెట్రోలియం ఉత్పత్తులు, ఆభరణాలకు తక్షణ జీరో డ్యూటీ ప్రవేశాన్ని కల్పించింది. అలాగే న్యూజిలాండ్తో కుదిరిన ఒప్పందంలో భారత ఎగుమతులకు 0 సుంకం మార్కెట్ ప్రాప్తి లభించింది. ఇవన్నీ వెలసి భారత్ ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మదగిన భాగస్వామిగా అవతరించిందని, పెట్టుబడులకు భవిష్యత్ గమ్యస్థానంగా భారత్ నిలిచిందని పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు.
3: ఇండియా హాస్ ఎమర్జ్డ్ యాస్ ద వరల్డ్స్ ట్రస్టెడ్ పార్ట్నర్ త్రూ కన్సిస్టెంట్ అండ్ ప్రిన్సిపల్ ఎంగేజ్మెంట్. ఆర్ ట్రస్ట్ బేస్డ్ డిప్లొమసీ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆర్ ever expanding free trade agreements. We have recently signed free trade agreements with the United Kingdom. We have operationalized free trade agreements with the 4-nation EFTA bloc, Switzerland, Norway, Liechtenstein and Iceland. The world trusts India because we offer predictability through regulatory reforms, transparency through digital governance and reliability in honoring commitments. We have removed more than 42,000 compliances and abolished 1,500 obsolete laws. Our next generation GST reforms will further ensure ease of doing business and rapidly expand consumer spending.
2: 2023లో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ స్వేచ్ఛా వాణిజ్య విధానానికి ప్రాధాన్యతనివ్వడంతో పాటు గత దశాబ్ద కాలంగా తీసుకువచ్చిన సంస్కరణలు ప్రపంచంలో భారత్ను భవిష్యత్తులో చోదక శక్తిగా మారుస్తాయని చెప్పారు.
4: భారత్ ఆజ్ విశ్వకి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ హై. జల్ద్ హీ భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ బన్ జాయేగా. इस बात में कोई संदेह नहीं कि आने वाले वर्षों में भारत विश्व का ग्रोथ इंजन होगा. यह इसलिए है क्योंकि भारत ने आपदा और मुश्किलों के समय को आर्थिक सुधार के अवसर में परिवर्तित किया। पिछले कुछ वर्षों में हमने मिशन मोड में जो रिफॉर्म्स किए हैं उनसे भारत में ईज ऑफ डूइंग बिजनेस में लगातार बढ़ोतरी हुई है। हमने कंप्लायंस बर्डन को कम किया है, रेड टेप को हटाकर रेड कारपेट बिछा रहे हैं।

0: जीएसटी और इंसॉल्वेंसी एंड बैंकिंग कोड के लागू होने से इन्वेस्टर कॉन्फिडेंस बढ़ा है। रक्षा और अंतरिक्ष जैसे क्षेत्र जिनको प्रतिबंधित माना जाता था आज ప్రైవేట్ సెక్టర్ కి లీ ఖోల్ దియే గయే.
1: ఏక వ్యాపారంలో కీలకమైన సముద్ర రవాణాకు సంబంధించి 2013-14 సమయాల్లో నౌకాశ్రయాల జాప్యం తీవ్రంగా ఉండేది. ముఖ్యంగా మూలధనం నిలిచిపోవడం, వాణిజ్య ఆలస్యం, పోటీ సామర్థ్యం తగ్గడం ఇలాంటి కారణాలతో భారత నౌకాశ్రయాలో నౌకలు సగటున 4 రోజులు నిలిచిపోయేవి. 2025 వచ్చేసరికి ఈ సమయం 1 రోజు కంటే తక్కువకు తగ్గింది. ఎందుకంటే 1908-1925 నాటి వలస కాలపు చట్టాల స్థానంలో పార్లమెంటు 5 ఆధునిక సముద్ర చట్టాలను తీసుకొచ్చింది. ఇవన్నీ బిల్ ఆఫ్ ల్యాండింగ్ నుంచి పోర్టు పరిపాలన వరకు సమగ్రంగా అన్ని సేవలను సులభతరం చేశాయి. దీంతో లాజిస్టిక్ ఖర్చులు తగ్గి బ్లూ ఎకానమీని భారత్ పూర్తి స్థాయిలో వినియోగించుకునే స్థితికి చేరింది. ఇలా కాలం చెల్లిన అనేక చట్టాలను, పలు నిబంధనలను ప్రభుత్వం తొలగించి తప్పుదోవ పట్టించడం, వల్లమాలిన జాప్యం వంటి జాడ్యాల స్థానంలో 2014 నుంచి ఎర్రతివాచి పరిచే విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పెట్టుబడులకు వెనుకాడని వారికి ప్రభుత్వం ఎన్నడూ అవరోధం కాకుండా సముచిత రీతిన చేయూతనిచ్చింది. అందుకే దేశంలో నేడు వాణిజ్య సౌలభ్యం, ఆటంకాలను తొలగించే వాతావరణంతో పాటు ఫిర్యాదులను సత్వరం పరిష్కరించే ప్రభుత్వం కొనసాగడంపై పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుక తేదీ నుంచి పన్ను విధింపు, ఏంజల్ ట్యాక్స్ రద్దు, కార్పొరేట్ పన్ను తగ్గింపు వంటి కీలక నిర్ణయాల ద్వారా ఈ వినూత్న మార్పు సాధ్యమైంది. నేడు జాతీయ ఏకగవాక్ష వ్యవస్థ ఒకే వేదిక ద్వారా అన్ని ఆమోదాల సౌలభ్యం కల్పిస్తోంది. మరోవైపు 1500కు పైగా కాలం చెల్లిన చట్టాలు, వేలాది నిబంధనల రద్దుతో ప్రభుత్వం అనవసర భారాన్ని తగ్గించింది. దీంతో భారతీయ సంస్థలకు అన్ని రకాల అనవసర వ్యయం, అవరోధాలు కూడా పూర్తిగా తొలగిపోయాయి. ఇవన్నీ వెలసి 2047 నాటికి భారత్ $35 trillion ఆర్థిక వ్యవస్థగా పరిణమిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
2: వి గ్రో ఫ్రమ్ అ $4 trillion ఎకానమీ టుడే టు అ $30-35 trillion ఎకానమీ ఓవర్ ద నెక్స్ట్ 22 ఇయర్స్ by 2047 when we celebrate 100 years of independence. Friends, despite all the global headwinds, India and our economy has demonstrated tremendous ability to withstand headwinds, shock, challenges. From a fragile 5 economy barely 11 years ago, we are today amongst the top 5 economies. Soon to become the world's third largest GDP. We have navigated the pandemic, we have navigated geopolitical tensions, supply shocks, and are recognized the world over today as a beacon of hope, as an engine of economic growth.
1: ప్రభుత్వం గత 11 ఏళ్లలో సంస్కరణలపై దృష్టి సారించడంతో అంతర్జాతీయ స్థాయిలో భారత స్థానం మరింత బదిలమైంది. గతంలోలా కాకుండా వ్యవస్థాపకులను, సంపద సృష్టికర్తలుగాను, జాతీయ ప్రగతిలో భాగస్వాములుగాను ప్రభుత్వం పరిగణిస్తోంది. వాణిజ్య సౌలభ్యం దిశగా సమిష్టి కృషి సంపద సృష్టికర్తల సంఖ్య చారిత్రక విస్తరణకు దోహదం చేస్తోంది. ఇది దేశంపై విస్తృత ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉద్యోగ సృష్టికి, దేశంలో అధిక ఆదాయార్జనకు వీలు కల్పించింది. ఈ ప్రయాణం దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని తగ్గించిన ఒక వ్యవస్థాపక మార్పు కదా. ఇక వ్యాపార సౌలభ్యం భారత్ను వెంబడించే ఒక సూచిక కాదు, అది 2025 వచ్చేసరికి ఒక వ్యవస్థగా ప్రతిరోజు అనుసరించే అలవాటులా మారిపోయింది.
3: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛా వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

ప్రారంభమంటున్న కార్యక్రమం మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫై.

0: ఎస్పీ ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ మొదటిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహించారని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మూసపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా, ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీనరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్ అంటూ మెసేజ్ పంపించారు. 2012 అన్నారు, రాంగ్ ఆన్సర్.

ఆచార్యపేట విలేజ్ వీరమ్మ వరలక్ష్మి శ్రీదేవి సువర్ణ దేవాంశిక రిషిధర్ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కడప నుండి వినయ్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఆదిత్య సమత అంటూ. ఇంకా అలాగే నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుండి దామల్ల చిన్నమస్తానరావు, దామల్ల పెద్దమస్తానరావు గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే పంపలేదు. ఇంకా కొనకండ్ల రామన్నారావు, కవిత జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుండి సెప్టెంబర్ 23న అన్నారు, కానీ ఇయర్ ఇయర్ ఏ సంవత్సరంలో అని చెప్పి అడిగాను. ఇంకా చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్ పంపిస్తారు. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ మెసేజ్ పంపించారు, చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి డేట్ అయితే పంపించారు, ఇయర్ అయితే పంపించలేదు. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుండి అంటూ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. గోవర్ధన్ రావు ఇంద్రబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మొతిబాయి అంటూ మెసేజ్ పంపించారు, 2021లో అంటూ, 2021 కాదు. ఇంకా ఐఎమ్ శ్రీనివాసరావు గుడివాడ నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుండు శివుడు అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గేట్వే విలేజ్ అంటూ మెసేజ్ పంపించారు అన్నమాట, గేట్వే విలేజ్ నుండి. ఇంకా నారాయణపేట జిల్లా నుండి అరుణ మోహన్జీ దివ్యాబాయి అజయ్ శృతి అంటూ 2023 అని పెట్టారు, 2023 కూడా కాదు. ఇంకా కాదరాబాద్ విలేజ్ నుండి ప్రొద్దుటూరు అంటూ వడ్డే రంగ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, కొంతమంది ఇంకా ఓన్లీ ఈ డే ఒకటే చెప్పారనమాట, 23 సెప్టెంబర్ అని చెప్పి. మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే 2018 అనమాట, ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ మొదటిసారిగా 2018లో నిర్వహించారు. సో మరి హరివిల్లులో ఇంకొన్ని క్వశ్చన్స్ మీకోసం నేనైతే రెడీగా పెట్టేశాను. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది, పిన్ కోడ్ పోస్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కోడ్ వ్యవస్థ భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో మరి పిన్ కోడ్ వ్యవస్థ భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ చేశారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది చలో మూవీ నుండి, చూసి చూడంగానే అనే పాట అయితే వస్తుంది. అనురాగ్ కులకర్ణి సాగర్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ మహతి స్వర సాగర్, లిరిక్స్ భాస్కర్ భట్ల రవికుమార్. ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ పక్క క్లిక్లో నైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నెక్స్ట్ క్వశ్చన్, ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. పిన్ కోడ్ వ్యవస్థ భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ చేశారని చెప్పి అడిగాను. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ ఎవరెవరు పంపించారు. అంటే సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రంగాచార్యులు గారు హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. వేటపాలెం రామ్నగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ 1989 అని మెసేజ్ పంపించారు. 1989 కాదు. ఇంకా అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మార్కాపురం నుండి శివాజీ నగర్ టైలర్ మస్తాన్ అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కనకారావు పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. శ్రీనివాస్ గన్నవరం మెసేజ్ పంపించారు తిరుపతి నుండి, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా బొడ్డు తులసిదాస్ నవీన్పేట్ మండలం నిజామాబాద్ జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అంటూ పి శ్రీనివాసరావు గుడివాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ 2015 అని చెప్పారు. 2015 కాదు, ఆగస్టు 15 కాదు. సో ఇయర్ అయితే తప్పు చెప్పారు. ఇంకా శ్రీరామ్ బికాజీ వేలంకర్ కృషి వలన పిన్ కోడ్ ఏర్పాటు చేశారని చెప్పి వేదాంతం జానకి శ్రీనివాసరం మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే వెంకటనారాయణ అండ్ ఝాన్సీ ఖమ్మం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ధను శ్రీకాకుళం సోంపేట మండలం నుండి కూడా మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కొనకండ్ల రమణారావు బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. పోలవరం నుండి భాస్కర్ రావు రాణి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా జల్లా జయరాం జిల్లా సరస్వతి మెసేజ్ పంపించారు. పదిపుట్ట బయలు పాకాల మండలం నుండి అంటూ మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా భాస్కర్ మెసేజ్ పంపించారు, చెరుకుపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గద్వాల జిల్లా ఎర్రమల్లి మండలం నుండి పెద నరసింహ పద్మబాయి శ్రీవాణి జగదీష్ శివరాణి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ 78 పంపించారు, 78 కాదు. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావలి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ సార్ అంటూ లత ఫ్రమ్ ఉయ్యూర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది కొంచెం తడబడినట్టున్నారు హియర్ కరెక్టా కాదా అని చెప్పి. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి 1972 అనమాట. 1972లో స్టార్ట్ చేశారు. పిన్ కోడ్ వ్యవస్థ భారతదేశంలో 1972లో స్టార్ట్ చేశారు. మరి ఇది రైట్ ఆన్సర్. మరి చాలా మంది రైట్ ఆన్సర్ పంపిస్తున్నందుకు అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశ. సో మరి సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశ, దాన్ని ఏమంటారు, దాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488141 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సరుకు మనం సపోజ్ మనం ఓడల్లో కానీ ఓడరేవుల్లో కానీ అలాగే సముద్రపు నుంచి కూడా మనం సరుకు తెప్పించుకుంటూ ఉంటారు కదా. సో మరి సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశ పేరేంటి? సో మరి దాని పేరు తెలిస్తే కనుక 8662488141 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సో మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పోలీసోడు మూవీ నుండి కన్నుల్లో ఉన్నావా అనే పాట అయితే వస్తుంది. ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూస్తే 10:49 అయితే అయిపోయింది. నేను మీ అజయ్ రావు, కింగ్ మధుతో మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశ ఏంటి అని చెప్పి అడిగాను. మరి దాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పి కూడా అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. ఖాదరాబాద్ విలేజ్ ప్రొద్దుటూరు వడ్డేరంగ అంటూ మెసేజ్ పంపించారు. ఇందాక ఆల్రెడీ మెసేజ్ పంపించేశారు. సో శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ ఇందాక అడిగిన క్వశ్చన్ కి మెసేజ్ పంపించారు. ఇంకా మల్లికార్జున్, అభిరామ్, కేశవ్ నగర్ ధర్మవరం నుండి సప్లై అంటూ మెసేజ్ పంపించారు. సప్లై కాదు, దాన్ని ఇంకో పేరుంది. ఆన్సర్ ఇస్ పంపిణీ చేయటం లేదా రిటైల్ బిజినెస్ అంటూ సత్యనారాయణ దేవినగర్ విజయం నుండి మెసేజ్ పంపించారు. సో అది కూడా కాదు. ఇంకా లాజిస్టిక్స్ అంటూ సుమని పెడన నుండి మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. ఇంకా రామ్నగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం కూడా సరఫరా గొలుసు అని చెప్పి సప్లై చేయను అంటూ తెలుగులో పంపించారు. ఇంకా మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా జవాబు వచ్చేసరికి డైరెక్ట్ టు కన్సూమర్ అంటూ మెసేజ్ పంపించారు. డైరెక్ట్ టు కన్సూమర్ కాదు. ఇంకా దేవసేన తిరుపతి నుండి మీ ద్వారా తెలుసుకోబోతున్నాం అంటూ మెసేజ్ పంపించారు. తప్పకుండా చెప్తాను నేను ఆన్సర్ అయితే. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. జాన్సన్ విజయవాడ నుండి

డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అంటూ మెసేజ్ పంపించారు. కాదు, ఇంకా రవాణా అని పిలవచ్చు అంటూ మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి మెసేజ్ పంపించారు. కాదు, ఇంకా తిరుపతి నుండి సాయి శిరీష మెసేజ్ పంపించారు, ఆన్సర్ తెలియదు అంటూ. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవనిపేట గ్రామం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కలమందలపాడు గ్రామం నుండి కాసీం ముత్తుజావలి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. శశిప్రియారెడ్డి నెల్లూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే లత ఫ్రమ్ ఉయ్యూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సరుకు వినియోగదారునికి చేరే ప్రక్రియను డిస్ట్రిబ్యూషన్ అంటారు అంటూ వెంకటనారాయణ ఎన్ జాన్స్కి ఖమ్మం నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం, అది కూడా కాదు, కొనకండ్ల రమణారావు బెంగళూరు నుండి అల్టిమేట్ కన్సైన్ అని చెప్పి మెసేజ్ పంపించారు. అది కూడా కాదు, పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. నమస్తే ఆజమదు అంటూ ఎర్రమిల్లి సీతమ్మలక్ష్మి అమలాపురం నుండి పాయింట్ ఆఫ్ కన్జంప్షన్ అంటూ మెసేజ్ పంపించారు. అది కూడా కాదు, బొడ్డు తులసిదాస్ నవీన్పేట నిజామాబాద్ జిల్లా నుండి దిగుమతి అంటూ మెసేజ్ పంపించారు. కాదు, ఇంకా మువ్వల కోటేశ్వరరావు పోలవరం నుండి డెలివరీ అంటూ సింపుల్ గా మెసేజ్ పంపించేశారు. అది కూడా కాదు, సూర్యకుమారి పాలకొల్లు నుండి రవాణా అంటూ మెసేజ్ పంపించారు. అది కూడా కాదు, పెడన జోగనందరావు కాలనీ అప్పలరాజు గారు సప్లై చేయను అంటూ మెసేజ్ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా మెసేజ్ పంపించారనమాట. సో మరి ఆన్సర్ అయితే పంపించలేదు ఇంకా. సో మరి నేనైతే ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. సో మరి సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశను ఏమంటారు అని చెప్పి అడిగాను. సో మరి లాస్ట్ మైల్ డెలివరీ అనమాట, లాస్ట్ మైల్ డెలివరీ అంటే పిలుస్తారనమాట. లాస్ట్ మైల్ డెలివరీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి చాలా మంది అయితే ట్రై చేశారు, కొంతమంది రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, ఇది ఇవాళ హరివిల్లు మరి చాలా బాగా ఎంజాయ్ చేశారు కదా. సో మరి నేనైతే టాటా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మరి నెక్స్ట్ ఆర్జీ కూడా రెడీగా ఉన్నారు మిమ్మల్ని అలరించడానికి. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. జనతా గేరేజ్ మూవీ నుండి నేను పక్కా లోకల్ అంటూ సాంగ్ అయితే వస్తుంది. గీతా మాధురి సాగర్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, లిరిక్స్ రామజోగ శాస్త్రి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట సచివాలయంలో ఈ రోజు కేబినెట్ సమావేశమవుతుంది. ఈ భేటీలో పలు అంశాలకు ఆమోదం తెలపడంతో పాటు ఎల్నినో ప్రభావం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఎల్నినోను సమర్థంగా ఎదుర్కొని ఇప్పటి వరకు రైతులు సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమీక్షా కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. పార్థసారథి మాట్లాడుతూ తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై ఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ రోజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల వేళ విద్యుత్ శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తితే యుద్ద ప్రాతిపదికన పునరుద్దరించాలని సూచించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా ముందుకు కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ అవగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండడంతో నదీ పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఏలూరు జిల్లాలో ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు, కమిటీ సభ్యులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాల్లో ఆయన అధ్యక్షతన జిల్లా ఫుడ్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రేషన్ పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో అందుతున్న ఆహార నాణ్యతను నిరంతరం పరిశీలించాలన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత పవిత్రమైన ఘట్టం చక్రస్నానం ఈ రోజు ఘనంగా జరిగింది. మాదక ద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్టాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల సదస్సును ఆయన నిన్న ప్రారంభించారు. సమగ్రమైన వైద్య చికిత్స పద్దతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈ రోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2016లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. నివారణ ప్రధానమైన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద వైద్య చికిత్స పద్దతి ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఆయుర్వేద వైద్య విధానంపై పలు కార్యక్రమాల ద్వారా ఈ రోజు అవగాహన కల్పిస్తారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జే సమత. మరి సమయం చూస్తే 11:05 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఏ టాపిక్ గురించి, అంటే ఏ సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని గురించి అయితే తెలుసుకుందాం. సో అదేంటో తెలుసుకునే ముందు మీకైతే ఒక చిన్న క్లూగా ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా అనమాట. సో మరి సాంగ్ వింటూ వేటి గురించి మాట్లాడుకోబోతున్నాం అనేది గెస్ చేస్తూ ఉండండి. మరి

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ మరి ఈ రోజు మనమైతే మాట్లాడుకుందాం కొన్ని తెలుగు సినిమాల గురించి అనమాట. అవి కూడా ఏంటి అంటే, మనం మామూలుగా మనిషికి మనిషికి మధ్య స్నేహం గురించి ఎన్నో సినిమాలను చూసాం, కానీ మాటలు మాట్లాడలేని ఒక జంతువు మనిషి మనసును అర్థం చేసుకుని అతనికి తోడుగా నిలబడితే మరి ఆ అనుబంధం ప్రత్యేకంగా అనిపిస్తుంది కదా. మరి తెలుగు సినిమాల్లో కూడా ఇలా మనిషి జంతువు మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని, ప్రేమని, విశ్వాసాన్ని ఎంతో అందంగా చూపించినటువంటి సినిమాల గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో.

ఇలాంటి సినిమాల గురించి చెప్పుకోవాలంటే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సిన సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు అనమాట. సో లాటరీలో చాలా మందికి డబ్బు వస్తుంది, బంగారం వస్తుంది, కానీ ఒక ఏనుగు బహుమతిగా వస్తే ఎలా ఉంటుంది? సో ఇది ఒక మొదటి సమస్య అనిపించిన, క్రమంగా వారిద్దరి మధ్య ఉండేటువంటి అద్భుతమైనటువంటి అనుబంధం అయితే ఏర్పడుతుందన్నమాట. సో అలా కామెడీతో ప్రారంభమైనటువంటి వారి ప్రయాణం చివరికి ఒక ఎమోషనల్ ఫ్రెండ్షిప్ గా మారుతుందన్నమాట. సో ప్రేమ చూపిస్తే జంతువులు కూడా మన కుటుంబంలో ఒకరిగా మారిపోతాయి అని చెప్పేటువంటి సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు. మరి ఆ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. సో మరి ఇప్పుడు మీరు విన్నటువంటి పాట కొండవీటి దొంగ. సో ఈ చిత్రం నుంచి విన్నారు కదా, మరి ఈ పాట వినగానే మనకి ఏం గుర్తొస్తుందంటే అలా చిరంజీవి గారు ఒక కౌబాయ్ డ్రెస్ లో గుర్రం మీద వస్తున్నట్టు కనిపిస్తుంటుంది కదా. సో ఇక్కడ గుర్రం ఒకటే కాదండి, ఈ సినిమాలో గుర్రం ఒకటే కాదు, హీరో పెంచుకునేటువంటి కుక్క కూడా చాలా తెలివిగా ఉంటుంది. సో ఇవి రెండు కూడా విలన్లు హీరో గుర్రాన్ని చంపాలని చూస్తే కుక్క సమయస్ఫూర్తితో వ్యవహరించి తన స్నేహితుడైనటువంటి గుర్రాన్ని కాపాడుతుంది ఒకవైపు, అలాగే పోలీసులు విలన్లు తప్పుదోవ పట్టించడానికి ఈ తెలివైన కుక్క కొండవీటి దొంగ ముసుగు వేసుకుని అలా గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్తుందనమాట. సో ఇలా రెండు కలిసి హీరో కోసం ఎంతో పెద్ద ప్లాన్ చేయడం. అండ్ ఈ సినిమా కట్ చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి నిజంగా భలే గూజ్ బంప్స్ వస్తాయి అనమాట. అండ్ అప్పట్లో ఒక సంచలనం అని కూడా చెప్పచ్చు ఈ సినిమా అయితే. అండ్ అలాగే మరి ఇంకొక సినిమా అంటే ఇలాగ గుర్రం ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి సినిమా గురించి చెప్పాలి అంటే ఇంకా కొన్ని రికార్డులు సృష్టించినటువంటి మగధీర సినిమా గురించి ఖచ్చితంగా గుర్తొస్తుంది. సో ఇందులో కాలభైరవుడి గుర్ర గుర్తుందా, బాద్షా. సో విలన్ అలా రణదీవ్ బిల్లాతో ఎడారిలో

జరిగేటువంటి ఆ గుర్రపు పందెం సీన్ లో భైరవ గెలుస్తాడు అనేటువంటి బ్యాక్ గ్రౌండ్ లో కీరవాణి గారు మ్యూజిక్ వస్తుంటే ఆ గుర్రం అప్పట్లో అలా స్పీడ్ గా పరిగెడుతూ అండ్ మధ్యలో ఒక చోట రామ్ చరణ్ అలా ఇసుక దిమ్మల్లో అలా కూరుకుపోతున్నప్పుడు ఐరా బాచా అనగానే వెంటనే ఆ గుర్రం వచ్చేసేసి తనకి ఒక తాడు ఇవ్వడం, హెల్ప్ చేయడం. సో ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించారు కదా ఈ సినిమాలో.

మరి ఇలా సినిమాల్లో ఎక్కడైతే మనకి మనిషికి జంతువులకి మధ్య స్నేహం గురించి చెప్పినటువంటి కొన్ని అద్భుతమైన సినిమాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఆ సినిమాల గురించి మరి మరిన్ని సినిమాలు ఉన్నాయి. సో వాటన్నిటి గురించి కూడా మనమైతే మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లాంటి. ఇప్పుడైతే మీ అందరి కోసం మగధీర ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి మన తెలుగు సినిమాల్లో మనుషులకి జంతువులకి మధ్య ఉన్నటువంటి ప్రేమని, విశ్వాసాన్ని, స్నేహాన్ని ఎంతో అందంగా చూపించినటువంటి కొన్ని సినిమాల గురించి, మరి ఈ సినిమాలో ఇంకొక సినిమా గురించి అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో ఇప్పటివరకు మనం గుర్రం స్నేహితుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో అలా వచ్చినటువంటి సినిమానే నాగార్జున గారు, అలాగే కె దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చినటువంటి జట్కా బండి నడిపేటువంటి యువకుడుగా కనిపిస్తాడు నాగార్జున గారు ఘరానా బుల్లుడు చిత్రంలో. సో ఈ సినిమాలో హీరోకి అతని జట్కా బండి గుర్రానికి ఉన్నటువంటి బంధం కేవలం ఒక యజమాని జంతువు లాంటిది కాదు, ప్రాణ స్నేహితులు లాంటిది అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాలో విలన్స్ ని ఎదిరించేటప్పుడు, అలాగే బ్రహ్మానందం, ఆమెని రమ్యకృష్ణంతో వచ్చేటువంటి కొన్ని కామెడీ సీన్స్ లో కూడా ఈ గుర్రం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది అని చెప్పొచ్చు. అలాగే ఒక ఫైట్ లో కూడా విలన్ల నుంచి హీరోని, హీరోయిన్లను కాపాడడం కోసం ఈ గుర్రం చేసేటువంటి సాహసాలు సినిమాని చాలా, అలా ఒక సినిమాలో ఒక రేస్ జరుగుతుందా అన్నట్టుగా మనకి అనిపిస్తుంటుంది అనమాట. అండ్ మరి ఈ సినిమాలో బ్యాక్ డ్రాప్ వచ్చేటువంటి మ్యూజికే కానివ్వండి, అండ్ గుర్రం క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి మరొక సినిమానే రాణా దగ్గుబాటి నటించినటువంటి అరణ్య సినిమా అనమాట. సో మరి ఈ సినిమాలో కూడా మనిషి జంతువు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని మరో కోణంలో మనకి చూపిస్తున్నారు. ఇక్కడ జంతువుల్ని పెంపుడు జంతువులా కాకుండా ఈ భూమి పైన మనతో పాటు జీవించేటువంటి మరొక ప్రాణిగా చూడాలని ఈ సినిమా మనకి గుర్తు చేస్తుంది అనమాట. అండ్ మనిషి అభివృద్ధి పేరుతో ప్రకృతిని ఆక్రమించినప్పుడు జంతువులకు ఎదురయ్యేటువంటి సమస్యలను గురించి కూడా ఈ చిత్రం ప్రస్తావిస్తుంది అని చెప్పుకోవచ్చు.

నైన్టీస్ లో ఈ టైంలో వచ్చిన సినిమాలే కాదండి, 1960లో వచ్చినటువంటి కొన్ని అంటే బ్యాక్ ఉన్నటువంటి సినిమాల్లో కూడా ఇలాంటి ఒక చక్కటి సినిమా ఉందన్నమాట.

నాగేశ్వరరావు గారు అలాగే సావిత్రి గారు నటించినటువంటి నమ్మిన బండు. సో ఈ సినిమా కూడా ఎన్నిసార్లు చూసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రాముడు భీముడు అనేటువంటి రెండు ఎడ్లనైతే చూపిస్తారు, చాలా బాగా చూపిస్తారు. అవి కేవలం ఏంటంటే పొలాన్ని దున్నేటువంటి పశువులుగా కాకుండా

పొలం పనిలో అలసిపోతే తనే దగ్గరుండి చూసుకోవడం. సో ఇలా, బట్ ఏంటంటే ఎండింగ్ లో ఆ ఎద్దులకి విషం పెట్టమని చెప్పి విలన్స్ ప్లాన్ చేస్తారనమాట. సో అలా ఆ ఎడ్లు తన కళ్ళ ముందే విలవిల్లాడుతుంటే హీరో పడేటువంటి వేదన, అలాగే ఆ మూగ జీవాల కళ్ళలో కనిపించేటువంటి బాధ చూస్తే ఆ మనకి నిజంగా కంటతడి మనకి కలిగిస్తారనమాట. సో ఇలాంటి ఒక మంచి ఎమోషనల్ బాండ్ గురించి చెప్పినటువంటి సినిమా నమ్మిన బండు. మరి ఇలాంటి మరెన్నో సినిమాలు కూడా ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొకసారి పాట అయితే విన్న తర్వాత. ఫ్రమ్ ద మూవీ ఘరానా బుల్లుడు అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. మరి వింటూ ఉండండి వివి భారతి ఎఫ్ఎం.

అండ్ ఇంకా ఒక కుక్కతో మనిషికి ఉండేటువంటి అనుబంధాన్ని ఎంతో మన హృదయానికి హత్తుకునేలాగా చూపించినటువంటి సినిమా 777 చార్లీ అనమాట. సో యాక్చువల్ గా ఇది తెలుగు మూవీ అయితే కాదు, బట్ డబ్బుడ్ మూవీ అయినా కూడా ఈ సినిమా మనందరికీ కూడా గుర్తుండిపోతుందని చెప్పుకోవచ్చు. సో మొదట చార్లీ అనేటువంటి కుక్కల్ని దూరంగా పెట్టాలని చూసేటువంటి ధర్మ అనేటువంటి యువకుడు కొద్ది కొద్దిగా దాంతో అలా విడదీయరాని బంధాన్ని ఎలా ఏర్పరచుకున్నాడు అనేటువంటి చక్కటి కథాంశాన్ని అయితే చూపించారు 777 చార్లీ మూవీలో. అలాగే గోదావరి ఈ సినిమాలో కూడా, ఈ సినిమాలో ఎక్కడున్నాయబ్బా అనుకుంటున్నారా, కోటిగడ్ అనేటువంటి చిన్న కుక్క పిల్ల ఉంటుంది, గుర్తొచ్చిందా? సో అదనమాట. సో ఇలా ఒక చిన్న కుక్క పిల్ల ఆ ప్రయాణం కూడా చాలా చక్కగా చూపించారు శేఖర్ కొమ్మల గారు అని చెప్పొచ్చు. మిగతా కుక్కలతో కలవలేక సరిగ్గా మొరగడం కూడా రాని ఆ కుక్క కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ అలా ప్రయాణం మొదలు పెట్టింది. సో మరి ఆ ప్రయాణంలో ఒక బాబుతో తనకి అనుబంధం ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ జంతువుకు కూడా ధైర్యం, భయం, అనుబంధం ఇవన్నీ కూడా ఉంటాయని చాలా చక్కగా చూపించారు మన దర్శకుడు శేఖర్ కమలా గారు. చాలా సరదాగా కూడా చూపించారన్నమాట. సో స్నేహానికి భాష లేదు, ప్రేమకు జాతి లేదు అని ఈ సినిమాలన్నీ కూడా మనకైతే చక్కగా తెలియజేస్తున్నాయి కదా. మరి ఇప్పుడు ఇది మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ్ భారతి FM పై.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, మంత్రులు

పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించి ఆపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వాయుగుండం ప్రభావంతో రాష్టంలో కురుస్తున్న వర్షాలపై అధికారులను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు. విజయవాడలో కొండ ప్రాంత ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అమరావతి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్టంలో కురుస్తున్న వర్షాలపై అధికారులను మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆర్టీసీ, రవాణా సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఏలూరు జిల్లాలో ఈ రోజు ఉదయం వరకు పలు మండలాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 799 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మండలాల సగటు వర్షపాతం 28.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఏలూరు జిల్లాలో వాతావరణం చల్లబడగా పలు ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వర్షాలు అనుకూలంగా మారాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ డివిజన్లలో వర్షపాతం అధికంగా నమోదవడంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, గుడ్లవల్లేరు తదితర ప్రాంతాల్లోనూ వర్షం కొనసాగుతోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థం కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని ఇకపై ఏటీఎం తరహా యంత్రం ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా భక్తులకు 24 గంటలు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉడాన్ పథకం కింద వచ్చే 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా 100 విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. నిన్న ఢిల్లీలో ఉడాన్ నూతన దశ అమలుపై 21 రాష్టాలతో ఎంఓయూ కుదుర్చుకున్న సందర్బంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. సాంకేతికతతో ప్రజలకు పోలీసు సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గుంటూరు పోలీసు కార్యాలయంలో పోలీసు శాఖ రాష్టంలో తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చిన సేఫ్ స్టే యాప్ను, ఏఐ ఆధారిత సెంట్రల్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్ను డీజీపీ నిన్న ప్రారంభించారు.

ఎస్ టీన్షియస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు మీకు తెలుసాలో మనం ఎక్కడికి వెళ్లబోతున్నాం. అసలే వర్షాలు పడుతున్నాయి, క్లైమేట్ అంత బాగాలేదు కాబట్టి ఎక్కడికెక్కడికో వెళ్లే బదులు మన ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేసేటువంటి ప్లేస్ అయితే మనం సృష్టించుకోవచ్చు అనమాట. ఏంటది అనుకుంటున్నారు కదా, సో చెప్తాను. చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఉయ్యాలు ఊగారా? ఎస్, అసలు ఉయ్యాలు ఊగని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కాకపోతే కొంతమందికి కాస్త భయంగా ఉంటుంది, కొంతమందికి ఇష్టంగా ఉంటుంది, కొంతమంది బాగా ఎత్తుగా అలా ఊగాలనుకుంటుంటారు, కొంతమంది ఏదో అలా జస్ట్ ఈ చెక్కబల్ల ఉయ్యాలు ఉంటాయి కదా, అలాంటి ఒక ఉయ్యాల్లో హ్యాపీగా పడుకోవాలని అనిపిస్తుంటుంది కదా, ఇలా చాలా అనిపిస్తుంటుంది. సో చిన్నప్పుడు అట్లా ఉయ్యాలు కనిపిస్తే చాలు వెంటనే వెళ్లి కూర్చొని ఊగాలనిపిస్తుంది కదా. అయితే ఈ ఊయలలు, స్లైడ్స్, రోప్ గేమ్స్, సైక్లింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా పిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా ఒక మంచి రిలాక్సేషన్ అయితే ఇస్తాయన్నమాట. అలా సరదాగా ఎక్కువగా కనిపించేటువంటి ప్రదేశాల గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి దానికంటే ముందు మరి వాతావరణం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. ఎస్, మరి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం మునుపెన్నడూ లేని విధంగా అల్లకల్లోలంగా మారిందని చెప్పొచ్చు. భారత వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం మరి ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల వైపు వేగంగా దూసుకొస్తుంది. సో మరి దీని ప్రభావంతో రాబోయే 24 గంటల నుండి 48 గంటల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే వాతావరణ విపత్తు నేపథ్యంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. సో మరి ఈ వర్షాల దృష్ట్యా విపత్తు నిర్వహణ శాఖ కోస్తా తీర జిల్లాలను అప్రమత్తం చేసింది. మరి ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది అండ్ మత్స్యకారులకు ఇచ్చేటువంటి హెచ్చరిక ఏంటి అనేటువంటి విషయాలైతే మనం తెలుసుకుందాం. మరి వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్, అలా ఉయ్యాల అనగానే మనం చిన్నతనంలోకి వెళ్ళిపోయాం కదా. సో ఎంత సరదాగా అనిపిస్తుందో అలా ఉయ్యదోగుతుంటే. అయితే అగాధాల అంచున కొండల పైన మేఘాలను తాకేలా మరి అదే ఉయ్యలు ఉంటే గుండె జారి గల్లం తవ్వడం గ్యారంటీ కదండి. సో మరి ఈ రోజు మనమైతే మాట్లాడుకుందాం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను చాలా అట్రాక్ట్ చేస్తున్నటువంటి జైంట్ స్వింగ్స్, అంటే బిగ్ స్వింగ్స్, పెద్ద పెద్ద ఉయ్యాలలు ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల గురించి. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫస్ట్ బాలి స్వింగ్ అనమాట. సో ఇండోనేషియాలో ఉంది. సో ఇది ద ఫేమస్ బాలి స్వింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ట్రెండ్ ను ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసింది బాలినే అని చెప్పుకోవచ్చు. దట్టమైన అడవులు, లోయలు, ఇలా కొబ్బరి చెట్ల మధ్య 100 అడుగుల ఎత్తులో ఉయ్యాలుంటే ఆహా ఎలా ఉంటుంది చెప్పండి. సో ఇలా ఊయలు ఊగుతుంటే కింద పచ్చటి లోయలు కనిపిస్తాయి. అండ్ సోషల్ మీడియాలో మీరు చాలా మంది చూసే ఉంటారు, ఆల్మోస్ట్ చాలా మంది కూడా ఇక్కడ కలర్ఫుల్ ఫొటోస్ దిగి అప్లోడ్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అలా లాంగ్ ఫ్రాక్స్ వేసుకొని అలా గాల్లో తేలుతూ అలా దిగుతుంటారు కదా. సో అలా ఊగుతున్నప్పుడు మనకి నిజంగానే ప్రపంచం అంచు దాకా వెళ్లిపోయాం అనిపిస్తుంటుంది మరి ఈ ఉయ్యల ఊగినప్పుడు. మరి ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి ఉయ్యాల గురించి మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ వర్షం మరి ఇలాంటి సిచ్యుయేషన్స్ లో కూడా అలా బయట మీకు కనుక ఒక చిన్న కారిడార్ కానీ లేకపోతే సిట్అవుట్ కానీ బాల్కనీ కానీ ఉంటే చక్కగా ఒక చిన్న ఉయ్యాలైతే ఏర్పాటు చేయండి. అట్లీస్ట్ మనం ఊగడానికి కుదరకపోయినా పిల్లలైనా సరే అలా ఉయ్యలు ఊగుతూ ఈ వర్షాన్ని ఈ వెదర్ ని ఎంజాయ్ చేయడానికి చాలా పర్ఫెక్ట్ స్పాట్ ఇది అని చెప్పుకోవచ్చు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్త ప్రసారం వింటారు.
1: 12:30 ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయాజీరావ్ విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఇక వార్తల వివరంగా, రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గుజరాత్లో వడోదరాలో పర్యటిస్తున్నారు. మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో రాష్టపతి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేస్తారు. డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు స్వర్ణ పతకాలు అందిస్తారు. అనంతరం వడోదరాలో బ్రహ్మకుమారి సంస్థకు చెందిన గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ రాష్టపతి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రపంచ నవీకరణ కోసం ఆధ్యాత్మిక మేల్కొలుపు ప్రాజెక్టు ప్రారంభిస్తారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం అనేది కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఒక బలమైన మార్గమని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతరత్వంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకచోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదికగా నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రీయ కవి రామ్ధారి సింగ్ ధింకర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. ప్రజల్లో జాగృతి నింపే ధింకర్ ఉద్వేగభరిత కవితలు నేటికీ దేశ ప్రజల హృదయాల్లో వీరత్వాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మగౌరవాన్ని నింపుతూనే ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఆయన రచనలు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా మాతృభూమిపై భక్తిభావాన్ని కూడా పెంపొందిస్తున్నాయని తెలిపారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రామ్ధారి సింగ్ ధింకర్ కు నివాళులర్పించారు. హిందీ సాహిత్య గగనంలో ధింకర్ స్థానం కేవలం ఒక గొప్ప కవిగా మాత్రమే కాదని, జాతి చైతన్యాన్ని, ప్రజాభావాలను, సామాజిక స్పృహను తన కలంతో అక్షరరూపించిన సాహిత్యవేత్త అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమాపేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమాపేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని తెలిపారు. సరఫరా వ్యవస్థలో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలు సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు.
1: We can see that in conflicts and geopolitical tensions, in the disruption of supply chains, in increasing trade barriers, fragmented investment flows, climate shocks, and the fact that international law and rules are under great pressure.
0: ఈ సమావేశంలో భాగంగా జరిగిన ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో భారత్కు ఉన్న ఆర్థిక అభివృద్ది భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 50 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కు దాటిందని వెల్లడించారు.
2: India has emerged as one of the major world economies. Our GDP has more than doubled. Growth has remained robust. And India today combines a large and increasingly skilled human resource base with increasing capabilities, growing market, a strong digital infrastructure and expanding technology capabilities.
0: భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పేస్లెస్ అసెస్మెంట్, ప్రీఫిల్ ఐటీ రిటర్న్స్, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తించాయని తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే మూడు అంశాలపై దృష్టి సారించిందని వివరించారు.
3: technology, the use of data and digital infrastructure to make tax administration more precise, more accessible, and less dependent on the discretionary powers of individuals. Administration, the governance structures, the shared standards, and the practical tools that give a cooperation like ours a durable institutional shape.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలన్న లక్ష్యంతో ఈ పథకం చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థ బలోపేతం చేయడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి

ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్టీ ఆఫీసర్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడ్లు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పందాల అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్టు వివరించారు. భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్బంగా గల్ఫ్ సహకార మండలి అరబ్ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్దం తీవ్రమై దాడులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రాచ్య ఇంధన మౌలిక వస్తువులు ఇరాన్ చెక్పాయింట్లు అలాగే నియంత్రణ తప్పించాల్సిన అవసరం ఉందని ట్రంప్ ఉద్ఘాటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు వేగంగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఒడిశాలో పలు దక్షిణ తీర ప్రాంత జిల్లాల్లో ఈ ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరదాటే సమయంలో వరదలు, కొండచెట్లు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ఒడిశా ప్రభుత్వం ముందస్తు విపత్తు నిర్వహణ చర్యలు తీవ్రతరం చేస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా రాష్టాల్లో ఈ రోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, రాయలసీమ ప్రాంతాల్లో మెరుపులు ఉరుములతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ ఈవెంట్లో మహేశ్వరి సింగ్, పరిణా ధాలివాల్, రైజా థిల్లాన్ త్రయం కాంస్య పథకం సాధించింది. పురుషుల సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో భారత క్రీడాకారుడు జయమీనా కాంస్య పథకం సాధించారు. ఈ రోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో జయమీనా 2-4 తేడాతో జపాన్కు చెందిన టకుయా కురోసాకా చేతిలో ఓటమిపాలి కాంస్యంతో సరిపెట్టుకున్నారు. పథకాలు సాధించిన క్రీడాకారులందరికీ రాష్టపతి ద్రౌపది ముర్ము, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మరోవైపు రోయింగ్లో బాల్రాజ్ పన్వర్, సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ జోడి ఫైనల్స్ చేరుకున్నారు. బాక్సింగ్లో జాదుమణి సింగ్, సాక్షి చౌదరి ప్రీ క్వార్టర్స్ ప్రవేశించారు. పురుషుల బ్యాడ్మింటన్ సెమీఫైనల్, మహిళల ఉషు హాకీ మ్యాచ్లు ఈ రోజు జరగనున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయేజీరావు విశ్వవిద్యాలయంలో ఈ రోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మీకు తెలుసా, మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి పెద్ద పెద్ద ఉయ్యాలలు ఉన్నటువంటి ప్లేసెస్ ఏంటి అని. సో ది స్వింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు ఈక్వెటర్ లో ఉన్నటువంటి ఈ ఉయ్యాల చూసిన తర్వాత. సో ఈక్వెడార్ దేశంలోని బనోస్ అనేటువంటి ప్రాంతంలో ఒక కొండ అంచున ఉన్నటువంటి చెట్టు, అంటే ఒక ట్రీ హౌస్ కి కట్టినటువంటి ఊయలగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అన్నమాట. సో దీన్ని ప్రపంచపు అంచున ఉన్న ఉయ్యాల అంటారు, ఎందుకంటే దీన్ని ఊగుతున్నప్పుడు మీ కాళ్ల కింద ఏమీ ఉండదన్నమాట. అంటే 2600 మీటర్ల లోతైనటువంటి అగాధం పైన ఉన్నటువంటి ఉయ్యాల. అండ్ దీనికి తోడు సరిగ్గా ఎదురుగా తుంగ్ రహువా అనేటువంటి యాక్టివ్ అగ్ని పర్వతం కూడా కనిపిస్తుంది. సో గుండెలో బోల్డ్ అంత ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉయ్యాల్ని ఊగగలరన్నమాట. అలాగే న్యూజిలాండ్ లో ఉన్నటువంటి నెవిస్ స్వింగ్ ఉయ్యాల కూడా చాలా ఫేమస్. సో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వేగవంతమైనటువంటి ఆర్చ్ స్వింగ్స్.

సో ఈ ప్లేసెస్ లో ఉన్నాయన్నమాట ఉయ్యాలు, ఇలాంటి పెద్ద పెద్ద ఉయ్యాలు అయితే అరేంజ్ చేశారు. గంగా నది లోయల పైన, హిమాలయాల అంచుల పైన జైంట్ స్వింగ్స్ అయితే ఏర్పాటు చేశారు. సో విదేశాల దాకా వెళ్లి మరి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉయ్యాలు చూడలేము అనుకునే వాళ్ళు మరి మన దేశంలో రిషికేష్ అయితే వెళితే సరిపోతుంది అనమాట. రిషికేష్ అంటే ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి రిషికేష్ కాని, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి మనాలి కాని ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. అండ్ గంగమ్మ తల్లి ప్రవహించేటువంటి లోయల పైన అలా గాల్లో తేలుతూ అడ్వెంచర్ చేసేయచ్చు. మరి ఇంకా ఇలాంటి ప్లేసెస్ ఎక్కడున్నాయన్నటువంటి విషయాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి సాంగ్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎత్తైన పెద్ద ఊయలల గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ అలాగే చైనాలో ఉన్నటువంటి లాంగ్ గ్యాంగ్ క్లిఫ్ స్పింగ్ కూడా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కొండ ఉన్నటువంటి ఊయలన్నమాట. సో దీని ఎత్తు దాదాపు 100 మీటర్లు, అంటే 30 అంతస్తుల భవనం అంత ఎత్తన్నమాట. చైనా వాళ్ళు ఏది చేసినా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో మరి ఈ ఊయలు కూడా ఇనుప విల్లు ఆకారంలో ఉంటుందన్నమాట. అంటే మిమ్మల్ని ఏకంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో 700 మీటర్ల లోతైన అగాధంలోకి విసిరేసినట్లు ఉంటుంది ఈ ఉయ్యాల. సో ఈ ఉయ్యాల ఊగుతూ కనుక మీరు కిందకి చూస్తే అలా ప్రాణాలు గాల్లో కలిసిపోవడం మాత్రం ఖాయం అన్నమాట. కానీ వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందట. అండ్ అలాగే ఆమ్స్టర్డామ్ లో ఉన్నటువంటి ఓవర్ ద ఎడ్జ్, సో ఈ ఊయల కూడా చాలా ఫేమస్. ఇది యూరప్ లోనే అత్యంత ఎత్తైన ఊయల అన్నమాట. అండ్ ఇవి కొండల్లోనే కాకుండా సిటీలోని స్కై క్రేపర్, అంటే సిటీలో ఉన్నటువంటి చాలా ఎత్తైన బిల్డింగ్స్ ఉంటాయి కదా, సో వాటిపైన ఉంటాయి అన్నమాట. సో ప్రకృతి మధ్యలోనే కాదు నగరాల మధ్యలో కూడా ఇలా ఉయ్యాలలు ఉన్నాయన్నమాట. సో ఈ ఆమ్స్టర్డామ్ లో ఉన్నటువంటి ఈ ఉయ్యాల 22వ అంతస్తు పైన, అంటే 100 మీటర్ల ఎత్తులో బిల్డింగ్ అంచు దాకా బయట ఊగిలా దీన్ని డిజైన్ చేశారు. కాబట్టి మీరు కనుక ఈ ఊయలు ఊగుతుంటే అలా మీ కాళ్ల కింద మొత్తం ఆమ్స్టర్డామ్ నగరం, అందమైన నౌకాశ్రయం కనిపిస్తాయి. సో సిటీ వ్యూని ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. అలాగే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి బిగ్ రాష్ బిగ్ స్వింగ్, సో ఈ ఉయ్యాల గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం స్వింగ్ అన్నమాట. సో క్రికెట్, ఫుట్బాల్ మ్యాచ్లు ఇలా జరిగేటువంటి ఒక ఇంటర్నేషనల్ స్టేడియం మధ్యలో ఊయలు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. అద్భుతంగా చక్కగా ఉయ్యాలు ఊక్కుంటూ ఈ మ్యాచెస్ అయితే చూడొచ్చు కదా. సో మరి ఈ స్టేడియం పైన ఉండేటువంటి భారీ ఆర్చ్ నుండి 100 మీటర్ల ఎత్తు నుండి కిందకు ఉన్నటువంటి పీచ్ పైప్, అంటే ఫ్రీ ఫాల్, గాల్లోకి వదిలేస్తారనమాట. సో స్పోర్ట్స్ లవర్స్ ఖచ్చితంగా ట్రై చేయాల్సినటువంటి అడ్వెంచర్ ఊయల ఇది అనమాట. అలాగే యునైటెడ్ కింగ్డమ్ లో స్కై వైర్ స్వింగ్ అని ఉంది. అండ్ ఇది కూడా ఏంటంటే ఒక హై స్పీడ్ జెయింట్ స్వింగ్ అనమాట. లండన్ అయి మన అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు లండన్ చుట్టుపక్కల ఉండేటువంటి అడ్వెంచర్ పార్కుల్లో ఈ జెయింట్ స్వింగ్స్ అయితే చాలా బాగా ఫేమస్ అవుతున్నాయన్నమాట. ఇందులో ఒకళ్ళు కాదు, ఒకేసారి 2 ముగ్గురు కూర్చొని అలా గాల్లోకి తీసుకెళ్లిపోతాయన్నమాట ఈ ఉయ్యాలు. సో మరి ఇది మరి సంగతి అయితే మరి సౌత్ ఆఫ్రికా, చైనా, సో ఇలా ప్రపంచాన్ని ఊపేస్తున్నటువంటి ఊయల ముచ్చట్లయితే ఇవన్నమాట. మరి ఈ ఊయలన్నిటిలోకి మీరు మరి వెళ్ళాలి, ఊగాలి అని కుదిరినా కుదరకపోయినా కూడా చక్కగా కుదిరితే మీ ఇంటి దగ్గర ఏ చెట్టుకో, లేదంటే మీ ఇంట్లో బాల్కనీ ఉంటే బాల్కనీ కానివ్వండి, లేదంటే సో ఈ కాకపోతే జాగ్రత్తలు అయితే తీసుకోండి. పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఊయల కట్టి ఊపే ముందు కూడా 1-4 సార్లు 10 సార్లు చెక్ చేసి కాస్త జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మరి ఈ ఊయల్ను అయితే మీరు కూడా ఇంట్లో పెట్టేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. సో మరి ఇది వాళ్ళ మనం మీకు తెలుసా.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. తుఫాను ప్రభావంతో రాష్టంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో సీఎస్జీ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ఆయా శాఖల అధికారులు, మంత్రులు పాల్గొన్నారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. మార్కాపురం జిల్లాలో ఎయిడ్స్పై అవగాహన కల్పిస్తూ 5K మారథాన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత కోర్టు సెంటర్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెచ్ఐవీపై ఉన్న అపోహలను తొలగించి నివారణ చర్యలపై చైతన్యం కల్పించాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నాగావళి నదీ ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ దినకర్ జగన్నాథ్ సూచించారు. వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం పెరిగే ప్రమాదం ఉన్నందున స్నానాలకు గాని ఇతర కార్యకలాపాల కోసం నదిలోకి దిగవద్దని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రసిద్ద పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని భక్తులు సులభంగా పొందేందుకు ఏటీఎం మెషిన్లను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ రోజు ఉదయం లడ్డూ ఏటీఎంను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ప్రజలందరూ తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షపు నీరు నిల్వ ఉండే చోట దోమలు వృద్ది చెంది డెంగ్యూ, మలేరియా వంటి తీవ్ర జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో సహాయం కోసం 0892223647, పార్వతీపురం మన్యం జిల్లాలో 0896345347 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఆసియా గేమ్స్ 2026లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. నేడు భారత్ ఖాతాలో మరో 2 కాంస్య పతకాలు చేరాయి. పురుషుల స్కీట్ టీం విభాగంలో అనంత్జీత్ సింగ్ నరూకా, మైరాజ్ అహ్మద్ ఖాన్, భవతేక్ సింగ్ గిల్తో కూడిన భారత జట్టు కాంస్య పతకం సాధించింది. వివిధ భారతీయ ఫిల్మ్ న్యూస్ తిరిగి 3 గంటలకు వింటారు.

చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో మనం ఒక చక్కటి విషయం అయితే తెలుసుకోబోతున్నాం. ట్రూడీ ఎడర్లీ, ఈవిడ కేవలం అలలను మాత్రమే కాదు అవమానాలను కూడా జయించి నిలిచినటువంటి మహిళ. ఇది నీ వల్ల కాదు, ఇంత కష్టమైన పని ఒక మహిళ చేయగలదా, ఇలాంటి మాటలు మనం కూడా జీవితంలో ఎన్నోసార్లు వింటూనే ఉంటాం. కానీ కొంతమంది మాత్రం ఆ మాటలను మాటలతో సమాధానం చెప్పరు, తాము సాధించినటువంటి విజయంతో చెప్తారు. అలాంటి ఒక అసాధారణ మహిళ కథే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మన ధీర ప్రోగ్రామ్ లో. ట్రూడీ ఎడర్లీ, ఈవిడ 1905 అక్టోబర్ 23న అమెరికాలోని న్యూయార్క్ లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చినటువంటి కుటుంబానికి చెందినవారు. చిన్నప్పటి నుంచి ట్రూడీకి నీళ్లంటే చాలా ఇష్టం. సమ్మర్స్ లో న్యూజెర్సీ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆమె తండ్రి ఆమెకు ఈత నేర్పించారు. అలా ఆ చిన్నారి నీటిలో దిగితే బయటకు రావాలనిపించేది కాదట. అలా మొదలైన ఈతపై ప్రేమ కొద్ది కాలంలోనే ఈత పోటీగా మారింది. 1924 జరిగినటువంటి ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో అమెరికా తరపున ట్రూడీ పాల్గొంది. 400 మీటర్లు, 100 మీటర్లు ఫ్రీ స్టైల్లో బంగారు, అలాగే 2 కాంస్య పతకాలను కూడా

గెలుచుకుందా. మరి ఆ గెలుపు అక్కడితో ఆగిపోయిందా? మరి ఏం సాధించింది ట్రూడీ ఎడర్లీ అనేటువంటి విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. అని ప్రతి మీ అందరి కోసం ఒంగోలు గీత ఈ చిత్రం నుంచి జీవి ప్రకాష్ గారి వాయిస్ లో మనమాలి గారు లిరిక్స్ అందించినటువంటి చక్కటి పాటైతే వినేద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమాపేశం కొనసాగుతోంది. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ రోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెల్లడించింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ కార్యదర్శి, డీజీపీ, మంత్రులు, వివిధ శాఖల అధికారులతో రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా వాగులు, వంకలు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అధికారులకు సూచించారు.

కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలని, పశువులకు మేత, నీటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను మంత్రులు పి నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అదనపు సిబ్బందితో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉన్నందున మున్సిపల్, పారిశుద్ధ్య, ఆర్టీసీ, రవాణా సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని మంత్రులు ఆదేశించారు. విజయవాడలో కొండ ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వర్షాల పరిస్థితిని అమరావతి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు మంత్రులు సూచించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. వర్షాల దృష్ట్యా ఈపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే త్వరితగతిన పునరుద్దరణ చర్యలు చేపట్టాలని సూచించారు. సిబ్బందిని అందుబాటులో ఉంచి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో 60కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఈ సమావేశంలో పెట్టుబడులు, పరిశ్రమలు, అమరావతి అభివృద్దికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత కోసం చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలోని అనేక జిల్లాల ఆర్థిక వ్యవస్థల్లో స్థానిక ప్రత్యేకతలకు తగిన గుర్తింపు, మార్కెట్ అందుబాటు గతంలో పరిమితంగానే ఉండేది. స్థానిక ఉత్పత్తులకు సరైన ఆదాయాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండేవి కావు. ఈ పరిస్థితిని మార్చేందుకు దేశంలోని జిల్లాల ప్రత్యేకతలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద ధర్మవరం చీరలు, ఏటికొప్పాక బొమ్మలు, నరసాపురం అల్లిక లేసులు వంటి ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ద్వారా ప్రతి జిల్లా తన సొంత ప్రాంతంలో ప్రత్యేకంగా తయారు చేసే ఒక ఉత్పత్తికి అభివృద్ది, బ్రాండింగ్, మార్కెట్కు అవకాశం కలుగుతుందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఏక్ పూరీ హోలిస్టిక్ ఈకోసిస్టమ్ పైదా కర్తా హై. ఇస్ యోజనా కే మాధ్యమ్ సే స్థానీయ స్తర్ పర్ స్కిల్ డెవలప్మెంట్, ప్రొడక్ట్ కీ మార్కెటింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్ ఉస్కే కార్య భీ బహుత్ ఆసానీ సే కియే జా సకే.
0: సమగ్రమైన వైద్య చికిత్స పద్దతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈరోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2016లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటారు. నివారణ, ప్రధానమైన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద వైద్య చికిత్స పద్దతి ఒక కీలక పాత్రను పోషిస్తోంది. ఆయుర్వేద వైద్య విధానంపై పలు కార్యక్రమాల ద్వారా ఈరోజు అవగాహన కల్పిస్తారు. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 6 జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణం, పరికరాల కొనుగోలుకు 27 కోట్ల రూపాయలు ఆమోదించినట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం

కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలసు పార్దసారథి తెలిపారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ది కమిటీ సమావేశంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలని, తాగునీరు పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్వా రంగంపై ప్రభావాన్ని అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వైఎస్సార్సీపీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విశాఖపట్నానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా విశాఖపట్నం మహానగరపాలక సంస్థ జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై జగన్మోహన్ రెడ్డి చర్చించారు. కాగా విజయవాడలోని లోక్భవన్లో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో ఈరోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దసరా దీపావళి పండుగల సందర్బంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం నుంచి ప్రత్యేక రైలు నడపనున్నట్లు కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నరసాపురం, చెర్లపల్లి, నరసాపురం, తిరువన్నామలై మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుందని చెప్పారు. ఇందులో భాగంగా 07062 నెంబర్ కలిగిన నరసాపురం చెర్లపల్లి ప్రత్యేక రైలు, 07291 నెంబర్ కలిగిన నరసాపురం తిరువన్నామలై రైళ్లు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం నడుస్తాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని మంత్రి కొలసు పార్దసారథి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org లో తెలుసుకోగలరు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మహిళలు శారీరకంగా బలహీనులు అనేటువంటి అపోహను పటాపంచలు చేసి ఈత ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించినటువంటి అమెరికన్ యువతి అయినటువంటి ఇంగ్లీష్ ఛానల్ ను ఈ దిన ప్రపంచపు మొట్టమొదటి మహిళగా రికార్డు సాధించిన ట్రూడీ అడర్.

ఎర్లీ. సో ఆవిడ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం కదా. అండ్ సో అలాగే ఫ్రాన్స్ అండ్ ఇంగ్లీష్ ఇంగ్లాండ్ దేశాల మధ్య ఉండేటువంటి ఇంగ్లీష్ ఛానల్, ఇది ఒక సముద్ర మార్గం అనమాట. సో ఈ ఇంగ్లీష్ ఛానల్ను దాటడం అనేది అప్పట్లో ఈతగాళ్లకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంతో సమానమని చెప్పుకోవచ్చు. వాతావరణం చాలా చల్లగా ఉండటం, బలమైన అలలు, అలాగే జెల్లీ ఫిష్ల ప్రమాదం వల్ల మహిళలు దీన్ని సాధించలేరని ప్రపంచం భావించింది. కానీ ట్రూడీ ఆగలేదు. తొలి ప్రయత్నంలో అల తీవ్రత వల్ల ఆమె కోచ్ ఆమెని నీటిలో నుండి బయటకు లాగేయడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. కానీ ఆగస్టు 6, 1926న ఇరవై ఏళ్ల ట్రూడీ తన ఒంటికి షీప్ గ్రీజ్ రాసుకుని, అంటే ఇది చలిని తట్టుకోవడానికి అనమాట, తానే స్వయంగా డిజైన్ చేసుకున్నటువంటి 2-పీస్ స్విమ్ సూట్ ని ధరించి ఫ్రాన్స్ తీరం నుండి సముద్రంలోకి దూకారు. భయంకరమైనటువంటి తుఫాను గాలులు, శీతల జలాలు, జెల్లీ ఫిష్ల కాటలను తట్టుకుంటూ 14 గంటల 31 నిమిషాలలో 35 మైళ్ల దూరాన్ని ఈది ఇంగ్లాండ్ తీరానికి చేరుకున్నారు. అంతకుముందు పురుషులు నెలకొల్పినటువంటి రికార్డు సమయం కంటే కూడా ఇది 1:59 వేగవంతమైంది. సో దీంతో ఆవిడ అంటే ఏంటి అనే విషయాన్ని ట్రూడీ ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మరి మరిన్ని విషయాలు వివరాలు అయితే మనం తెలుసుకుందాం ట్రూడీ అడర్లీ గురించి. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే మాట్లాడుకుంటున్నాం ట్రూడీ అడర్లీ గురించి అనమాట. ఇంగ్లీష్ ఛానల్లో ఈదినటువంటి ప్రపంచపు మొట్టమొదటి మహిళగా ఆవిడైతే ప్రపంచ రికార్డ్ సృష్టించారు. సో అలా ఆవిడ చేరుకున్నటువంటి, క్రాస్ చేసినటువంటి ఈ ఇంగ్లీష్ ఛానల్ తర్వాత ఆమె సాధించినటువంటి విజయానికి అమెరికా మురిసిపోయిందనమాట. సో ఆవిడ తిరిగి న్యూయార్క్ వచ్చినప్పుడు 20 లక్షల మందితో, అంటే 20 లక్షల మంది ప్రజలతో భారీ టిక్కర్ టేప్ పరేడ్ అనేటువంటి పరేడ్ ను నిర్వహించారు. అండ్ అంతేకాకుండా పత్రికలు ఆమెను క్వీన్ ఆఫ్ ది వేవ్స్ గా పిలిచాయి. కానీ ఇంగ్లీష్ ఛానల్ చలినీటిలో అంతసేపు ఉండటం వల్ల ఆమె వినికిడి లోపం అలాగే ఎక్కువైపోయి కాలక్రమేణా ఆమె పూర్తిగా డెఫ్ అయిపోయారనమాట. ఆ తర్వాత 1933లో జరిగినటువంటి ఒక ప్రమాదంలో ఆమె వెన్నెముకకు తీవ్ర గాయమైంది. అయినప్పటికీ ఆవిడ ధైర్యం కోల్పోకుండా ఆమె జీవితాంతం, ఎవరైతే పిల్లలు డెఫ్ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్లకి ఈత నేర్పించడంలో తన జీవితాన్ని గడిపారు. అలాగే జెరూడ్ అడర్లే వివాహం చేసుకోకుండా పిల్లల సేవలోనే గడిపారు. నవంబర్ 30, 2003న తన 98వ ఏట ట్రూడీ అడర్లీ మరణించారు. సో ఇటీవల అంటే 2024లో ఆమె జీవిత కథ ఆధారంగా యంగ్ ఉమెన్ అండ్ ద సీ అనేటువంటి అద్భుతమైన బయోపిక్ సినిమాను కూడా నిర్మించింది అమెరికా. సో మహిళా సాధికారత పట్టుదలకు ట్రూడీ అడర్లీ జీవితం ఒక గొప్ప నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మహిళలు శారీరకంగా బలహీనలు అనేటువంటి అపోహను పటాపంచలు చేసి ఈత ప్రపంచంలో సరికొత్త రికార్డును సృష్టించిన అమెరికన్ ఈతగాడు ట్రూడీ అడర్లీ. అంతేకాకుండా ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన ప్రపంచపు మొట్టమొదటి మహిళగా ఆమె రికార్డు సాధించారు. అయితే కేవలం మహిళల్లో మొదటి స్థానమే కాదు, అప్పటి వరకు పురుషులు నెలకొల్పినటువంటి రికార్డును కూడా 2 గంటల తేడాతో బద్దలు కొట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినటువంటి ట్రూడీ అడర్లీ యొక్క జీవితం నిజంగా మనందరికీ కూడా ఆదర్శవంతమైంది. సో ఇది మరి మన ధీరా ప్రోగ్రామ్ అయితే, అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాటతో వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ గంగోత్రి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం రేడియో రాజే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో. మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. సో మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్ తో పాటు చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు లిసనర్స్. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మరి మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్ తో పాటు మరి ఇప్పుడు నేను అడగబోయేటువంటి క్వశ్చన్ కి కూడా మీ ఆన్సర్ అయితే జత చేసి మరి నాకైతే వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ చూసేద్దాం మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో. యక్ష ప్రశ్నలు ఎవరు ఎవరిని అడిగారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. యక్ష ప్రశ్నలు ఎవరు ఎవరిని అడిగారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ తెలుసు కదా, 0866 24 888 14. సో మరి ఈ నెంబర్ కి అయితే వాట్సాప్ చేస్తూ ఉండండి అండ్ అలాగే వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

అరే మూతి మీద మీసం ఉన్న రసం ఉన్న జబర్దస్తి గబ్బర్ నిర్రా, అరే రౌడీలైనా కేడీలైనా సాహో అంటూ సలాం కొట్టే సర్దార్ నిర్రా, అరే రే యముడికి నే మొగుడి నిరా మనసు గల మనిషినిరా అభయమిదే, అబ్బబ్బా శివుడి వల్లే తాండవమే ఆడగల నటుడినిరా అడుగులివే, అరే సెంటరులో నా జెండా ఎగరేస్తే ఎదురేది భాయి, నా తులుపు చూడు నా నడక చూడు నా దరువు చూడరా, అదే యముడికి నేను గుడినిరా మనసు కల మనిషినిరా అభయమిదే, అబ్బబ్బా శివుడి వల్లే తాండవమే ఆడగల నటుడినిరా అడుగులివే ధనధన్.

0: 101.3।
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
2: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
3: उद्योग प्रकटन। ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు.
4: హైరసు హైరసు హైరసు హైరసు హైరసు హైరసు.

ఎస్, మరి చూసేద్దాం. మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు అనేటువంటి విషయాన్ని అయితే, సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజెస్ అయితే పంపిస్తున్నారు అనమాట మన లిజనర్స్. సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు పంపించారు, అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు.

అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కార్యక్రమ సమర్పకులకు సహా శ్రోతలకు నమస్తే అంటూ జరిపోతుల బుచ్చయ్య గారు పంపించారు తరాలపల్లి నుంచి. అండ్ ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్.

0: అమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే దామర్ల పెద్ద మస్తాన్ రావు గారు, చిన్న మస్తాన్ రావు గారు మంగళగిరి నుండి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు గంజి శ్రీను గారు నందలూరు నుంచి. అలాగే రాము వావిలాల పాలకుర్తి జనగాం నుంచి పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూడి నుంచి తుమ్మకూరి సుబ్బారావు రాజలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా సుమణి గారు పెడన నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే షూర్ అండి, తప్పకుండా మీరు చెప్పినటువంటి విషయాలు అయితే నేను తెలియజేస్తాను. అండ్ అలాగే ఎస్ పాట కూడా క్లూ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. ఓకే, అండ్ ఇంకా బ్రహ్మాయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు అనమాట. ఓకే, ఇప్పుడు యక్ష ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటున్నారా? ఓకే, అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ ప్రో చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే వివి రెడ్డి గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అప్పుడు ఆ రోజుల్లో ఆయన ఆయన అడిగారు, ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నారు అంటూ పంపిస్తున్నారు. ఓకే, అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు కుసుమ గారు అంబటి నగర్ నుంచి, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సో గుడ్ ఆఫ్టర్నూన్, పాటలు చాలా బాగున్నాయి అండ్ కార్యక్రమాన్ని అస్సలు మిస్ కాము, మాకు నచ్చినటువంటి పాటలు ఇలాంటివే, ఇంకా మంచి పాటలు వేస్తారని కోరుకుంటున్నాను అంటూ డి బాలాజీ గారు వనస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. ష్యూర్, తప్పకుండా. అలాగే నిన్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రీయాన్, శృత్విక కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మునమ్మ గారు పెద్దపరిమ నుంచి తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఎఫ్ఎం 101.3.
1: ఎస్, ఇంకా ఉన్నాయన్నమాట ఆన్సర్స్ అయితే చూసేద్దాం. మరి మన లిజినెస్ పంపించినటువంటివి మలన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా సూపర్ కరెక్ట్ ఆన్సర్ తో పాటు అండ్ ఎందుకు ఎక్కడ ఎలాంటి సందర్భంలో అడిగారు అని కూడా పంపించారు గౌతమ్ చౌడేపల్లి నుంచి. అండ్ ఇంకా గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి రొంపచర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే జమలయ్య గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా శేష సాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. అండ్ ఇంకా ఎస్ మంచి పాటతో మాలో మంచి ఉత్సాహం తీసుకొచ్చారు అంటున్నారు అప్పలరాజు గారు పెడ నుంచి. అండ్ ఉత్సాహం కాదండి, యాక్చువల్లీ నేను ఆ క్వశ్చన్ కి ఒక క్లూ లాగా కూడా ఆ సాంగ్ అయితే ప్లే చేశాను అనమాట. ఎనీవేస్, అండ్ ఇంకా సో కొంతమంది లిజనర్స్ ఏంటంటే ఒకటే నెంబర్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు పెట్టి పంపిస్తున్నారండి. దయచేసి ప్లీజ్ అలా మెసేజెస్ పంపించకండి. అండ్ ఇంకా కాను నుంచి తాతారావు గారు సో క్వశ్చన్ వినలేదంటున్నారు. నో ప్రాబ్లం, ఇప్పుడైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా రివీల్ చేస్తాను. అండ్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి, ఓకే రేవతి రాజశేఖర్ గారు నెల్లూరు వడియంపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి చూసేద్దాం అండ్ తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో.

0: ఎస్, యక్ష ప్రశ్నలు. యక్షుడు అంటే ధర్మదేవతగా వచ్చినటువంటి యమధర్మరాజు అడిగారన్నమాట. ఎవరిని అడిగారు అంటే ధర్మరాజుని అడిగారు. సో ఎందుకు అడిగారు అంటే సిచ్యుయేషన్ యాక్చువల్గా వీళ్ళు అంటే పాండవులు వనవాసం చేసే టైంలో ఒక చోట బాగా వాటర్ అవుతున్నాయని చెప్పనేసేసి ఒక చిన్న సరస్సు లాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాటర్ తాగడానికి రెడీ అవుతారనమాట. సో ఈలోపు ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది, నేను అడిగేటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పకుండా నువ్వు వాటర్ తాగద్దు అనేసి. సో వీళ్ళు మిగతా నలుగురు ఏం చేస్తారంటే ధర్మరాజు కాక మిగతా నలుగురు కూడా ఆ వాయిస్ ని ఇగ్నోర్ చేసి వాటర్ తాగేస్తారనమాట. సో తాగిన తర్వాత వాళ్ళు అలా పడిపోతారు. సో అప్పుడు పెద్దవాడైనటువంటి ధర్మరాజు సరైన సమాధానాలు ఇస్తారనమాట. సో అతను క్వశ్చన్స్ అడుగుతాడు, ఎవరు నువ్వు అంటే యక్షుడు ప్రత్యక్షమై, అంటే ఆయన కూడా యమధర్మరాజు అనమాట, యక్షుని రూపంలో వచ్చి ధర్మరాజును క్వశ్చన్స్ అడుగుతానమాట. సో ఇలా ఈ క్వశ్చన్స్ తో పాటు ఏంటంటే ఇలా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి ధర్మరాజు తన వివేకంతో తన తమ్ముళ్ళ ప్రాణాలను కాపాడుకుంటారనమాట. సో అది మరి సంగతి. మరి యక్షుడు అడిగినటువంటి ప్రశ్నల్లో ఫస్ట్ క్వశ్చన్ అయినటువంటి క్వశ్చన్ కూడా నేనైతే మీకు ఈరోజు రెడీగా ఉందనమాట మిమ్మల్ని కూడా అడగడానికి. అండ్ మరి తెలుసుకుందాం ఆ క్వశ్చన్ ఏంటో. భూమి కంటే గొప్పది ఏది, ఆకాశం కంటే ఎత్తైన వాడు ఎవరు? ఈ క్వశ్చన్స్ సో యక్షుడు అడిగారనమాట ధర్మరాజుని. భూమి కంటే గొప్పది ఏది, ఆకాశం కంటే ఎత్తైన వాడు ఎవరు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు కూడా ఆన్సర్ తెలిస్తే మరి వాట్సాప్ చేస్తూ ఉండండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్ కి. అండ్ మీకు క్లూగా ఒక సాంగ్ కూడా నేను మీకు ప్లే చేస్తాను. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ రోజు రాత్రికి ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరంలోని విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్టంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, హోర్డింగ్స్ వద్ద ప్రజలు నిలబడవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కృష్ణా జిల్లాతో పాటు కోస్తాంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు తక్షణ సహాయం సమాచారం అందించేందుకు మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. మరోవైపు తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ 24 గంటలు పనిచేసే 1102 1070 1800 4250 01 కంట్రోల్ రూమ్ నెంబర్లను ఏర్పాటు చేసింది. రాష్టానికి తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీతో పాటు మంత్రులు వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలకు అవకాశం ఉందని కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు తీవ్ర వాయుగుండం ప్రభావంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు వడోదరాలో జరిగే మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ వార్షిక స్నాతకోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో కేంద్ర ప్రభుత్వ పూర్వోదయ పథకం కింద సుమారు 40,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును 2వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

0: This is Akashvani, the news read by Anubha Rohatgi. President Draupadi Murmu has expressed confidence that India will become a developed nation even before 2047 through the efforts of the youth. Addressing the 75th convocation ceremony of the Maharaja Sayaji Rao University of Baroda in Vadodara today, she said that education becomes meaningful only when it is put to use for the nation and society. The president said that technological transformation is taking place in every field today. She added that a multidisciplinary approach is the solution to many of the challenges being faced today. She also appreciated the increasing participation of women in various fields, including education.
1: मैंने देखा कि इस दीक्षांत समारोह में उपाधि प्राप्त करने वाले विद्यार्थियों में बेटियों की संख्या ज्यादा है. ये बदलते हुए भारत की तस्वीर जो देश के अधिकांश उच्च शिक्षण संस्थानों में दिखाई दे रहा है. आज क्षेत्रों में महिलाओं की बढ़ती भागीदारी इस बात का शुभ संकेत है कि हमारे देश समावेशी विकास की दिशा में आगे बढ़ रहा है.
0: फाइनेंस मिनिस्टर निर्मला सीतारमन हैज सेड दैट द डिसीजंस taken in the ongoing multilateral tax negotiations over the next few years would shape cross-border taxation for a generation. Addressing the inaugural session of the BRICS tax heads meeting in New Delhi today, Ms. Sitharaman said the BRICS countries are large developing economies and source jurisdictions that have built significant domestic tax capacity from a low base, and their perspective is essential to making these negotiations fair and lasting. Minister for Ayush Pratap Rao Jadhav today said Ayurveda offers a holistic approach for preventing lifestyle-related diseases and maintaining health through balanced diet, disciplined routine, sound sleep, yoga and harmony with nature. Addressing the national celebrations of the 11th Ayurveda Day in Nagpur, Mr. Jadhav said the theme of this year's Ayurveda Day is Ayurveda for a healthier tomorrow. Stressing upon the importance of an Ayurveda-aligned lifestyle, Mr. Jadhav said the first center of healthcare is at the home and the first foundation of health is a healthy lifestyle rather than medicines alone. 8 MLAs of the United Democratic Party from Meghalaya joined the Bharatiya Janata Party at the party headquarters in New Delhi today. They were inducted into the party in the presence of Union Minister and senior BJP leader Kiran Rijiju, BJP spokesperson Sambit Patra and Anil Antony. External Affairs Minister S. Jaishankar, UAE Foreign Minister Sheikh Abdullah bin Zayed Al Nahyan, and French Foreign Minister Jean-Noël Barrot participated in the India-UAE-France trilateral on the sidelines of the 81st session of the United Nations General Assembly in New York. The three ministers reviewed progress in trilateral cooperation across agreed areas of mutual interest, including space, energy, artificial intelligence and culture and heritage. According to the statement released by the Ministry of External Affairs, the leaders also discussed the situation in West Asia. The India Meteorological Department IMD has issued a red colour alert for heavy to very heavy rainfall conditions over Telangana, Chhattisgarh, coastal Andhra Pradesh and Odisha during the day. Arunachal Pradesh, Assam, Meghalaya, Bihar and interior Karnataka will experience heavy rainfall today. A deep depression over the Bay of Bengal is approaching the North Andhra Pradesh, South Odisha coast, bringing intense weather to Odisha. Several southern and coastal districts are witnessing heavy rain, with the system expected to cross the coast tonight. India continued its strong performance at the Asian Games in Aichi, Nagoya today, adding several medals across weightlifting, soft tennis and shooting. Olympic medalist and three-time Commonwealth Games champion Mirabai Chanu won her maiden Asian Games medal, securing silver in the women's 49-kilogram weightlifting category. She lifted 87 kilograms in the snatch and 111 kilograms in the clean and jerk, finishing with a total of 198 kilograms. Chanu has now become only the second Indian weightlifter after Karanam Malleshwari to win medals across all major international competitions. Jaimina secured India's first ever Asian Games medal in soft tennis, winning bronze. And that is the end of this news bulletin.
2: Alage శ్రీనాథ్ రామపురం సూర్యాపేట నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా గుంటూరు నుండి ఉమా మహేశ్వరరావు గారు రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన్ నుంచి, అండ్ దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు మంగళగిరి నుండి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారండి. అండ్ ఇంకా పడవల శివాజీ గారు పోరంకి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు గారు దేవరఘట్ల కొత్తగూడెం నుంచి. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, లలిత మురళి భాను కామకూరు తిరుపతి నుంచి, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మునమ్మ గారు తిరుపతి నుంచి, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు అండ్ గుడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటున్నారు. అండ్ ఇంకా కిషోర్ గారు నంద్యాల నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, గౌతమ్ చౌడేపల్లి నుంచి, అలాగే బావున్నారా అంటూ దుబాయ్ భాష గారు రామళ్ళకోట నుంచి. సో కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారండి వీరందరూ కూడా. అండ్ ఇంకా సులోచన గారు కరీంనగర్ నుంచి, అంజన్ గారు దేశిరెడ్డిపల్లి నుంచి, అలాగే లత గారు ఉయ్యూరు నుంచి, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, మలన్బీ కర్నూల్ బాలాజీ నగర్ నుంచి. సూపర్, ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో ఆన్సర్స్ తో క్లూ ఇచ్చి అలా చెప్పిచ్చేస్తున్నారు అంటున్నారు. ఓకే థ్యాంక్ యూ అండి. రామకృష్ణ గారు, సునీత గారు రాజోల్ నుంచి, అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి సూపర్ సాంగ్స్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి, అండ్ ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ మోహన్జీ దివ్య బాయ్ అజయ్ శృతి గారు. సో పంపించారు ఆన్సర్ కాదండి. అండ్ ఇంకా రేవతి రాజశేఖర్ నెల్లూరు వేడియంపాలెం నుంచి, అండ్ అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి, అండ్ మహమ్మదీన్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సో మీరు రెండు పాటలు క్లూగా ఇచ్చారు, రెండు సూపర్ సాంగ్స్ అంటున్నారు అప్పలరాజు గారు పెడ నుంచి, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కృష్ణా జిల్లా కాచా నుంచి తిరువీధి వెంకట సుబ్బారావు శ్రీదేవి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ తులసి మౌనిక జయంత్ నంది కొట్టుకోరు నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ దస్తగిరి సంధ్య పొదురూరు కడప నుంచి, సో థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ ఇంకా ఎస్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు, చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి, సో పంపించారు అనమాట. ఓకే సో మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా ఏంటో తెలుసుకుందాం. ఎస్ యక్ష ప్రశ్నల్లో మొదటి ప్రశ్న అయినటువంటి ప్రశ్న అనమాట, భూమి కంటే గొప్పది ఏది, అలాగే ఆకాశం కంటే ఎత్తైన వాడు ఎవరు క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కి అందరూ కూడా లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ తల్లి తండ్రి అనమాట. అండ్ అలాగే ఈ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ ఇచ్చారు అంటే, భూమి కంటే గొప్పది తల్లి, ఆకాశం కంటే ఎత్తైన వాడు తండ్రి. సో ఈ పరమ సత్యాన్ని వినాయకుడు కూడా, మరి మనం చూస్తున్నాం కదా రోజు, వినాయకుడు కూడా ఆయన జీవితంలో ఒక ప్రసిద్ధ ఘట్టం ద్వారా అన్వయిస్తూ మనకు తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనకి చెప్పారనమాట. ఎలా అంటే, సో ఒక సిచ్యుయేషన్ అయితే వస్తుంది కదా వినాయకుడికి కుమారస్వామికి, వీళ్ళిద్దరి మధ్య ఎవరు గొప్ప అనేటువంటి ఒక పోటీ వస్తుంది. అప్పుడు ముల్లోకాలను అంటే సమస్త భూమండలాన్ని బ్రహ్మాండాన్ని ఎవరు మూడు సార్లు ముందుగా ప్రదక్షిణ చేస్తారో వారే గొప్పని శివపార్వతులు షరతు పెడతారు కదా. కుమారస్వామి వెంటనే తన వాహనమైనటువంటి నెమలిని ఎక్కి శరవేగంగా లోకాలను చుట్టి రావడానికి బయలుదేరతాడు. కానీ వినాయకుడు తన బుద్ధి బలంతో తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తాడు. సో గణేశుని దృష్టిలో ఎలా అంటే, ఈ సమస్త భూమి సృష్టి ప్రకృతి అంతా కూడా జగన్మాత అయిన పార్వతీదేవి స్వరూపమే కదా. కోట్లాది మైళ్ల విస్తీర్ణమున్న భూమండలం కంటే ఆ భూమికి సృష్టికర్త అయినటువంటి తల్లి హృదయమే అత్యంత గొప్పది, పవిత్రమైంది. అందుకే తల్లి పాదాల చెంతే సమస్త భూమి సర్వస్వం దాగి ఉందని వినాయకుడు నిరూపించాడు. అలాగే వినాయకుడు తండ్రి అయిన పరమశివుడు విశ్వానికి అధిపతి, దిగంబరుడు, ఆకాశమే వస్త్రంగా కలవాడు, అలాగే ఆకాశమే జుట్టుగా కలవాడు, వ్యోమకేశుడు అంటారు కదా. సో ఆకాశం కంటే ఎత్తైన జ్ఞానాన్ని రక్షణను ఇచ్చేవాడు తండ్రి. తండ్రిని మించిన ఉన్నతమైన స్థానం విశ్వంలో మరెక్కడా లేదు. అందుకే శివపార్వతులకు ప్రదక్షిణ చేయడం ద్వారా వినాయకుడు సమస్త విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందాడు. సో ఇలా ఈ లౌకిక ప్రపంచంలో భూమి ఆకాశం కంటే పెద్దవి ఏవీ లేవు. కానీ ఆధ్యాత్మికంగా నైతికంగా చూసుకుంటే తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు, వారిని మించిన సృష్టి మరొకటి లేదు అని వినాయకుడి కథ మనకు వివరిస్తుంది. సో అదనమాట సంగతి. అండ్ మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం మన సందడి సందడిలో.

సో ఇప్పుడైతే నేను మీకు ఒక ఆడియో ట్రాక్ వినిపించబోతున్నాను. మరి ఆ ఆడియో ట్రాక్ అయితే విని సాంగ్ ఏంటి అనేది గెస్ చేయడానికి రెడీగా ఉన్నారా మరి? సో రెడీగా ఉండండి, మీ అందరి కోసం ఆ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

ఎస్, మరి ఆడియో ట్రాక్ అయితే విన్నారు కదా, మరి ఈ ట్రాక్ ఏ సినిమాలోది? అట్లీస్ట్ సాంగ్ అయినా మరి మీకు కనుక గెస్ చేయగలిగితే గెస్ చేసి వాట్సాప్ చేస్తూ ఉండండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక చక్కటి పాట అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ లాహిరి లాహిరి లాహిరిలో.

ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org లో తెలుసుకోగలరు.

నాకు అర్థమైందండి. సో నేను రెగ్యులర్ గా అడిగేటువంటి క్వశ్చన్స్ కంటే ఇలా ఆడియో ట్రాక్ ప్లే చేసి క్వశ్చన్స్ అడిగిన దానికి డబల్ ద రెస్పాన్స్ అయితే వచ్చేసింది అనమాట. సో హాఫ్ సెంచరీ దాటిపోయింది మన లిజనర్స్ పంపించినటువంటి మెసేజెస్. సో చూసేద్దాం, పెడన జోగానంద్ ద్రోకాలి నుండి అప్పల్ రాజ్ గారు, కరెక్ట్ ఆన్సర్ శ్యామ్ గారు కల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకా కేదార్ వీరేష్ గారు, మురళి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు, శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, మూసాపేట నుంచి నరేష్, కాదండి ఆన్సర్ అయితే అది కాదు బట్ మిగతా వారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మలాన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే రామకృష్ణ సునీత గారు రాజో నుంచి, కృష్ణా జిల్లా కాజా నుంచి తిరువిధుల వెంకట సుబ్బారావు గారు, భాస్కర్ గారు పెడన్ నుంచి, సుమని గారు పెడన్ నుంచి, జాన్సన్ గారు విజయవాడ నుంచి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి, అండ్ దస్తగిరి సంధ్య కడప నుంచి, పొద్దుటూరు కడప నుంచి, అండ్ మాధవి ఆంజనేయులు గారు భూదాన్ భోజంపల్లి నుంచి, అక్కరపక్క నుంచి రమా, సుధాకర్ రాజన్ నుంచి, జయన్న గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. కర్నూలు కోనెగొండ నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి రామన్నగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, సో థ్యాంక్ యూ అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్. అండ్ సుభాష్ని నెల్లూరు నుంచి, సో అలాగే మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి, అండ్ లలిత మురళి భాను కామకూర్ తిరుపతి నుంచి, మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి, సురేందరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఈ రోజు విందు భోజనం చేసినట్లుగా అనిపిస్తుందండి అంటున్నారు. ఆల్రెడీ గణపతి మండపం దగ్గర భోజనం చేసి వచ్చాం అండ్ సో ఇప్పుడు కంటిన్యూ అంటున్నారా. ఓకే, బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, అండ్ ఇంకా వెంకటేష్ గారు నందిపేట నుంచి, అలాగే గౌతమి చౌడేపల్లి నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. చెరుపోతుల బుచ్చే గారు తరాలపల్లి నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, అండ్ ఇంకా మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, కమతి శంకర్ రాజుల నుంచి, కౌస్తుభ ఆత్మకు నంద్యాల నుంచి, నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, కానూరు నుంచి తాతారావు గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా పడవల శివాజీ గారు పోరంకి కృష్ణా డిస్టిక్ నుంచి, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, అండ్ గంజి శ్రీను గారు, సో కాదండి దానికి ముందు ఇంకొక సాంగ్ అయితే వినిపించాను, అండ్ భాస్కర్ గారు చెరుకుపల్లి నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ శ్రీదుర్గ గారు చెన్నై నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ అలాగే మన్వీష్ బెంగళూరు నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అలాగే ప్రతి ఒక్కరికి క్వశ్చన్ కి ఆన్సర్ అర్థం అయ్యేట్లుగా చక్కగా వివరిస్తున్నారు అంటూ పంపించారు. రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ అలాగే సూపర్ సాంగ్స్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, మునెమ్మ గారు పెద్దపరిమే విలేజ్ నుంచి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్.

0: మమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, లతా గారు ఉయ్యూరు నుంచి, మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్, అండ్ సువేందర్ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఇంకా ఉన్నాయన్నమాట మెసేజెస్, అవన్నీ కూడా చూసేద్దాం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి స్పందనగర్ అండ్ కృష్ణ సంతోష్, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మురహరి యశోద జానకిరాజ్ గారు రైట్ ఆన్సర్. శివదాసు రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు దాసరిపాలెం నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే పాలెం పోలయ్య గారు వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి, గోవర్ధన్ రావు గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. యనుగొండ నాగేంద్ర గారు గుంటూరు నుంచి హాయ్ అంటున్నారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మనండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను గారు, సులోచన గారు కరీంనగర్ నుంచి, అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఇంకా నరేష్ రోజా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం, తెలుసుకుందాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. ఎస్, మరి ఇందాక నేను వినిపించినటువంటి ట్రాక్ అయితే శుభాకాంక్షలు ఈ చిత్రం నుంచి సాంగ్ అన్నమాట. గుండె నిండా కొడి గంటలు గుబల జంటలు అంటూ మరి ఆ పాట అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. అండ్ ఆ సాంగ్ అయితే వినే ముందు మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం.

ముళ్ళు అనగానే ముందు మీకు గుర్తొచ్చేది ఏంటి? నాకు తెలిసి గులాబీ మొక్కకి ముళ్ళుంటుంది కదా, సో అది గుచ్చుకుంటుంది కాబట్టి అలా గుర్తొస్తుంది కదా. కానీ ఈ ముళ్ళు అనేటువంటి పదాన్ని ఇంకా రెండు మూడు చోట్ల కూడా మనం వింటుంటాం అన్నమాట. మరి మీరింకా ఎక్కడైనా ఆ ముళ్ళు అనేటువంటి పదాన్ని విన్నారా? వింటే ఏంటది? మరి ఈ క్వశ్చన్ కి కూడా మీరు బాగా ఆలోచించి వాట్సాప్ చేసేయండి 0866-24-888-14. సో గులాబీ మొక్కకి కాకుండా అంటే మరి ఇంకో వేరే మొక్కకు ఉండేటువంటి ముళ్ళ గురించి చెప్పకండి, వేరే పరికరాలకు ఉంటాయన్నమాట. సో ముళ్ళు అనేటువంటిది యూజ్ చేస్తారు. మరి ఎక్కడ వింటాం మనం ఈ ముళ్ళు అనేటువంటి పదాన్ని? మరి వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండి ప్రతి మీ అందరి కోసం శుభాకాంక్షలు. ఈ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ లో, రేణుక గారి వాయిస్ లో, సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి ఈ చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ సో సూపర్ గా ఉందన్నమాట రెస్పాన్స్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ మెసేజెస్. అండ్ మరి నేను ఇందాక అడిగినటువంటి క్వశ్చన్ కి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారండి. నరేష్ అండ్ రోజా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి పంపించారు. ఓకే. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు. ఎస్ ఓకే. అలాగే ఎనగంటి నాగేంద్ర గారు. ఎస్ కరెక్ట్ గా పంపించారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అలాగే మలాన్బి కర్నూలు నుంచి. ఓకే. అండ్ రాజోల్ నుంచి జయన్న గారు. ఎస్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా గారు పంపించారు. ఓకే. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి పంపించారు. డిఫరెంట్ గా పంపించారనమాట కొండారెడ్డి గారు. సూపర్. అండ్ ఇంకా కేదారి వీరేష్ గారు రాజోల్ నుంచి. సో ముళ్ళు అంటే నేను మామూలుగా ముళ్ళు పంపిస్తే కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి మాత్రం మూడు ముళ్ళు అంటూ పంపించారు. ఓకే. అండ్ ఇంకా కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి పంపించారు. ఓకే. అలాగే మహాత్మా గారు పంపించారు. సూపర్. మీరు కూడా డిఫరెంట్ గా ఆలోచించి పంపించారు రాజోల్ నుంచి. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ కి అంటూ పంపించారు కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. ఓకే సూపర్ అండి. అండ్ ఎస్ రమేష్ జొంతి గారు అనంతపురం నుంచి. ఎస్ డిఫరెంట్ గా ఆలోచించి పంపించారు. సూపర్. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ గారు కూడా. ఓకే ఆన్సర్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఓకే పలానా సామెతలో ముళ్ళు అంటున్నారు గంజి శ్రీను గారు నందలూరు నుండి. అండ్ ఇంకా ఓకే నిజామాబాద్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు. ఓకే కరెక్ట్ గా గెస్ట్ చేశారు. పడవల శివాజీ గారు పోరంకి కృష్ణ నుంచి పంపించారు. భాస్కర్ గారు పాండిచ్చేరి నుంచి పంపించారు. అలాగే సుమని గారు పెడన నుంచి పంపించారు. అలాగే పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్లు గారు పంపించారు. ఓకే మంగళగిరి నుండి జయలక్ష్మి గారు. సూపర్.

మంగళగిరి జయలక్ష్మి గారు కూడా డిఫరెంట్ గా ఆలోచించి పంపించారనమాట. శుభం, నేను రివీల్ చేసేస్తాను ఎవరెవరు డిఫరెంట్ గా పంపించారండి. అండ్ ఇంకా రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో

0: పడడం నుంచి. సో చాలా మంది లిజనర్స్ ఎక్కువగా థింక్ చేసింది ఏంటంటే మనకి గడియారంలో ముళ్ళు కనిపిస్తాయి కదా, సో ఆ ముళ్ళని చెప్పారనమాట. దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు కూడా అది చెప్పారు. అలాగే ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల గారు అలాగే చెప్పారు. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఓకే డిఫరెంట్ గా ఆలోచించి పంపించారు. అండ్ అలాగే మా పెడనలో నిన్న రాత్రి నుంచి వర్షం ఆగకుండానే పడుతుంది అంటున్నారు భాస్కర్ గారి పెడ నుంచి. సో జాగ్రత్తగా ఉండండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. అండ్ అలాగే పవర్ ఉన్నప్పుడే చక్కగా మీ ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో, మొబైల్ ఫోన్స్ కానివ్వండి లేకపోతే లైట్స్ కానీ ఏమన్నా ఉంటే వాటికి జాగ్రత్తగా చార్జ్ చేసుకోండి. ఓకేనా, స్టే సేఫ్ అండి భాస్కర్ గారు. అండ్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి ఓకే అలాగే పంపించారు. అండ్ అలాగే సాయి కుమార్ గారు గూడూరు నెల్లూరు నుంచి ఓకే. అండ్ కౌస్తభ గారు ఆత్మకూరు నుండి నంద్యాల నుంచి పంపించారు ఓకే అండి. అలాగే రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, సో ఓకే అండి. అలాగే ఎస్ డిఫరెంట్ గా పంపించారు మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుండి పంపించారు, ఓకే సూపర్. ఈయన కూడా డిఫరెంట్ గా ఆలోచించారండి, నరసింహారావు గారు కొత్తగూడెం నుంచి డిఫరెంట్ గా ఆలోచించి పంపించారు, సూపర్. అండ్ ఇంకా సామెత పంపించారు అనమాట మునమ్మ గారు పెద్దపరిమాణం నుంచి. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, ఓకే అండి డిఫరెంట్ గా థింక్ చేసి పంపించారు. అండ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, సో డిఫరెంట్ గా థింక్ చేసి పంపించారు. అలాగే శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి ఎస్ ఓకే డిఫరెంట్ గా పంపించారు. అలాగే కానూరు నుంచి తాతారావు గారు పంపించారు. అండ్ జమలయ్య గారు బెంగళూరు నుండి ఓకే. అలాగే గౌరీ గారు తిరుపతి నుంచి. అండ్ ఇంకా మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు ఓకే. అనంతపురం నుంచి అనురాధ గారు, సో ఓకే అండి కరెక్ట్ గానే పంపించారు. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి ఎస్ డిఫరెంట్ గా థింక్ చేశారు. అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి ఎస్ కరెక్ట్ గా థింక్ చేశారు. అలాగే మంచి పాటలు వేస్తున్నారు, అలాగే మంచి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు అంటున్నారు. అండ్ ఓకే బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఎస్ కరెక్ట్ గా పంపించారు. అలాగే హర్షిత హేమశ్రీ అండ్ తహస్విని ఉండవల్లి జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. అలాగే ఓకే డిఫరెంట్ గా పంపించారు. లత గారు ఉయ్యూర్ నుంచి సామెత అయితే పంపించారు ఓకే అండి. అలాగే రఘువీర్ సింగ్ సుగుణబాయ్ గారు ఏలూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ గారు సూపర్ సాంగ్స్ వినిపించారు, సందడి సందడి సూపర్ అంటున్నారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు. అండ్ అలాగే గౌస్ గారు అనంతపురం నుంచి, నో ప్రాబ్లం అండి నేను ఇప్పుడు ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి ఎస్ కరెక్ట్ గెస్ట్ చేశారు. మలాన్బి గారు కర్నూలు నుంచి గెస్ట్ చేశారు. అలాగే పొదులూరు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు, ఖాజా గారు కంచికిచర్ల నుంచి, అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు వడియంపాలెం నుంచి. అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి. అండ్ పడన జోగనంద్ర కాలనీ నుండి ఎస్ చేపల కూరలో ముళ్ళు, చేపలు ముళ్ళు అంటున్నారు ఓకే. అలాగే గురుస్వామి నాయుడు గారు రొంపచర్ల నుంచి, అలాగే జరపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి ఓకే అండి. అండ్ ఇంకా నందిపేట నుంచి వెంకటేష్ గారు, జాన్సన్ గారు విజయవాడ నుంచి, మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షో బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా మురళీ గారు ఓకే పంపించారు ఆన్సర్. అండ్ అలాగే లతా గారు ఉయ్యూరు నుంచి ఎస్ డిఫరెంట్ గా పంపించారు ఓకే. అండ్ అలాగే ఇమాన్ మడుగు నుంచి పంపించారు అనమాట ఓకే. సో మరి చూసేద్దాం, తెలుసుకుందాం ఆన్సర్స్ ఏంటో.

మనం వేయింగ్ మిషన్ లో త్రాసు ఉంటుంది కదా, ఈ త్రాసులో మధ్యలో ఆ ముళ్ళు మనం వింటుంటాము. అండ్ ఆ తర్వాత ఈ పువ్వులకి వీటికి ఉండేటువంటి ముళ్ళు గురించి మనం వింటుంటాం కదా. అలాగే చేపలలో ఉండేటువంటి ముళ్ళు, చేపల్ని పట్టడానికి వేసే గాలానికి ఉండేటువంటి ముళ్ళు, ఇవి కాకుండా సో కొంతమంది లిజనర్స్ చాలా డిఫరెంట్ గా పంపించారు అనమాట. మనకి మామూలుగా స్పీడోమీటర్ ఉంటుంది కదా, మన వెహికల్ ఎంత స్పీడ్ గా వెళ్తుందని చూపించేది. సో ఆ వెహికల్లో ఉండేటువంటి స్పీడోమీటర్లో ముళ్ళు అని కొంతమంది పంపించారు, అలాగే మూడు ముళ్ళు అని కొంతమంది పంపించారు. అండ్ ఇంకా పైనాపిల్ కి ఉంటాయి కదా, సో పైన ముళ్ళు, సో అది అంటూ డిఫరెంట్ గా పంపించారు అనమాట. అండ్ ఇంకా అలాగే ఇంకా చాలా పంపించారు అనమాట, అరిటాకు ముళ్ళు, సో సామెతల్లో కూడా పంపించారు. వీటితో పాటు ఇంకా చెప్పాలి అంటే గడియారంల ముళ్ళు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే మరి మన లిజినెస్ అందరూ కూడా పంపించారనమాట. సూపర్బ్. మరి ఇది ఇవాళ మన సందడే సందడి. సో రేగు ముళ్ళు, ముళ్ళకర్ర, సో ఇలాగా డిఫరెంట్ గా పంపించారు. అండ్ సో అదనమాట మరి సంగతి అయితే. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్ తో మరి మన సందడి సందడి ప్రోగ్రామ్ అయితే ఎండ్ చేసేద్దాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ రోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్న వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో విజయనగరం జిల్లా వేపాడ మండలంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షపాత వివరాలను ప్రతి గంటకు ఒకసారి క్రమం తప్పకుండా నమోదు చేసి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా ఏర్పాటు చేసిన సంతబొమ్మాలి మండలం మలగం పంచాయతీ పరిధిలోని కారిపేట మూలపేట పోర్టు పునరావాస కాలనీలను ఉమ్మెల్లాడ గ్రామ పంచాయతీతో పాటు పొలాకి మండలం దండులక్ష్మీపురం పునరావాస కేంద్రాలను అందులోని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుణ్కర్ ఈరోజు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి రావివలస రైలు ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఘటన గల కారణాలను రైల్వే అధికారులు రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బదిరుల మానవ హక్కుల ప్రకటన ఇతివృత్తంతో ఈ ఏడాది అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన అంతర్జాతీయ బదిరుల వారోత్సవాలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ జన్యు నిర్దారణ కేంద్రాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. గుంటూరు డీజీపీ కార్యాలయంలో సెంట్రలైజ్డ్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్ను సేఫ్ స్టే ఏ యాప్ను రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 25వ తేదీలోగా పంపవచ్చు. జపాన్లోని నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో శ్రీలంక మహిళా జట్టుపై 147 పరుగుల భారీ తేడాతో భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించి తొలి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన మహిళల క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వివిధ కేటగిరీలో 590 పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 14. వివరాలకు వెబ్సైట్ ఆర్ఆర్బీ.ఇండియన్ రైల్వేస్.జీఓవీ.ఇన్ చూడవచ్చు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

భారతి ఎఫ్ఎం 101.3. ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. 4:06 అయితే అయిపోయింది మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో వన్ సింగర్ సాంగ్స్ అయితే మనమైతే వినబోతున్నాం అనమాట. ఇంతకి ఎవరు ఆ సింగర్ అంటే కల్పన గారు. సో కల్పన గారి వాయిస్ లో వచ్చినటువంటి అద్భుతమైన పాటలన్నీ మరి మనమైతే ఇప్పుడు వినేద్దాం. సో మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: సిరికి హరికి మనువంట,
1: సిరికి హరికి మనువంట,
0: బల్బలరే అనరాజనమంత,
1: బలరే అనరాజనమంత,
0: కల్కల్లు మంట

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: FM 101.3.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు వేరకైతే మనం విన్నాం వివిధ ప్రోగ్రామ్ లో కల్పన గారు పాడినటువంటి అద్భుతమైనటువంటి పాటలన్నీ. సో బ్యాక్ టు బ్యాక్ అయితే వినేశాం కదా. అండ్ మరి సమయం చూసుకుంటే 4:49 అయితే అయిపోయిందనమాట. సో ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసి టైం అయితే వచ్చేసింది. అండ్ అలాగే మరి కాసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వివిధ.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. పేదరికం అనేది ఓ నిర్దిష్ట జీవన ప్రమాణాలకు అవసరమైన ఆర్థిక వనరులు మరియు అవసరాలు లేని స్థితి. పేదరికం విభిన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు, ప్రభావాలను కలిగి ఉంటుంది. గణాంకాలు లేదా ఆర్థిక శాస్త్రంలో పేదరికాన్ని అంచనా వేసేటప్పుడు రెండు ప్రధాన చర్యలున్నాయి. సంపూర్ణ పేదరికం అనేది ఆహారం, దుస్తులు, నివాసం వంటి ప్రాథమిక వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి అవసరమైన మొత్తంలో ఆదాయాన్ని పోలుస్తుంది. ఒక వ్యక్తి కనీస స్థాయి జీవన ప్రమాణాలను అందుకోలేనప్పుడు సాపేక్ష పేదరికం కొలుస్తుంది. అదే సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇతరులతో పోల్చబడింది. సాపేక్ష పేదరికం యొక్క నిర్వచనం ఒక దేశం నుండి మరో దేశానికి లేదా ఒక సమాజం నుండి మరొక దేశానికి మారుతూ ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ పేదరికంలో జీవించే వ్యక్తులు లేదా పేదరికంతో పోరాడే వ్యక్తులు ప్రతిభావంతులైనప్పటికీ వారు తమ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోలేరు. అభివృద్ధి దిశగా ప్రపంచం నడుస్తుంటే మన దేశంలో పేదరికం కనబడుతుందని అంటారు. మన దేశ సమస్యల్లో ఇదొక సమస్య. దీన్ని తొలగించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా పూర్తిగా ఈ సమస్య నుండి దేశం బయటపడుతున్నట్టుగా చెప్పడం గమనార్హం. పేదరికం అంటే తినడానికి సరైన ఆహారం సముపార్జించుకోలేని స్థితిలో జీవనం సాగించేవారు కూడా ఉండడం. అయితే దేశంలో తిండి కోసం యాచన చేసేవారు ఉండడం జరుగుతుంది. ఇంకా సంపాదన కూడా చాలక అప్పుల బాధలో ఉండే కుటుంబాలు కూడా మనకు అనేకంగా ఉంటాయి. ఇలాంటి దేశంలో పేదరికం నిర్మూలన చేయడానికి రకరకాల చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ముందుగా ఉపాధి కల్పన, చేతి వృత్తుల ప్రోత్సాహం, చిన్న వ్యాపారులకు చేయూత. చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆర్థికమైన కష్టాలుంటాయి. వారు తాము నిర్వహిస్తున్న వ్యాపారంలో ఎక్కువ నష్టం వాటిల్లితే వారు వ్యాపారం కొనసాగించలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి చేయూతనిచ్చే విధంగా ఉండాలి. చేతి వృత్తులు చేసేవారు మనకు అధికంగా ఉంటారు. అలా చేతి వృత్తులను ప్రోత్సహించే విధంగా తగు చర్యలుండాలి. కష్టం చేసుకుని జీవించే వారికి ఒక రోజు పని ఉండి 4 రోజులు పని లేకపోతే వారి సంపాదన వారి కుటుంబ పోషణకు కూడా సరిపోకపోవచ్చు. అలాంటి వారు పేదరికంలోనే ఉన్నట్టు. కాబట్టి కష్టం చేసుకునే వారికి ప్రతిరోజు పని ఉండే విధంగా తగు చర్యలుండాలి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: చదువుకున్న వారికి వారి అర్హతకు తగ్గట్టు ఉపాధి లభించాలి. అప్పుడే చదువు పూర్తి చేసుకున్న వారు తమ కుటుంబ సభ్యుల సంపాదనపై ఆధారపడకుండా తాము కూడా సంపాదిస్తూ కుటుంబ అవసరాలు ఆర్థికంగా సహాయపడగలరు. మహిళలకు ఇంటి నుండి పనిచేసుకునే ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇంట్లో ఉండే మహిళలు కూడా తీరిక సమయాల్లో పనులు చేసి ధనం కూడబెట్టడం వల్ల కుటుంబానికి ఆర్థిక భారం తగ్గుతుంది. అన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా బాగుంటే వారు చెల్లించే పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది. కావున కుటుంబాలకు ఆర్థిక భారం పెరగకుండా దేశంలో అందరికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలుండాలి. చాలా మందికి ఉపాధి అవకాశాల గురించి అవగాహన లేకుండా ఉంటారు. కొందరు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కొరకే వేచి చూస్తూ ఉంటారు. అలా కాకుండా అందరికీ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల గురించి సమాచారం తెలిసేలాగా ఉండాలి. ప్రజలలో చిన్న చిన్న పెట్టుబడులతో వ్యాపార అవకాశాల గురించి అవగాహన పెంచాలి. బ్యాంకుల్లో లభించే లోన్ల గురించి అవగాహన కల్పించాలి. ఉపాధి కోసం వేచి చూడడం కన్నా ఉపాధి అందించే ఒక ఆలోచన చేయడం గొప్ప అనే ప్రేరణ వీడియోలు ప్రచారం చేయాలి. కేవలం తన ఇష్టమైన ఉద్యోగం కోసం కాకుండా అందివచ్చిన అవకాశం పట్టుకుని ఆర్థికంగా స్థిరపడడం ప్రధానమనే అంశం గురించి మరింత అవగాహన యువతలో పెంచాలి.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0950

51522739 నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. ఒక వ్యక్తి సంపాదన కన్నా వ్యక్తుల సంపాదన వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుంటున్నట్టుగానే కుటుంబాల ఆర్థిక వృద్ధి వల్ల దేశాభివృద్ధి ఎలా అవుతుందో అవగాహన యువతలో పెంచాలి. ఉత్పత్తి చేసే వ్యవస్థలు, సేవా సంస్థలు, సమాచార సంస్థలు, ఇలా వివిధ వ్యవస్థలు, వాటి వల్ల ఉపయోగాలు అవగాహన యువతలో పెంచాలి. ముఖ్యంగా వ్యక్తికి గాని కుటుంబానికి గాని ఆర్థిక క్రమశిక్షణ ఎంత అవసరమో యువతలో అవగాహన కల్పించాలి. ఉపాధి కోసం చూడటం కాదు, ఉపాధి అందించే వ్యవస్థనే స్థాపించిన గొప్ప వ్యక్తుల గురించి యువతలో అవగాహన కల్పించాలి. యువతకు అవగాహన, పిల్లలకు చదువు, కుటుంబ పోషకాల ఉపాధి వంటి చర్యల వల్ల భవిష్యత్తులో పేదరికం అంతరించడానికి సహాయపడుతుందంటారు. మీరు పేదవారిగా పుట్టినట్లయితే అది మీ తప్పు కాదు, అయితే మీరు పేదవారిగా చనిపోతే ఖచ్చితంగా అది మీ తప్పు. ఎంత మోటివేషనల్ కోట్ కదండి. పేదవారిగా ఎలా పుడతారో మనకు తెలియదు, ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం వల్ల. కానీ ఒక్కోసారి ఈ భూమి మీద పుట్టాక, మనం అన్ని తెలుసుకున్నాక, మన శక్తిని ఉపయోగించి మనం అనుకున్న గమ్యం వరకు చేరుకోవాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత లభిస్తుంది. విత్ దిస్ మోటివేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. I'll get back to you with more such insightful and motivation in our next program of Vennela. Bye for now. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 09515227039. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, స్టూడియోలో సమయం 5 గంటలు. ముందుగా వనితాలోకం మహిళల కార్యక్రమంలో ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా మహిళా శ్రోతలు కోరిన పాటలు ప్రసారం చేయబడును.

0: వనితాలోకం మహిళల కార్యక్రమం. వనితాలోకం మహిళల కార్యక్రమంలో ఈరోజు ఫోనిన్ కార్యక్రమం ద్వారా మహిళా శ్రోతలు కోరిన పాటల కార్యక్రమం ప్రసారం. కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది యాప్ ద్వారా చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ముందుగా ఈనాటి శ్రోతలు చూద్దాం. హలో, నమస్తే మేడం, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హేమావతి గారు, చెప్పండి మేడం, ఏ పాట వినాలనుకుంటున్నారు? ముద్దబంతి పూలు ఏ పాట, ఏ సినిమా నుంచి మేడం? మూగ మనసుల నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే, ఈ పాట ఎవరెవరి కోసం మేడం? ఓకే మేడం, ఓకే మేడం, ఇంకెవరి కోసం అయినా పాట ప్లే చేయమంటారా? ఓకే, అవును మేడం, ఓకే. ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే మేడం, ఓకే అండి, ఇప్పుడు మీరు కోరిన ఈ పాట ప్రసారం అవుతుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో వనిత లోకం, ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. వనితలు మాత్రమే ఫోన్ ద్వారా, టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన నెంబర్ మరొకసారి చెప్తాను. 224-6605, 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు మంజుల మేడం.
0: మంజుల, ఏ ఊరండి మీది?
1: మా వయల్ మేడం, 35 ఎల్లంపల్లి మేడం.
0: ఓకే మంజుల గారు, బాగున్నారా?
1: బాగున్నాను మేడం. నిర్మలనారాయణ గారు, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. చెప్పండి, ఏ పాట కావాలి?
1: తిరుమూడిలో.
0: అది వచ్చిందా, మన దగ్గర ఉందా?
1: ఇంతకుముందు వేసినారు మేడం.
0: ఇంతకుముందు అంటే ఎప్పుడు? అది
1: సినిమా వచ్చినప్పుడు వేసినారు మేడం.
0: వేసామా? అందులో ఏ పాట?
1: ఆ పాట కాదు మేడం.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాం. పాట విందామా?
1: ఓకే మేడం. అందరి కోసం మేడం.
0: మీ ఇంట్లో ఎవరు లేరా?
1: ఉన్నారు మేడం.
0: చెప్పు వాళ్ళ పేర్లు.
1: మంజుల, శ్రీనివాసులు, పవన్ కుమార్, భరత్ కుమార్, సాత్విక, విరాట్.
0: ఓకే, పాట విందాం.
1: ఓకే మేడం,
0: బాయ్.
1: బాయ్ మేడం.

0: ఓకే, మీరు వింటున్నారు హలో వంత లోకం కార్యక్రమం. మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో 107.5, 103.2 మెగా హెడ్స్ పై. నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దామా? హలో
1: హలో
0: హలో అండి. హలో అమ్మ.
1: హలో,
0: రేడియో సౌండ్ తగ్గించమ్మా. పూర్ణిమ, రేడియో సౌండ్ తగ్గిస్తావా? ఓకే చెప్పు పూర్ణిమ, బాగున్నావా? హలో,
1: ఏం పాట కావాలా?
0: మా ఎవరు నువ్వు అసలు? ఏంటి, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? బాగా మాట్లాడు. ఏంటి అసలు, ఏ ఊరు మీది? ఏ ఊరు మీది?
1: మాది మాదరపాకం.
0: మాదరపాకం ఎక్కడ? వినాయక
1: కోర్చున్నా సొత్తులో ఉమాపతి, పూర్ణిమ, దిలీప్ బాబు, తులసి, మేఘశ్రీ, మిత్ర.
0: ఏ సినిమా కావాలమ్మా?
1: ఏం పట్టా?

0: హలో,
1: ఎవరు మాట్లాడుతున్నారు?
0: నా పేరు తులసి.
1: తులసి చెప్పమ్మా, ఏ పాట కావాలి?
0: మాకు సిసింద్రిలో నుంచి చిన్ని తండ్రి సాంగ్ కావాలి.
1: సిసింద్రి నుంచా?
0: అవును మేడం.
1: అందులో ఏం పాట?
0: సిసింద్రిలో చిన్ని తండ్రి నిన్ను చూడగా.
1: ఓకే, తప్పకుండా వినిపిస్తాం. పాట విందామా?
0: వింటాం మేడం.
1: ఓకే, బాయ్.
0: బాయ్.

0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: నెక్స్ట్ కాలర్, హలో.
2: హలో మేడం, నమస్తే.
1: హలో.
2: హలో మేడం, నమస్తే అండి.
1: హలో.
3: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అమ్మా, ఏ ఊరు మీది?
3: మేడం పుతులపట్ట మండలం బోసుపల్లి మేడం.
1: ఓకే, చెప్పమ్మా, ఏ పాట కావాలి?
3: నా పేరు జేజయ మేడం. జై చిరంజీవలో జై జై గణేష్ పాట వేయండి మేడం.
1: ఓకే, తప్పకుండా వినిపిస్తాము. ఏం చేస్తుంటారు?
3: మేము ఆవులు చేస్తుంటాం మేడం. చాలా రోజులు అయింది మేడం, నేను ఇంతకు ముందు రెగ్యులర్ గా చేస్తున్నా, లైన్ దొరకలేదు మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం, నాకు చాలా సంతోషంగా ఉంది.
1: ఓహో, ఆవులా గొర్రెలా? ఆవులు చెప్తావా గొర్రెలు చెప్తారా?
3: ఆవులు చెప్తాను మేడం.
1: ఓకే ఓకే, సరే సరే. మరి ఆవులు మేపుతూ పాటలు వింటాం అనమాట సెల్ ఫోన్ లో?
3: అవును మేడం, చాలా చాలా ఇష్టం మేడం నాకు ఎఫ్ఎం రేడియో వినాలంటే.
1: అవునా?
3: మీ కార్యక్రమాలు అన్ని వింటా ఉంటాను మేడం నేను.
1: చాలా
3: బాగుంటాయి మేడం అన్ని.
1: ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. శ్రోతల పేర్లు చెప్పేస్తావా? శ్రోతల పేర్లు చెప్పు
3: మేడం.
1: చెప్పు.
3: ఓకే మేడం,
1: శ్రోతల పేర్లు చెప్పు.
3: గిరిజ, కవిత, సరిత, లక్ష్మి మేడం. అంతే మేడం.
1: సరే, పాట విందాం.
3: ఓకే మేడం,
1: బాయ్.
3: బాయ్ మేడం.

0: ఇక చివరి కాలర్తో మాట్లాడదాం. హలో హలో ఆకాశవాణి అండి. హలో వనితా లోకం. హలో
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు దుర్గా. మేడం,
0: దుర్గా గారు చెప్పండి అమ్మా, ఏ పాట కావాలి?
1: మా వర్రేపాలెం నుంచి మాట్లాడుతున్నాము.
0: ఓకే ఓకే.
1: గూడు పుట్టాని నుంచి
0: ఏదైనా పాట
1: కావాలి మేడం.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. బాగా రేడియో
1: పేర్లు కుప్పయ్య,
0: వరలక్ష్మి,
1: ఇంద్రజ, పునీత్, భానుప్రకాష్, జయసూర్య, దయాకర్.
0: ఓకే, మా పాట పాట విందామా?
1: సరే మేడం,
0: బాయ్
1: బాయ్ మేడం.

శ్రోతలు, మీరింతవరకు విన్నారు వంతాలోకం మహిళల కార్యక్రమంలో. ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా మహిళా శ్రోతలు కొన్న పాటల ప్రసారం. నిర్వహణ శ్రీమతి జె. నిర్మల.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఉద్యోగ సమాచారంలో ముందుగా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ గురించిన వివరాలు తెలుసుకుందాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ 2026 విడుదల చేయడం జరిగింది. దీనిలో మొత్తం ఖాళీల సంఖ్య 2536. పోస్టులు లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ. ఈ ఉద్యోగాలకు అర్హతలు ఇంటర్ లేదా తత్సమాన కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. డిఈఓ పోస్టులకు గ్రేడ్ ఏ పోస్ట్

ఇంట్రెస్టులకు అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి గణితం ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. వయస్సు 1/8/2026 నాటికి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం టైర్ 1 రాత పరీక్ష, టైర్ 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, సర్టిఫికేట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేయాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 7 సెప్టెంబర్ 2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 7 అక్టోబర్ 2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మరొక్కసారి 7 అక్టోబర్ 2026. వెబ్సైట్ వివరాలు https://ssc.nic.in. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి https://ssc.nic.in. ఇప్పుడు మరొక ఉద్యోగ ప్రకటన గురించి తెలుసుకుందాం. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ అండ్ సిఏపిఎఫ్లో 1871 ఎస్ఐ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య 1871. ఖాళీల వివరాలు ఆర్మీ చీఫ్ 1320, ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ పురుషులు 2205, ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ మహిళలు 112, సబ్ ఇన్స్పెక్టర్ సిఆర్పిఎఫ్ పురుషులు 234. అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, నిర్దిష్ట శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. వయస్సు 1/8/2026 నాటికి 20 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. వేతన వివరాలు: నెలకు 35,400 నుంచి 1,12,400 మధ్య శ్రేణి ఉంటుంది. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేయాలి. ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ 10 సెప్టెంబర్ 2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2026. వెబ్సైట్ వివరాలు https://ssc.gov.in. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి https://ssc.gov.in. NTPC sale.

యువవాణి యువజనుల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు విందాం అంతర్జాతీయ దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా భారతదేశ నూతన పార్లమెంటు భవనం గురించిన విశేషాలు కొన్ని తెలుసుకుందాం. అంతరిక్షం నుండి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటుంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలు ఏమిటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశానికి ఆధునిక మౌలిక వస్తువుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలు ఏవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమమే దార్శనిక భారత్. దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా భారతదేశ కొత్త పార్లమెంటు భవనం గురించిన విశేషాలను తెలుసుకుందాం. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పార్లమెంటు భవనం ఒక ప్రతీక మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే చట్టాలు, విధానాలు, ప్రజా ఆకాంక్షలకు వేదిక. ఈ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని నిర్మించిన కొత్త పార్లమెంటు భవనం ఆధునిక భారతదేశ మౌలిక నిర్మాణాలలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది.

2020 డిసెంబర్ 10 కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన జరిగింది. సుమారు 2.5 సంవత్సరాల వ్యవధిలో నిర్మాణం పూర్తయి 2023 మే 28 నూతన భవనాన్ని జాతికి అంకితం చేశారు. ఈ భవనం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. కొత్త భవనం త్రిభుజాకార ఆకృతిలో రూపుదిద్దుకుంది. భవిష్యత్తులో పెరుగుతున్న ప్రజాప్రతినిధుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇందులో లోక్సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునే సామర్థ్యం ఉంది. ఉభయ సభల సంయుక్త సమావేశంలో 1272 మంది సభ్యులకు వసతి కల్పించేలా దీనిని రూపొందించారు. ఈ సామర్థ్యం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకున్న మౌలిక సదుపాయంగా చెప్పవచ్చు. ఈ భవనం ప్రత్యేకత కేవలం దాని పరిమాణంలో మాత్రమే లేదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల కళ, సాంప్రదాయం, హస్తకళలు, నిర్మాణ పదార్థాలకు ఇందులో స్థానం కల్పించారు. ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించే నిర్మాణం. అంటే దేశంలోని భిన్న ప్రాంతాల ప్రత్యేకతలను ఒకే భవనంలో సమన్వయం చేయాలనే ఆలోచన ఇందులో కనిపిస్తుంది. కొత్త పార్లమెంటులో మరో ప్రత్యేకమైన ఆకర్షణ సెంగోల్. 2023 మే 28 కొత్త భవనంలో సెంగోల్ను ప్రతిష్ఠించారు. ప్రధానమంత్రి కార్యాలయం వివరాల ప్రకారం సెంగోల్ను కర్తవ్యం, సేవ, దేశం పట్ల బాధ్యతకు ప్రతీకగా పేర్కొన్నారు. భవనంలోని నిర్మాణ రూపకల్పనలో కూడా భారతీయ ప్రతీకలకు ప్రాధాన్యం ఇచ్చారు. లోక్సభకు జాతీయ పక్షి నెమలి, రాజ్యసభకు జాతీయ పుష్పం కమలం ఆధారంగా థీమ్ను రూపొందించారు. కేంద్ర ఫోయర్లో ఏర్పాటు చేసిన ఫోకాల్ట్ పెండ్యులం కూడా భవనంలోని ప్రత్యేక శాస్త్రీయ ఆకర్షణలో ఒకటి. కొత్త పార్లమెంటు భవనం ప్రాధాన్యతను కేవలం ఒక ప్రభుత్వ భవనంగా చూడలేం. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు, దేశానికి సంబంధించిన చట్టాలు, విధానాలపై చర్చించే వేదిక, పెరుగుతున్న ప్రజాస్వామ్య అవసరాలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా భారతీయ సాంప్రదాయాన్ని ఆధునిక నిర్మాణ సాంకేతికతో అనుసంధానించే ప్రయత్నం కూడా ఇందులో కనిపిస్తుంది. అందుకే కొత్త భవనం ఒక నిర్మాణ అద్భుతం మాత్రమే కాదు, భారత ప్రజాస్వామ్య పరిణామానికి, దేశ వైవిధ్యానికి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ఆధునిక భారతదేశానికి ఒక ప్రతీక. ఇప్పుడు విందాం ఒక సినీ గీతం.

యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. చేనేత రంగంలో అత్యుత్తమ విజయాలను గుర్తిస్తూ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న చేనేత పురస్కారాలను ప్రదానం చేయనున్న భారత రాష్ట్రపతి సంబంధించిన వివరాలు కొన్ని విందాం. జాతీయ చేనేత దినోత్సవం వేడుకల సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, సీనియర్ అధికారులు, చేనేత పరిశ్రమ ప్రతినిధులు, ప్రముఖ నేతలు, కార్మికులు, డిజైనర్లు, ఎగుమతిదారులు, కళాకారులు, ఇతర విశిష్ట అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశపు గొప్ప చేనేత సాంప్రదాయాలను పరిరక్షించడం, ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం కోసం విశేష కృషి చేసిన మొత్తం 22 మంది పురస్కార గ్రహీతలలో 3 సంత్ కబీర్ చేనేత పురస్కారాలు, 19 జాతీయ చేనేత పురస్కారాలను అందించారు. చేనేత రంగంలో విశేష సేవలకు గుర్తింపుగా చేనేత రంగానికి అనుబంధంగా ఉన్న నేత పని, ఆవిష్కరణలు, డిజైన్ రూపకల్పన, మార్కెటింగ్ కార్యకలాపాలు, అంకుర సంస్థలు, ఉత్పత్తిదారుల కంపెనీలలో అత్యుత్తమ ప్రతిభను గుర్తిస్తూ అంకుర సంస్థలచే ప్రకటించడం జరిగింది. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమానికి చెందిన చేనేత మార్కెటింగ్ సహాయ విభాగం కింద ఈ పురస్కారాలను ఏర్పాటు చేశారు. చేనేత రంగంలో చేసిన విశిష్ట కృషికి జాతీయ స్థాయిగా అత్యంత గుర్తింపును ఇవ్వడం జరిగింది. చేనేత వారసత్వానికి గణనీయంగా బలోపేతం చేయడం సహా దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో దాని సామర్థ్యాన్ని పెంపొందించిన వ్యక్తులు, సంస్థలను గౌరవించేందుకు గాను జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పరిశ్రమ నిపుణులు, విద్యా సంస్థలు, ఎగుమతిదారులు, డిజైనర్లు, చేనేత కార్మికులు పాల్గొనడం జరిగింది. సంత్ కబీర్ చేనేత పురస్కారం. ఈ పురస్కారం భారత నేత సాంప్రదాయాల పరిరక్షణ, ప్రోత్సాహం కోసం అసాధారణ పనితనం, జీవితకాల అంకిత భావం ప్రదర్శించే చేనేత కార్మికులకు గుర్తింపునిచ్చే జాతీయ స్థాయి అత్యున్నత పురస్కారం. అసాధారణ నైపుణ్యాలు, ఆవిష్కరణలు చేనేత రంగానికి నిరంతరం అవసరం. సాంప్రదాయక నేత పద్ధతులకు ప్రోత్సాహం, కళాకారులకు మార్గదర్శనం, సమాజ అభివృద్ధి కోసం చేసిన కృషి ఆధారంగా పురస్కార గ్రహీతలను ఎంపిక చేయడం జరిగింది. ఈ పురస్కారంతో పాటు అందించేవి బంగారు నాణ్యం, తామ్రపత్రం, శాలువ, సర్టిఫికేట్. జాతీయ చేనేత పురస్కారం యొక్క విశేషాలు. చేనేత రంగంలో అత్యుత్తమ సృజనాత్మకత, నాణ్యత, ఆవిష్కరణ, అత్యుత్తమ పనితీరు కనబరిచే చేనేత కార్మికులు, ఇతర సంబంధిత వ్యక్తులు ఈ చేనేత పురస్కారంతో గౌరవిస్తారు. భారత విభిన్న చేనేత సాంప్రదాయాలను పరిరక్షిస్తూనే హస్తకళ ఉత్పత్తి రూపకల్పన, మార్కెట్ విస్తరణలో ప్రమాణాలను

నిరంతరం ఉన్నతీకరించడం ద్వారా కళాకారులను సంస్థలను ప్రోత్సహించడమే ఈ పురస్కారం యొక్క లక్ష్యం. ఎంపిక ప్రక్రియ. జోనల్ కార్యాలయం, ప్రధాన కార్యాలయం, కేంద్ర స్థాయి ఎంపిక కమిటీలతో కూడిన కఠినమైన బహుళస్థాయి మూల్యాంకన ప్రక్రియ ద్వారా నేత విభాగంలో పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తారు.

కేంద్ర స్థాయి కమిటీ ద్వారా ఒక క్రమ పద్ధతిలో మూల్యాంకనం చేస్తారు. చేనేత రంగంలో అన్ని విభాగాల్లో పారదర్శకత, నిష్పాక్షికత, నిజమైన శ్రేష్ఠత గుర్తింపుగా ఈ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది. ఇప్పుడు విందాం మరి ఒక గీతం.

0: శ్రోతలు, స్టూడియోలో సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ప్రసార విశేషాల అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6 గంటల 30 నిమిషాలకు ఈరోజు అత్యంత వైభవంగా మూసిన తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారితో మీడియా సమావేశంలో చేసిన ప్రసంగం వింటారు. అనంతరం అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు, చివరగా అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7 గంటల 15 నిమిషాలకు పల్లెసీమలు కార్యక్రమంలో రైతు ఆదాయం పెంపొందించడంలో సమగ్ర వ్యవసాయం పాత్ర గురించి తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ టి రామ్కుమార్ గారి ప్రసంగం వింటారు. 7 గంటల 5 నిమిషాలకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించిన కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే 8 గంటలకు దార్శనిక భారత్ కార్యక్రమంలో వింటారు. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే 8 గంటల 15 నిమిషాలకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం, 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 8 గంటల 40 నిమిషాలకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 9 గంటలకు నాటిక ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే, 10 గంటలకు జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలతో కూర్చున్న కార్యక్రమం వింటారు. 10 గంటల 20 నిమిషాలకు ఆపాత మధురాలు అలనాటి సుమధుర గీతాలు వింటారు. ఇవి ఈరోజు మన తిరుపతి ఎఫ్ఎం నందు ప్రసారం కానున్న ప్రసారాల విశేషాలు. రేపు ఉదయం 6 గంటలకు ప్రబోధ గీతం, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6 గంటల 10 నిమిషాలకు భక్తిరంజని సాయిబాబా భక్తి గీతాలు వింటారు, 6 గంటల 30 నిమిషాలకు సూర్తి ముత్తావలి వ్యాఖ్యాత డాక్టర్ టి గౌరీశంకర్, 6 గంటల 35 నిమిషాలకు పొలం కబుర్లు, 6 గంటల 45 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6 గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 7 గంటలకు ప్రసార విశేషాలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7 గంటల 15 నిమిషాలకు ప్రభాత రేఖలు ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరాలు, చివరగా ప్రపంచ సముద్రయాన దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. 7 గంటల 45 నిమిషాలకు ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం, 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8 గంటల 30 నిమిషాలకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే, 8 గంటల 35 నిమిషాలకు పుస్తకవాణి కార్యక్రమంలో ఆసి కృష్ణస్వామి రాజుగారి మీది తనాలి నాది తనాలి పుస్తక పఠనం, ఈ వారం కథ బీకి మామ, చదివినవారు శ్రీమతి జె నిర్మల, 9 గంటలకు హలో ఆకాశవాణి, 10 గంటలకు సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం, భీమిలి డివిజన్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ బి విజయప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త ఎన్ మణి గారు, ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. 10 గంటల 25 నిమిషాలకు 12 గంటల 10 నిమిషాలకు 12 గంటల 40 నిమిషాలకు 1 గంట 30 నిమిషాలకు 3 గంటల 10 నిమిషాలకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారం, 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, సాయంత్రం 5 గంటలకు వనితాలోకం మహిళల కార్యక్రమంలో ప్రత్యేక అంశంతో కూర్చున్న సినీ గీతాల కార్యక్రమం వింటారు. ఇవి రేపు మన తిరుపతి ఎఫ్ఎం నందు ప్రసారం కానున్న ప్రసారాల విశేషాలు. స్టూడియోలో సమయం 6 గంటల 5 నిమిషాలకు వస్తుంది. ఇప్పుడు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి ది న్యూస్ రీడ్ బై విసి ప్రమోద్. The Defence Ministry has signed a contract of over 810 crore rupees with Bharat Dynamics Limited BDL for the procurement of 160 satellite smart anti-airfield weapons along with associated equipment for Indian Air Force. The contract was signed in the presence of Defence Secretary Rajesh Kumar Singh in New Delhi today. The delivery of SAAW is scheduled between 2027-28 and 2028-29. SAAW is an air-to-ground precision-guided glide bomb, which can be launched from platform.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధికి అమరావతి కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. టెక్కలి సమీపంలో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివరాలు: శరవేగంగా నిర్మితమవుతున్న రాజధాని అమరావతికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థ రావడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెం వద్ద ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మొత్తం 12 ఎకరాల్లో ఏటా 3 లక్షల మందికి చికిత్స అందించేలా ఈ సంస్థ ఏర్పాటవుతోందని తెలియజేశారు. కంటి చికిత్సలకే పరిమితం కాకుండా పరిశోధన, శిక్షణ వంటి కార్యక్రమాలు కూడా అందించేలా ఇక్కడ నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ నేత్ర వైద్య పరిశోధనా సంస్థగా అమరావతిలోని కేంద్రాన్ని నిలపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నాలెడ్జ్ ఎకానమీకి, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధి కేంద్రంగా అమరావతి తయారవుతోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఎల్వి ప్రసాద్ ల్యాబ్ ఇన్స్టిట్యూట్ మన అమరావతికి రావడం మనందరికీ గర్వ కారణం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ పెట్టారు. సంవత్సరానికి 3 లక్షల మందికి సేవలు అందిస్తామని ముందుకొచ్చారు. ట్రీట్మెంటే కాదు, రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, రీహాబిలిటేషన్, అదే మరి కమ్యూనిటీ ఐ హెల్త్, ఇవన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు.
0: ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను రాజమహేంద్రవరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని ఆ శాఖాధికారులతో మంత్రి ఈరోజు కీలక సమావేశం నిర్వహించి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ది, భవిష్యత్ ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 27న పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయాలని, రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖ తరపున చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సౌందర్యాన్ని తెలిసేలా దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోనూ రోడ్ షోలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో ఈరోజు రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్యారాణి ఎక్స్ప్రెస్ రైలు 5 ఢీకొట్టిన ఘటనలో 4 మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే ట్రాక్పై నడిచి వెళుతుండగా వారిని రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. వాయువ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాంధ్రలో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. గంటకు 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో వేగంగా కదులుతోన్న తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రికి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు అధికారులతో సమీక్ష చేపట్టారు. వాయుగుండం తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 85 కిలోమీటర్ల వరకు ఉండవచ్చునని వివరించిన అధికారులు, పార్వతీపురం, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. రేపు ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆకస్మిక వరదలు, భారీ వర్షాలకు అవకాశం ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా వోకల్ ఫర్ లోకల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో తయారయ్యే స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ స్వయం సమృద్ధి సాధించారు.

0: అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్ కు పిలుపునిచ్చింది. ప్రజల్లో ఆత్మనిర్భర్త స్ఫూర్తిని ప్రోత్సహించి వారిని సుస్థిర వృద్ధి శ్రేయస్సు వైపు నడిపించేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇది. స్థానికంగా ఉన్న చేతి వృత్తుల వారు, చిన్న వ్యాపారస్తులు, తయారీదారులను ప్రోత్సహించడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు గిరాకీ పెరిగి గ్రామీణ కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెంది తద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అలాగే విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వోకల్ ఫర్ లోకల్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ కార్యక్రమం కింద దేశంలో వస్తువుల ఉత్పత్తితో పాటు స్థానిక బ్రాండ్లు, తయారీ, సరఫరా గొలుసును ప్రోత్సహించాలని ప్రభుత్వం పేర్కొంది. జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్థానిక కుటీర పరిశ్రమదారులు, చేతి వృత్తులు, హస్తకళాకారులను బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్ని ప్రోత్సహించాలని ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: వోకల్ ఫర్ లోకల్ కే మంత్ర కో మజబూత్ కర్నే కా సంకల్ప లే, వికసిత్ భారత్ బనానే కే లియే హమే లోకల్ ఎకానమీ కో బఢావా దేనా హీ హోగా. హమే యాద్ రఖనా హై, జబ్ హమ్ స్థానీయ ఉత్పాద్ ఖరీదతే హై తో హమే ఏక్ పరివార్, ఏక్ ఛోటే ఉద్యమ్ ఔర్ స్థానీయ సప్లై చైన్ కో సీధే సశక్త బనాతే హై. ఇసీ సే ఆత్మ నిర్భర్ భారత్ కా రాస్తా భీ తయార్ హోతా హై.
0: వికసిత్ భారత్ నిర్మాణంలో మహిళలు, భావి భారత పౌరుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు అన్నారు. జాతీయ పోషణ్ మాసోత్సవాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ను ఈరోజు ఆయన సందర్శించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఈ 2 రోజుల సమాచార అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.
2: సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నరేంద్ర మోడీ గారి యొక్క 75 సంవత్సరాల నుండి 76వ సంవత్సరం వచ్చిన సందర్భంలో అనేక కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది. పిల్లలకి కాంపిటీషన్స్, డ్రాయింగ్ పోటీలు గాని, రక్తదాన శిబిరాలు గాని, మొక్కలు నాటే కార్యక్రమం గాని, ఈవేళ పోషణ అభియాన్ గాని, ఇలాంటి 13 రకాల కార్యక్రమాలని డిజైన్ చేయడం, ఇవి ప్రజల దగ్గర తీసుకెళ్లే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
0: గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమగ్ర పోషణ, ఆరోగ్యం, పౌష్టికాహారంపై అవగాహన కలిగజేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర తెలియజేస్తూ,
3: దేశవ్యాప్తంగా జరుగుతున్న పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా రాజమండ్రిలో 2 రోజుల చిత్ర ప్రదర్శన పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ICDS ఆధ్వర్యంలో స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టాల్ లో వివిధ రకాల తృణధాన్యాలు, ధాన్యాలు ప్రదర్శనలో పెట్టడం ద్వారా పిల్లలకి కొత్త తృణధాన్యాలు కానివ్వండి, ధాన్యాలు కానివ్వండి కూడా పరిచయం అవుతున్నాయి.
0: అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల సేవలను వివరిస్తూ రూపొందించిన సేవా సంకల్ప్ అభియాన్ ప్రచురణలను సోము వీర్రాజు సందర్శించారు. గతంలో ఎవరూ చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దినట్టు తెలియజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లెలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖ వైసీపీ నేతలతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధికి అమరావతి కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. టెక్కలి సమీపంలో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర ఏఐ అంతరిక్షం ఊర్జాయాః విషయే యుఏఈ తథా ఫ్రాన్స్ దేశయోః సమకక్షీయేణ సహ సహయోగ విషయే చర్చితవాన్. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः अवदत् यत् यूनां प्रयत्नाः 47-2000 तमवर्षात् प्रागेव भारतं विकसितराष्ट्रं करिष्यन्ति. ఫిచ్ రేటింగ్స్ ఇత్యనేన భారతస్య జీడిపి వృద్ధే పూర్వానుమానం 9.6% యావత్ వర్ధితం. భాజపేతి దళాధ్యక్ష నితిన నవీన సర్వేషు 37 రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ దళస్య ప్రభారీ సహ ప్రభారీ చ నియుక్తవాన్. ఆయుష్మాన్ భారత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన సంపూర్ణే భారతే సార్వజనిక స్వాస్థ్య సేవాయాః పరివర్తనస్య 8 వర్షాణి ఆచరతి. అపి చ 26,000 వర్షే ఏషియన్ క్రీడాసు భారతీయ పురుష మహిళా స్కీట్ దళాని జాపాన్ దేశే కాంస్య పదకం విజితవంతః. మీరాబాయి చానుః భారోత్తోలనే రజత పదకం ప్రాప్తవతీ. అథ వార్తాః విస్తరేణ. విదేశ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర యుఏఈ విదేశ మంత్రి షేఖ్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఫ్రాన్స్ విదేశ మంత్రి జీన్ నోయెల్ వైరోట చ న్యూయార్క్ నగరే సంయుక్త రాష్ట్ర సంఘస్య సామాన్య సభాయా ఏకాశీతి తమస్య సమ్మేళనావధౌ భారత యుఏఈ ఫ్రాన్స్ త్రిపక్షీయ సమ్మేళనే భాగం భజితవంతః. త్రిభిః మంత్రిభిః అంతరిక్షం, ఊర్జా, కృత్రిమ బుద్ధిమత్తా, సంస్కృతి, పరంపరాదీనాం పరస్పర హితస్య సహమత క్షేత్రేషు త్రిపక్షీయ సహయోగస్య ప్రగతిం సమీక్షితవంతః. విదేశ మంత్రాలయేన ప్రకాశితస్య వక్తవ్యస్య అనుసారం నేతారః పశ్చిమ ఏషియాయాః స్థితిమపి చర్చితవంతః. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః యూనాం ప్రయత్నేన 47,000 పూర్వమేవ భారతం వికసిత రాష్ట్రం భవిష్యతి ఇతి విశ్వాసః ప్రకటితవతి. అద్య వడోదరా నగరే మహారాజా సయాజీరావ వడోదా విశ్వవిద్యాలయస్య 75వ దీక్షాంత సమారోహం సంబోధయంతి సా ఉక్తవతీ యత్ శిక్షా తదా ఏవ అర్థపూర్ణా భవతి యదా సా రాష్ట్రస్య సమాజస్య చ కృతే ఉపయుజ్యతే. అద్యత్వే ప్రత్యేకస్మిన్ క్షేత్రే ప్రౌద్యోగికీయ పరివర్తనం ప్రచలతి ఇతి రాష్ట్రపతిః అవదత్. సా అగ్రే అవోచత్ యత్ అద్యతనీయానాం బహూనాం సమాహ్వానానాం సమాధానే బహువిషయక విధిః ఏవ ఉపాయః అస్తి. సా శిక్షయా సహ వివిధ క్షేత్రేషు మహిళానాం వర్ధమానాయాః సహభాగితాయాః అపి ప్రశంసాం అకరోత్.
5: मैंने देखा कि इस दीक्षांत समारोह में उपाधि प्राप्त करने वाले विद्यार्थियों में बेटियों की संख्या ज्यादा है. ये बदलते हुए भारत की तस्वीर है जो देश के अधिकांश उच्च शिक्षण संस्थानों में दिखाई दे रहा है. आज क्षेत्रों में महिलाओं की बढ़ती भागीदारी इस बात का शुभ संकेत है कि हमारे देश समावेशी विकास की दिशा में आगे बढ़ रहा है.
4: ఫిచ్ రేటింగ్స్ ఇతి సంస్థయా వర్తమాన వర్షే భారతస్య జీడిపి వృద్ధే పూర్వానుమానం 4.6% 9.6% యావత్ వర్ధితం. స్వస్య జూన్ మాసే వైశ్విక ఆర్థిక దృష్టికోణే సంస్థయా ప్రథమ త్రైమాసికే ప్రబలేన వృద్ధిం భారతీయ అర్థవ్యవస్థాయాః స్థితి స్థాపకతాయాః చ కారణాత్ ఊర్ధ్వగామి సంశోధనం మానితం. ఏతదతిరిచ్య S&P గ్లోబల్ రేటింగ్స్ ఇత్యనేన అపి వర్తమాన విత్తీయ వర్షే భారతస్య కృతే స్వస్య జీడిపి వృద్ధే పూర్వానుమానం 7% యావత్ వర్ధితం. తస్య పూర్వానుమానాత్ 6.6% యావత్ ఏషియా ప్రశాంతయోః కృతే ఆర్థిక క్రియాకలాపస్య ప్రతివేదనే S&P ఇత్యనేన ప్రబలం ఔద్యోగిక క్రియాకలాపం, స్వస్థ్య ఉపభోక్తృ ఆగ్రహం, ప్రబలం వస్తు నిర్యాతం, సర్వకారీయ నివేశస్య గతిః చ వృద్ధే ప్రముఖ చాలకం ఇతి స్వీకృతం. ప్రియాః శ్రోతారః సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. భాజపేతి దళాధ్యక్షః నితిన నవీనః సర్వేషు 37 రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ దళస్య ప్రభారీ సహ ప్రభారీ చ నియుక్తవాన్. పూర్వ కేంద్రీయ మంత్రి స్మృతి ఇరానీ ఛత్తీస్గఢస్య హరియాణా రాజ్యస్య చ భాజపా ప్రభారీ రూపేణ నియుక్తా. హరీష్ ద్వివేది చ బిహారస్య కార్యభారం ద్రక్ష్యతి. వినయ సహస్రబుద్ధే इत्यस्मै दिल्ल्याः कार्यभारः प्रदत्तः अस्ति। तत्रैव जम्या

0: యాంగ్ సేరింగ్ నామ గ్యాల దర్శనబేన జరదోష చ సహ ప్రభారి రూపేణ నామాంకితౌ స్తః. వినోద తావడే ఉత్తరప్రదేశస్య ప్రభారి రూపేణ నియుక్తః. జగదీశ పటేలః, మేధా కులకర్ణి, ప్రదీప వర్మ, అనంత ఓఝా చ సహ ప్రభారి రూపేణ నియుక్తః. రామమాధవాయ తమిళనాడు ఉత్తరాఖండ రాజ్యయోః కార్యభారం దత్తం. తరుణ చుఘ్ ఇత్యేషః గుజరాతస్య నిరీక్షణం కరిష్యతి. సతీశ పునియా ఇత్యేషః జమ్మూకశ్మీర పంజాబ ప్రదేశయోః ప్రభారి రూపేణ నియుక్తః అస్తి. అనిల్ ఆంటనీ ఇత్యేషః గోవా నాగాలాండ ప్రదేశయోః కార్యం నిర్వహిష్యతి. ఆయుష్మాన్ భారత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అద్య అష్టవర్షాణి ఆచరతి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అష్టాదశాధికద్విసహస్రతమే వర్షే సితంబర మాసే ఝార్ఖండ్ రాజ్యస్య రాంచీతః ఇయం యోజనా సమారబ్ధా. యా అధునా విశ్వస్య బృహత్తమా సర్వకారీయ విత్త పోషిత స్వస్థ ఆశ్వాసన యోజనా అభవత్. సామాజిక సంచార మాధ్యమే ప్రకాశితే సందేశే ప్రధానమంత్రిణా మోదినా ఉక్తం యత్ అద్య షష్ఠి కోటి అధికాః లాభార్థినః ప్రతివర్షం పంచలక్ష రూప్యకాణి పరిమితం స్వాస్థ్య సంరక్షణ లాభం ప్రాప్తవంతః, యేన ఇయం విశ్వస్య బృహత్తమా స్వాస్థ్య యోజనా అభవత్. అస్మాకం సంవాదదాత్రా విజ్ఞాపితం యత్ అద్యావధి చతుఃపంచాశల్లక్షాధిక అష్టచత్వారింశత్ కోటి ఆయుష్మాన్ పత్రాణి నిర్మితాని సంతి. భారతీయ రేల విభాగేన దక్షిణ మధ్య రేల ప్రభాగే ప్రథమవారం కవచ సంస్కరణం 0.4 ఇత్యస్య సఫలతయా కార్యాన్వయనేన రేల సురక్షాయాః మహత్వపూర్ణం సోపానం లబ్ధం. రేల మంత్రాలయః అవదత్ యత్ హైదరాబాద్ విభాగస్య మల్కాజ్గిరి కామారెడ్డి ఖండే 80 కిలోమీటర్ మితే మార్గస్య ఉపరి కవచ సంస్కరణం 2.3 0.4 సంస్కరణం యావత్ ఉన్నతీకరణం సఫలతయా సంపన్నం. కవచ్ ఇది స్వదేశీయా వికసిత స్వయంచాలిత రేల సంరక్షణ వ్యవస్థ అస్తి. యా పరిచాలన సురక్షాం వర్ధయితుం పరికల్పిత అస్తి. ఏషా వ్యవస్థ లోకోచాలకాయ నిర్ధారిత వేగ సీమాయాం రేలయానానాం రక్షణే సహాయం కరోతి. తథా చ యది లోకోచాలకః తత్కర్తుం అసఫలః భవతి తర్హి ఆవశ్యకతానుసారం స్వయమేవ బ్రేక్ ఇతి ఉపయోక్తుం శక్నోతి. కవచ్ ఇతీదం సంకటకాలే సంకటం నివారయితుం న్యూనీకర్తుం చ పరికల్పితమస్తి. మేఘాలయస్య యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీతి దళస్య 8 విధాయకాః అద్య నవదిల్ల్యాం భారతీయ జనతా పార్టీతి దళే సమ్మిళితాః. కేంద్రీయ మంత్రి వరిష్ఠ భాజపా నేతా చ కిరణ్ రిజిజు, భాజపా ప్రవక్త సంబిత్ పాత్ర, అనిల్ ఆంటనీ చేత్యేతేషాం ఉపస్థితౌ తే దళే ప్రవిష్టవంతః. భారత ఋతు విజ్ఞాన విభాగేన తెలంగాణాయాం ఛత్తీస్గఢే తటీయ ఆంధ్రప్రదేశే ఒడిశాయాం చ అద్య అతివృష్టే రక్తవర్ణీయ సంచేతనా ప్రసారిత. అద్య అరుణాచలప్రదేశే అసమరాజ్యే మేఘాలయే బిహారరాజ్యే తథా కర్ణాటకస్య ఆంతరికప్రదేశేషు చ విభిన్నేషు స్థానేషు అతివృష్టిః భవితుమర్హతి. జార్ఖండే కేరళం రాజ్యే మాహే కొంకణే గోవాయాం మహారాష్ట్రే పశ్చిమబంగాళే సిక్కిం రాజ్యే చాపి ఏతాదృశీ స్థితిః సంభావ్యతే. 26,000 వర్షే ఏషియన్ క్రీడాసు భారతీయ పురుష మహిళా స్కీట దళాని జపాన్ దేశే కాంస్య పదకం విజితవంతః. మీరాబాయి చానుః భారోత్తోలనె రజత పదకం ప్రాప్తవతీ. భారతస్య పురుష బ్యాడ్మింటన్ దళేన కాంస్య పదకం చ విజితం. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, స్టూడియోలో సమయం 6:30. ఈరోజు అత్యంత వైభవంగా ముగిసిన తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు మీడియా సమావేశంలో చేసిన ప్రసంగం ఇప్పుడు విందాం.
2: మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. 2026 2026 సంవత్సరం నాటి కాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత అద్భుతంగా జరిగాయి, మీ అందరూ చూశారు. దాని సందర్భంగా మీ ముందు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవందరికీ మీకు తెలియజేయాలని ఈరోజు

ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలని దిగ్విజయం చేసినటువంటి అర్చక స్వాములకి, అధికారులకి, ఉద్యోగులు, జిల్లా పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియాకి, భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన సెప్టెంబర్ 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా 2027 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ప్రపంచం నలుమూల నుండి వచ్చిన బ్రహ్మోత్సవాలకు విచ్చేసినటువంటి లక్షలాది మంది భక్తులకి శ్రీవారి వాహన సేవలో పాటు మూలమూర్తి దర్శనం, వాళ్ళందరికీ కూడా దర్శనం కల్పించడం జరిగింది. తిరుమలలో పునరుద్ధరించిన శ్రీ వెంకటేశ్వర మ్యూజియం, అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులు, నందకం యాప్, భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అదేవిధంగా 95 కోట్లతో కోర్టు కాంప్లెక్స్ నుండి అమ్మవారి టెంపుల్ వరకు 2.7 కిలోమీటర్ల దూరం 100 ఫీట్ రోడ్డు వేయటానికి ముఖ్యమంత్రి వారిలో ఆమోదించారు. దానికి సంబంధించింది తోడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు టెండర్ పిలవటం కూడా జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు అలిపిరి సమీపంలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 50 ఎకరాల్లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కూడా నిర్మించాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా అలిపిరి దగ్గర ఉన్నటువంటి 50 ఎకరాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఒకటి పెట్టాలని చెప్పి కూడా వారు సూచించడం జరిగింది. అది టీటీడీ అధికారులు దాన్ని వర్కౌట్ చేస్తున్నారు. అది కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అనుమతితోని దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి ప్రాంతాల్లో పచ్చదనాన్ని మరింత పెంపించేందుకు వృక్ష గోవిందం అనే కార్యక్రమాన్ని చేపడమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా మన టీటీడీ అధికారులు దాని మీద వర్క్ చేస్తున్నారు. అది కూడా సక్సెస్ అవుతుంది. శ్రీవారి సేవ, శ్రీవారి వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. టీటీడీ ఉద్యోగుల హౌసింగ్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు 230 కోట్లు కేటాయించడం జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైనటువంటి గరుడ సేవ రోజున తిరుమలకు వచ్చిన భక్తులందరికీ దర్శనం కల్పించడం జరిగింది. గరుడ సేవ రోజున బ్రహ్మోత్సవాలకు ఇచ్చిన భక్తులతో గ్యాలరీలోను, క్యూలైన్లోను నేను, పాలకమండ్రి సభ్యులు ఈవో ముద్దాడ రవిచంద్ర గారు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గారు, సిబిఎస్ఓ జేవి మురళీకృష్ణ గారు, జిల్లా ఎస్పి సుబ్రాయుడు గారు మరియు టీటీడీ ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రత్యక్షంగా వెళ్లి భక్తులతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు 100% ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయని చెప్పి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. భక్తులకు టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి పాలక మండలి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా వాహన సేవల ముందు మునిపెన్నడు లేని విధంగా 20 రాష్ట్రాల నుంచి మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతం నుండి 295 కళాబృందాలతో దాదాపు 7871 మంది కళాకారులు, అదేవిధంగా గడు సేవ రోజున 14 రాష్ట్రాల నుండి 32 కళాబృందాలతో 916 మంది కళాకారులు ప్రదర్శించడం జరిగింది. శ్రీవారి బొమ్మోత్సవాల్లో తొలిసారిగా విదేశీ కళాబృందాలు ప్రదర్శన జరిగింది. అదేవిధంగా జర్మనీ, సింగపూర్ బృందాలు కళా ప్రదర్శనలు భక్తులు విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలిసారిగా ఉత్తమ కళా ప్రదర్శన చేసిన బృందాలకు ప్రోత్సాహం అందించేందుకు గాను ప్రతిరోజు వాహన సేవలో 4 కళాబృందాలను ఈవో గారు సన్మానించడం జరిగింది. ఇవే కాకుండా తిరుమలలోని ఆస్థాన మండపం, నాదనీరాజనం, తిరుపతిలోని మహది ఆడిటోరియం, రామచంద్ర పుష్కరిణి, అన్నమాచార్య కళామందిరంలో భక్తులను ఆకట్టుకునేలాగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా మీరు చూసినట్లయితే బ్రహ్మోత్సవాలలో 60 టన్నుల పుష్పాలు,

0: 4 లక్షల కట్ ఫ్లవర్స్, 80,000 సీజనల్ ఫ్లవర్స్ వినియోగించడం జరిగింది. విద్యుత్ అలంకరణ, తిరుమలలో విద్యుత్ పుష్కరాలంకరణలు చాలా బాగున్నాయని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. వాహన సేవలను భక్తులు వీక్షించేలా 36 పెద్ద డిజిటల్ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేలా HD క్వాలిటీ మరియు నాణ్యమైన SVPC ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశాం. అది కొన్ని కోట్ల మంది వీక్షించడం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు 4,000 మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించడం జరిగింది. 50 మంది డాక్టర్లు, 150 మంది పారామెడికల్ సిబ్బందిని, 16 అంబులెన్స్లని సిద్ధం చేసి భక్తులకు ఏమైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి ఇమీడియట్ గా వైద్యం చేయించడానికి అవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాలకు 3,000 మంది పోలీసులు, 2,400 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా చర్యలు తీసుకున్నాం. గరుడ సేవ రోజున అదనంగా మరో 1,000 మంది పోలీసులు విధులు నిర్వర్తించడం జరిగింది. తిరుమల తిరుపతిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా పార్కింగ్ ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. గరుడ సేవ రోజున 3,500 మంది పారిశుద్ధ సిబ్బంది తిరుమలలో విశేష సేవలు అందించడం జరిగింది. గరుడ సేవకు సంబంధించి తిరుమలలో పోగుపడిన దాదాపు 173 టన్నులు పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డ్కు తరలించడం జరిగింది. భక్తులకు మరుగుదొడ్లో ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా శుభ్రతను కొరకు ప్రాధాన్యం కూడా ఇవ్వటం జరిగింది. తిరుపతిలోని వివిధ విభాగాల్లో పనిచేసే దాదాపు 600 మంది ఉద్యోగులు గరుడ సేవలో చక్కటి సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా విశేష సేవలు అందించిన పోలీసు జిల్లా యంత్రాంగానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రహ్మోత్సవాల వైభవాన్ని తమ ప్రచార ప్రసార సాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చేరవేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీవారిని 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 5,76,000 మంది. శ్రీవారి ఉండి ఆదాయం సుమారు 29 కోట్ల రూపాయలు. అన్నప్రసాదాలు పంపిణీ 21,80,000 మందికి. తలనీలాలు సమర్పించిన వారు 2,04,000 మందికి. లడ్డూలు విక్రయం 33 లక్షలు. APSRTC తిరుపతి నుండి తిరుమలకు 13,671 ట్రిప్లు వాళ్ళు సేవలందించారు. దాని ద్వారా 3,92,106 మందిని తిరుమలకు చేరవేయటం జరిగింది. తిరుమల నుండి తిరుపతికి 13,584 ట్రిప్లు ద్వారా 4,97,000 మందికి తిరుమల నుండి తిరుపతికి చేరవేయటం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే ఈ కొన్ని ముఖ్య అంశాలు, ఇవన్నీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ మీ ద్వారా యావత్ భక్తకోటి జనానికి ఇవన్నీ కూడా తెలియజేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.
1: శ్రోతలు, మీరింతవరకు విన్నారు ఈరోజు అత్యంత వైభవంగా ముగిసిన తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు మీడియా సమావేశంలో చేసిన ప్రసంగం. ఇప్పుడు విందాం అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రతి మనిషికి తన భావాలను, ఆలోచనలను ఇతరులతో పంచుకునే హక్కు ఉంటుంది. కొంతమంది వ్యక్తులు వినికిడి లోపం కారణంగా మాట్లాడే భాషలను వినియోగించలేరు. అటువంటి వారికి సంకేత భాషలు భావాలను వ్యక్తపరచడానికి, విద్యను అభ్యసించడానికి, సమాజంతో అనుసంధానం కావడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. సంకేత భాషల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయడానికి, వినికిడి లోపం ఉన్న వ్యక్తుల హక్కులను గౌరవించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి 2017లో సెప్టెంబర్ 23వ తేదీని అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. 2018లో తొలిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు.

సెప్టెంబర్ 23వ తేదీనే ఎంచుకోవడానికి ఒక ముఖ్యమైన కారణం కలదు. ఏంటంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ది డేస్ 1951లో ఇదే రోజున స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వినికిడి లోపం ఉన్న వ్యక్తుల హక్కులు, సమానత్వం, సంకేత భాషల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసింది. దానిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీని అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవంగా ఎంపిక చేయడం జరిగింది. సంకేత భాష అనేది చేతి కదలికలు, ముఖ కవళికలు, శారీరక భంగిమలు, చేతి ఆకారాలు, ఇంకా ఇతర దృశ్య సంకేతాల ద్వారా భావాలను వ్యక్తపరిచే ఒక సంపూర్ణమైన భాష. సంకేత భాష కేవలం చేతులతో చేసే కొన్ని గుర్తుల సమాహారం మాత్రమే కాదు, దీనికి కూడా ప్రత్యేకమైన వ్యాకరణం, పదజాలం, వాక్య నిర్మాణం, భాషా నియమాలు ఉంటాయి. అలాగే ప్రపంచంలో అన్ని దేశాలలో సంకేత భాష ఒకే విధంగా ఉండదు. ఉదాహరణకు అమెరికాలో అమెరికన్ సైన్ లాంగ్వేజ్, బ్రిటన్లో బ్రిటిష్ సైన్ లాంగ్వేజ్, మన ఇండియాలో ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఇవి వేరువేరు సంకేత భాషలు. భారతదేశంలో ప్రధానంగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ను ఉపయోగించడం జరుగుతుంది. అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం ద్వారా మనం కొన్ని ముఖ్యమైన సందేశాలను ప్రపంచానికి అందించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా వినికిడి లోపం ఉన్న వ్యక్తులు కూడా సమాజంలో ఇతరుల మాదిరిగానే సమాన హక్కులు, అవకాశాలు పొందాలి అని, విద్య, ఉద్యోగం, వైద్యం, సమాచార రంగాలలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించాలి అని తెలియజేస్తుంది. ఇంకా సంకేత భాషలు కూడా ఇతర భాషల మాదిరిగానే సంపూర్ణమైన భాషలని తెలుసుకోవాలి. వాటిని గౌరవించడం, ప్రోత్సహించడం ఎంతో అవసరం. వినికిడి లోపం ఉన్న పిల్లలకు వారి అవసరాలకు అనుగుణంగా విద్యను అందించాలి. పాఠశాలల్లో సంకేత భాష తెలిసిన ఉపాధ్యాయులు, అనువాదకులు, ప్రత్యేక విద్యా సదుపాయాలు ఉండేలా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే వినికిడి లోపం ఉన్న వ్యక్తుల పట్ల వివక్ష చూపకుండా వారిని గౌరవంతో చూడాలని ఈ దినోత్సవం యొక్క ముఖ్యమైన సందేశం. ఇంకా సంకేత భాష ద్వారా వినికిడి లోపం ఉన్న వ్యక్తులు కుటుంబం, పాఠశాల, ఉద్యోగం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ వంటి అన్ని రంగాల్లో చురుగ్గా పాల్గొనేలాగా అవకాశాలు కల్పించాలి. భారతదేశంలో వినికిడి లోపంతో ఉన్న వ్యక్తుల కోసం ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ముఖ్యమైన సమాచార విద్యా మాధ్యమంగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ వంటి సంస్థలు సంకేత భాష అభివృద్ధికి, శిక్షణకు, నిఘంటువుల రూపకల్పనకు, విద్యా వనరుల తయారీలో ఎంతో కృషి చేస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, టెలివిజన్ కార్యక్రమాలు, ప్రజాసేవా కేంద్రాలలో సంకేత భాషకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సమాజంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించవచ్చు. చివరగా, అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం కేవలం ఒక ప్రత్యేక దినోత్సవం మాత్రమే కాదు. ఇది సమానత్వం, మానవ హక్కులు, గౌరవం, సమగ్ర సమాజ నిర్మాణానికి ప్రతీకగా ఉంటుంది అని తెలియజేయడం జరుగుతుంది. ఇది అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. శ్రోతలు, ఇప్పుడు విందాం పిల్లల్లో నులిపురుగుల నివారణపై కొన్ని వివరాలు. నులిపురుగులు పిల్లలకు ఎలా వస్తాయి, ఆ వ్యాధి యొక్క ప్రభావం ఏమిటి అన్న విషయాలను ఈరోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. పిల్లల్లో కనిపించే అనేక పోషకాహార లోపాలు, రక్తహీనత, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలకు పేగుల్లో ఉండే నులిపురుగులు సంక్రమణ ద్వారా కూడా జరగడం అనేది ఒక ముఖ్యమైన కారణం. ముఖ్యంగా పరిశుభ్రత, పారిశుద్ధ్ర సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నేల ద్వారా సంక్రమించే పరాన్న జీవి పురుగుల ఇన్ఫెక్షన్ పిల్లల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రధానంగా నులిపురుగులు పేగులను ప్రభావితం చేస్తాయి. అసలు ఈ నులిపురుగుల వ్యాధి ఎలా ఏర్పడుతుంది? నులిపురుగుల బారిన పడిన వ్యక్తి మలంలో పురుగుల గుడ్లు బయటకు వస్తాయి. సరైన పారిశుద్ధ్య సదుపాయాలు లేని పరిస్థితులలో ఈ గుడ్లు నేల, నీరు, కూరగాయలు, చేతులు వంటి వాటిని కలుషితం చేయడం ద్వారా పిల్లల కడుపుల్లోకి చేరుతాయి. పిల్లలు కలుషితమైన నేలలో ఆడుకున్న తరువాత

చేతులు కడుక్కోకుండా నోటిలో పెట్టుకోవడం ద్వారా ఈగుడ్లు శరీరంలోకి ప్రవేశించవచ్చు. అలాగే సరిగ్గా కడగని లేదా సరిగ్గా వండని అలాగే కలుషితమైన నీటి ద్వారా కూడా ఈ వ్యాధి సంక్రమణ జరగచ్చు. సులభంగా చెప్పాలంటే బాధిత వ్యక్తి యొక్క మలం నుండి పురుగుల గుడ్లు నేలను చేరి ఆ తరువాత అవి పిల్లల చేతులు లేదా ఆహారం ద్వారా నోటిలోకి ప్రవేశించి నులిపురుగుల వ్యాధి అన్నది సంభవిస్తుంది. ఈ నులిపురుగులు పిల్లలపై ఏ విధంగా ప్రభావితం చూపుతాయి అంటే ఇవి పేగుల్లో పెరిగి పిల్లలు తీసుకునే ఆహారంలోని పోషకాలను వినియోగించుకోవడం ద్వారా వారి పోషక స్థితిపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా సంక్రమణలో దీర్ఘకాలికంగా పేగుల నుంచి రక్త నష్టం జరిగి రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. అధిక స్థాయిలో సంక్రమణ జరిగినప్పుడు కడుపు నొప్పి, విరేచనాలు, బలహీనత, పోషకాహార లోపం, ఎదుగుదలలో మందగించడం, శారీరక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపడం వంటివి దీనివల్ల కలిగే ప్రభావాలు. కొంతమంది పిల్లల్లో నులిపురుగుల సంక్రమణ ఉన్నప్పటికీ అది బయటకు కనిపించకపోవచ్చు. అందువల్ల పిల్లవాడు ఆరోగ్యంగానే ఉన్నాడన్న కారణంతో నులిపురుగుల సమస్య లేదు అని భావించడం చాలా తప్పు. నులిపురుగుల సంక్రమణను తీవ్రతను బట్టి పిల్లల్లో ముఖ్యమైన లక్షణాలను మనం కనిపెట్టవచ్చు. అవి కడుపు నొప్పి లేదా కడుపులో అసౌకర్యంగా ఉండడం, ఇంకా విరేచనాలు కలగడం, ఆకలి తగ్గడం లేదా జీర్ణ సంబంధమైన సమస్యలు బయటపడడం, బలహీనత, నీరసం, రక్తహీనత, పోషకాహార లోపం, బరువు ఎత్తు పెరగడంలో ఆటంకం దీని ద్వారా కనిపించే ముఖ్యమైన లక్షణాలు. ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు ఇతర అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఉండవచ్చు. కాబట్టి తీవ్రమైన లేదా నిరంతర లక్షణాలు ఉన్న పిల్లలను వెంటనే వైద్య నిపుణుల వద్దకు తీసుకువెళ్ళి తగిన పరీక్షలు చేయించాలి. భారతదేశంలో నేషనల్ డీవార్మింగ్ డే కార్యక్రమం ద్వారా 1 నుండి 19 సంవత్సరాల మధ్య గల పిల్లలకు మరియు కిషోరులకు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వేదికగా నులిపురుగుల నిర్మూలన సేవలు అందించడం జరుగుతుంది. పిల్లలు ఆరోగ్యం, పోషక స్థితి, పాఠశాల హాజరు, అభ్యసనా సామర్థ్యంపై నులిపురుగుల ప్రభావాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అలాగే నులిపురుగుల నిర్మాణంలో ఉపయోగించే ప్రధానమైన ఔషధం ఆల్బెండాజల్ 400 mg. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సాధారణంగా 1 లేదా 2 సంవత్సరాల పిల్లలకు 400 mg మాత్రలో సగం, 2 నుండి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి 400 mg ఒక పూర్తి మాత్రను ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న పిల్లలకు మాత్రమే చూర్ణం చేసి నీటితో కలిపి ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న తాజా ప్రభుత్వ మార్గదర్శకాలు మరియు వైద్య సిబ్బందుల సూచన మేరకు మాత్రమే ఈ మందులను పిల్లలకు అందించాలి. నులిపురుగుల సంక్రమణను తగ్గించడానికి ఈ మందులు ఇవ్వడంతో పాటు మరికొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవి భోజనానికి ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తరువాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం, గోళ్లను ఎప్పటికప్పుడు చిన్నవిగా శుభ్రంగా కత్తిరించుకొని ఉండడం, పిల్లలు నేలపై ఆడుకున్న తర్వాత చేతులను తప్పనిసరిగా సబ్బుతో కడుక్కునేలా మనం వారిని ప్రోత్సహించడం, శుభ్రమైన సురక్షితమైన తాగునీటిని మాత్రమే వారికి అందించడం, కూరగాయలు పండ్లు తినే ముందు వాటిని శుభ్రంగా కడిగి తినడం, ఆహారాన్ని సరైన పద్ధతిలో ఉడికించి తినడం, బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయకుండా మరుగుదొడ్లను మాత్రమే వినియోగించడం, పిల్లల చేతులను నోటిలో పెట్టుకునే అలవాటును తగ్గించడం వంటి చర్యల ద్వారా ఈ నులిపురుగులను పిల్లల నుంచి దూరం చేయవచ్చు. ఈ నులిపురుగుల నివారణలో పాఠశాలలు మరియు అంగన్వాడీలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. నేషనల్ డీవార్మింగ్ డేలో పాఠశాలల్లోని ఉపాధ్యాయుల పర్యవేక్షణలో, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల నులిపురుగుల నిర్మూలన మాత్రలు అందించే విధానం జరుగుతుంది. పిల్లలకు ఈ మాత్రలను ఇంటికి తీసుకువెళ్లకుండా సిబ్బంది పర్యవేక్షణలోనే తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అనారోగ్యంతో ఉన్న లేదా ఆ సమయంలో మందులు తీసుకుంటున్న పిల్లలకు మాత్రం ఇవ్వడం, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ అవసరమైతే వైద్యుని సలహా తీసుకుని మాత్రమే అటువంటి సందర్భాలలో పిల్లలకు ఈ నులిపురుగుల నివారణ మందులను అందించాలి.
చివరగా తల్లిదండ్రులకు ఒక

ముఖ్యమైన సందేశం. నులిపురుగులు కనిపించకపోయినా కూడా సంక్రమణ అనేది అంతర్గతంగా జరుగుతూ ఉండొచ్చు. పరిశుభ్రమైన చేతులు, సురక్షితమైన నీరు, పరిశుభ్రమైన ఆహారం, పారిశుద్ధ్య

ఆరోగ్య సిబ్బంది మరియు అన్ని సంబంధిత శాఖల వారు సమన్వయంతో పనిచేయడం ఎంతైనా అవసరం. శ్రోతలు, మీరింతవరకు విన్నారు పిల్లల్లో నులిపురుగులపై ప్రత్యేకమైన కార్యక్రమం. ఇప్పుడు విందాం అన్నమయ్య పదమంజరి, అన్నమయ్య సంకీర్తన భక్తిగీతాలు.

0: అమ్మవారు కరుణిస్తేనే అయ్యవారి దర్శనం.
1: అలమేలు వంగను ఉరమంగిడు కొన్న దేవుడు సందడి సొమ్ములతో సాకారమై నిలిచాడు.
0: అన్నమయ్య తన కులదైవాన్ని, తన దట్టి తీర్చే కాలమేఘాన్ని, తన ప్రాణబంధువులు ఆనందాశ్రువులతో అభిషేకించాడు.

ేశ్వరుని కటివరద హస్తాలను ధనుర్బాణాలు నిలిచాయి. కోదండరాముడు లోకాభిరాముడు, అతడు తత్వవేత్తల హృదయాలను విహరించే తారక బ్రహ్మము, వేదాలలో సారము, శాస్త్రాలలో పరమార్థము.

0: శ్రోతలు, మీరింతవరకు విన్నారు అన్నమయ్య పదమంజరి, అన్నమయ్య సంకీర్తన భక్తి గీతాలు.
1: బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
0: శ్రోతలు, స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసియా క్రీడల్లో చారిత్రాత్మకంగా సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. యువత కృషి వల్ల దేశం 2047 కంటే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. వడోదరాలో మహారాజా షాయేజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని ఆమె చెప్పారు. ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ పరివర్తన చెందుతుందని, నేడు ఎదుర్కొంటున్న అనేక

0: సవాళ్లకు బహుళ రంగాల విధానం అవసరమని ఆమె పేర్కొన్నారు. వివిధ రంగాల్లో మహిళల పాత్ర పట్ల ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 201 బంగారు పథకాలను 160 విద్యార్థులకు అందించడమే కాక సుమారు 12,600 విద్యార్థులకు పట్టాలు బహుకరించారు.
1: वर्ष 2047 तक विकसित भारत के निर्माण के राष्ट्रीय लक्ष्यों को लेकर देशवासी आगे बढ़ रहे हैं. ऐसा भारत जहां गुणवत्तापूर्ण शिक्षा और स्वास्थ्य सुविधाएं सभी तक पहुंचे, ऐसा भारत जहां विज्ञान और प्रौद्योगिकी का उपयोग मानव कल्याण के लिए हो.
0: ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ ఎన్నికల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారికి సూచనలు సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. ఈసీ వెబ్సైట్లతో సహా కమిషన్ డిజిటల్ ప్లాట్ఫామ్లు డేటా భద్రతా ప్రోటోకాల్లతో ఉండడం వల్ల ఎన్నికల సంఘం డేటా సురక్షితమైందని పేర్కొంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈరోజు ప్రకటించారు. హర్యానా, ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని నియమించారు. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ భదౌరియా, తెలంగాణకు సునీల్ బన్సల్ను నియమించారు. సునీల్ బన్సల్కు సహాయకులుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఈరోజు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్, SU-M30, MKI విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రు దేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. ఈ ఆయుధాల ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస వద్ద రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 4 ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణించారు, 1 గాయపడ్డారు. రైల్వే ట్రాక్పై విద్యార్థులు నడుస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని టెక్కెలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్లతో పాటు కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మహా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. వివిధ ఆహార అలవాట్లు, ఆరోగ్యకర ఆహార పద్ధతులు, అవసరమైన ప్రోటీన్ ద్వారా ఆహారం తీసుకోవడం ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆహార ఎంపిక, పోషణతో కూడిన ఆహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు ఈరోజు పెరిగినప్పటికీ 2 వారాల కనిష్టంలోనే ఇంకా కొనసాగుతున్నాయి. సరఫరా మెరుగుపడడంతో మార్కెట్లో ధర కనిష్ట స్థాయిలోనే ఉంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 1% అధికంగా ట్రేడ్ అయి $100 వద్ద నిలిచింది. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అధిగమించడానికి గ్లోబల్ సౌత్

0: దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని అన్నారు. సరఫరా వ్యవస్థల్లో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలను సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన డాక్టర్ జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో ఉన్న భారత్ ఆర్థిక అభివృద్ధి భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 50 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కును దాటిందని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని వివిధ కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని నడ్డా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలను వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ఫ్రీ ఫీల్డ్ ఐటీ రిటర్న్లు, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తిచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే 3 అంశాలపై దృష్టి సారించిందని వివరించారు. ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలోనూ చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పథకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోడీ తెలిపారు. ఆసియా క్రీడల్లో భాగంగా జపాన్లో జరుగుతున్న పురుషుల బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా చైనాను 3-1 తేడాతో భారత్ ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 1 బంగారు, 5 రజిత, 6 కాంస్య పతకాలతో మొత్తం 12 పతకాలు సాధించింది. విశేషాలు మరొకసారి. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆనందం, ఆరోగ్యం, ఆహ్లాదం అందించే తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, స్టూడియోలో సమయం 7:15. ఇప్పుడు విందాం పల్లెసీమలు.

0: ఆదాయం పెంపొందించడంలో సమగ్ర వ్యవసాయం పాత్ర గురించి తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ టి రామ్కుమార్ గారి ప్రసంగం విందాం.
1: శ్రోతలకు నమస్కారం అండి. నా పేరు టి రామ్కుమార్. నేను రాస్ కృషి విజ్ఞాన కేంద్రంలో విస్తరణ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం వ్యవసాయంలో రైతు ఆదాయాన్ని పెంపొందించే సమగ్ర వ్యవసాయం యొక్క పాత్ర మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. వ్యవసాయంలో ముఖ్యంగా రైతు యొక్క ఆదాయాన్ని పెంపొందించడంలో మనం మూడు విషయాల గురించి మాట్లాడుకోవచ్చు. మొదటిది భూసార పరీక్ష ఆధారిత ఎరువుల వినియోగం. రెండవది రైతు యొక్క సొంత విత్తనాన్ని మల్లి పంటకు విత్తనంగా వినియోగించుకోవడం. ఇకపోతే మూడవది ముఖ్యమైన అంశం సమగ్ర వ్యవసాయ విధానాన్ని పాటించడం. మొదటి దాని గురించి మాట్లాడుకుంటే భూసార పరీక్ష ఆధారిత ఎరువుల వినియోగం. గత దశాబ్దాలుగా రైతులు చాలామంది విచక్షణారహితంగా ఎరువులను అదేవిధంగా రసాయనిక పురుగు మందులను వాడి సాగు ఖర్చును చాలా పెంచుకుంటూ పోతున్నారు. దీనికి కారణం వారి యొక్క నేల స్థితిపైన, దాని ఆరోగ్యంపైన, వారి నేలలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి, ఎటువంటి పోషకాలు లోపం ఉంది, ఎటువంటి పోషకాలను అదనంగా అందించాలి అని తెలియకపోవడమే. దీనికి భూసార పరీక్ష కంపల్సరిగా ఖచ్చితంగా ప్రతి రైతు చేయించుకోవాలి. భూసార పరీక్ష పత్రంలో సిఫార్సు చేసిన ఎరువులను వినియోగించడం ద్వారా దాదాపుగా 40-50% సాగు ఖర్చును తగ్గించుకొని అదనంగా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఇకపోతే రెండవది సొంత విత్తనాన్ని మల్లి పంటకు విత్తనంగా వినియోగించుకోవడం. చాలామంది రైతులు ఏం చేస్తారంటే తమ పంటలో పండిన విత్తనాన్ని మల్లి పంటకు విత్తనంగా వినియోగించడానికి అపోహగా ఆలోచిస్తారనమాట, తక్కువ ఆదాయం వస్తుంది అన్నట్లుగా. అది అపోహ అండి. దీని ద్వారా మనం విత్తనం కోసం పెట్టే సాగు ఖర్చు మొత్తం ఆదా చేసుకోవచ్చు. ఇకపోతే మూడవ విషయం సమగ్ర వ్యవసాయ విధానం. అసలు ఏమిటి సమగ్ర వ్యవసాయ విధానం? సమగ్ర వ్యవసాయం అంటే పంటల సాగుతో పాటు పశుపోషణ, జీవాలు అంటే గొర్రెలు, మేకలు, కోళ్ళు, చేపలు, పందులు, తేనెటీగలు, పట్టు, పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టడం. దీని గురించి మాట్లాడుకుంటే మన భారతదేశంలో నేడు సుమారు 60% జనాభా పరోక్షంగాను ప్రత్యక్షంగాను వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పంటల సాగులో అనుసరించే పద్ధతులు, రకాలు, ప్రకృతి అనుకూలతను బట్టి వ్యవసాయ ఆదాయాలు ఆధారపడి ఉంటాయి. పరిస్థితులు బాగా అనుకూలిస్తే మంచి పంటలు పండి రైతులు ఆదాయం గడించి సుభిక్షంగా ఉంటారు. అలా కాకుండా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే సేద్యంలో అప్పులు పాలవుతుంటారు. ఒకవేళ మంచి పంటలు పండించినా మార్కెట్లో పరిణామాలు రైతుల ఆశల్ని దెబ్బతీస్తున్నాయి. గిట్టుబాటు ధరలు అందక రైతులు నష్టపోవడం పరిపాటిగా మారుతుంది. ఇలా సేద్యంలో లాభాలనేవి గాలిలో దీపంగా మారుతున్నాయి. గత 5 దశాబ్దాలుగా వ్యవసాయ రంగంపై తీవ్ర ఆటుపోట్లు పడుతున్నాయి. సాగు రంగంలో సంక్షోభం తారాస్థాయికి చేరింది. వీటికి తోడు సాగు ఖర్చులు నానాటికి పెరిగిపోతుండడంతో మిగులుబాటు లేక తెచ్చిన అప్పులు కట్టలేక రైతులు చాలా కష్టాలకు గురవుతున్నారు. ఫలితంగా రైతులు తమకు జీవనాధారమైన వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితులు రానురాను అధికమయ్యాయి. ఈ తరుణంలో సేద్యంలో నష్టాలు మూటగట్టుకునే రైతుల్ని అనుబంధ రంగాలు ఆదుకుంటున్నాయి. పూర్తిగా వాటిపైన ఆధారపడితే లాభపడవచ్చని చెప్పడం లేదు, కానీ వ్యవసాయం అనుబంధ రంగాల సమ్మేళనంగా సమగ్ర వ్యవసాయం చేపట్టితే రైతులు ఒక రంగంలో నష్టం వచ్చినా మరొక రంగంలో అనగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆదాయాన్ని గడించి నష్టాన్ని పూడ్చుకోవచ్చని గట్టిగా చెప్పవచ్చు. ఇప్పుడు ముందుగా ఈ సమగ్ర వ్యవసాయం అంటే ఏమిటి, ఎందువల్ల దీన్ని రైతులు అలవర్చుకోవాలి? సమగ్ర వ్యవసాయం అంటే రైతులు పరిపాటిగా వేసే పంట సాగుతో పాటు పశుపోషణ, జీవాలు అనగా గొర్రెలు, మేకలు, ఇంకా కోళ్ళు, చేపలు, పందుల పెంపకం, తేనెటీగలు, పట్టుపురుగుల పెంపకం, పుట్టగొడుల పెంపకాన్ని చేపట్టడమే. అనగా వ్యవసాయానికి అనుబంధంగా వీటిలో తమకు అనువైన వాటిని రైతులు చేపడితే బహుళ ఆదాయాలతో కష్టకాలంలో ఏదో ఒకటి రైతును ఆదుకుంటుంది. పంటల సాగులో కాలం కలిసి రానప్పుడు రైతుకు బతుకుదెరువు మరీ కష్టం.

కాకుండా ఈ వ్యవసాయ అనుబంధ రంగాలను అవకాశాన్ని బట్టి వారి స్థలాన్ని బట్టి రైతులు అదనంగా చేపట్టగలిగితే వీటన్నింటి ఆదాయంతో రైతు యొక్క జీవన భద్రతకు ఎలాంటి డోకా ఉండబోదు. అందుకే సమగ్ర వ్యవసాయ విధానాల ఆచరణ నేడు అత్యంత ఆవశ్యకమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఈ సమగ్ర వ్యవసాయ విధానం అనేది ఏమి కొత్త విషయం అయితే కాదు, పూర్వం మన పూర్వీకులు రైతులు ఆచరించినవే. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న ఆధునికత ప్రపంచాన్ని మార్చేస్తున్న కొద్దీ రైతులు వీటిని అనుసరించడం మానేస్తున్నారు, స్థిరమైన ఆదాయాలకు దూరమవుతున్నారు. సేద్యంతో పాటు వీటిలో ఏవో కొన్నింటిని జతగా చేసి కలిపి పెంచుకోగలిగితే అటు ఆదాయం ఇటు ఆరోగ్యం రైతుల పాలిట సొంతమవుతుంది. అంటే పశుపోషణకు తోడుగా పెరటికోళ్ళు లేదా పంటల సాగుకు తోడుగా పశుపోషణ, కోళ్ళు, చేపల పెంపకాన్ని చేపట్టడం ఈ విధంగా అన్నమాట. ఎక్కువ పెట్టుబడి అవసరం లేని ఇలాంటి వ్యాపకాలతో రైతులు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. వీటిలో ముఖ్యంగా పంటలతో పాటు పశుపోషణ అనేది మనం ప్రధానంగా మాట్లాడుకోవచ్చు. పాడి పంట రైతులకు రెండు కళ లాంటివి. పంటల సాగు కలిసి అన్నప్పుడు పశుపోషణ రైతుల్ని చాలా వరకు ఆదుకుంటుంది. రైతులకు పశువులతో అనుబంధం విడదీయరానిది. ట్రాక్టర్లు వంటి ఆధునిక యంత్రాలు వినియోగంలోకి రాకముందు రైతులు దుక్కు చేయడానికి, దమ్ము చేయడానికి, తదితర వ్యవసాయ పనులకు పశువుల్ని విరివిగా వాడేవారు. పశువులకు కావలసిన పశుగ్రాసాన్ని సాగు చేసి వాటికి ఆహారంగా అందిస్తూ వాటి ద్వారా వచ్చే పాల ఉత్పత్తిని కూడా ఆదాయంగా మార్చుకునేవారు. వేడి నీళ్లకు చన్నీళ్ళ తోడుగా పాడి ఆదాయం రైతులకు ఆర్థిక భద్రతను అందించేది. మన పూర్వీకులు చెప్పినట్లుగా కవ్వమాడిన ఇంట కరువే ఉండదంట. అంటే ఏ ఇంట్లో అయితే పాడి పశువులు ఉంటాయో ఆ ఇంటిలో ఆర్థికంగా లోటు ఉండదని దీని అర్థం. రైతులు సేద్యానికి తోడుగా పశువుల్ని పోషిస్తున్నంత వరకు వారి కుటుంబాలకు ఎటువంటి చీకు చింత ఉండేది కాదు. ఒక రకంగా చూస్తే పంట కంటే పాడి ద్వారానే రైతులకు స్థిరమైన ఆదాయం దక్కుతుందంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు సాగు చేసే ప్రతి రైతు ఇంట పశువులు ఉండేవి. వ్యవసాయ కూలీలకు అదొక ఉపాధిగాను ఉండేది. పాలు, పెరుగు, మజ్జిగతో పాటు కొన్ని ఇతర వర్ణాల వారు మాంసం, చర్మం ద్వారానూ ఆదాయం పొందేవారు. ఫలితంగా పశుపోషణ గ్రామీణ ప్రజల జీవనోపాధికి కీలకమైన ఆదాయ వనరుగా చెప్పుకోవచ్చు. వాతావరణ పరిస్థితుల్లో జూదంగా మారిన పంటల సాగుతో పోలిస్తే పాడి ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఈ కారణంగానే పంట పండినా పండకపోయినా రైతులు పశుపోషణతో విలాసవంతంగా జీవనం సాగించేవారు. ప్రకృతి విపత్తులతో ఒక ఏడాది పూర్తిగా పంట ధ్వంసమైనా లేకపోతే ఆదాయం తగ్గినా పాడి ఒక్కటే రైతుల పొట్ట నింపుతూ కుటుంబ అవసరాలను తీరుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. నేలను సారవంతం చేసే శక్తి పశువులకు ఉంది. అనాదిగా మన రైతులు పశువులు, జీవాల పేడ, మూత్రాన్ని మన చేలకు అందిస్తుండడం వల్ల నేల సారవంతం అవుతుంది. పంట విరామ కాలంలో, ముఖ్యంగా వేసవిలో, పంట ఎప్పుడైతే బీడుభూమిగా ఉంటుందో పంట పొలాల్లో పశువుల్ని, గొర్రెల్ని, మేకల్ని మందకట్టి వాటి వ్యర్థాలను లేదా విసర్జితాలను చేలకు అందించే పద్ధతి మనకు తెలిసిందే. మన పూర్వీకులు ఈ విధానాలను పాటించడం వల్లనే ఆ కాలంలో పంట ఆరోగ్యంగా ఉండి, నేల సారవంతంగా ఉండి మంచి లాభాలు గడించేవారు. అలాగే పశువుల వ్యర్థాన్ని ఖరీఫ్ కాలంలో సాగుకు ముందుగా రైతులు చేలకు తోలేవారు. దీనివల్ల నేలకు సేంద్రియ ఎరువుగా ఇది ఉపయోగపడి నేల యొక్క సారం బాగా పెరిగేది. దీని ద్వారా పంటల దిగుబడి పెంచేందుకు దోహదపడేది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. అంటే కుటుంబాలు రోజురోజుకు తగ్గిపోతూ చిన్న చిన్న కుటుంబాలు వస్తున్నాయి. కమతాల పరిమాణం కూడా తగ్గిపోతుంది. పశుపోషణలో కూలీల ఖర్చును భరించడం రైతులకు కష్టంగా మారింది. మరోవైపు కొన్నేళ్లుగా వ్యవసాయకంగా పరిస్థితులు సానుకూలంగా లేవు. పశువుల్ని మేపడం, వాటి కోసం పశుగ్రాసం సాగు చేయడం, దానా తదితర పశువుల ఆహారం రాను రాను ఖరీదుగా మారడంతో పశుపోషకులకు పోషణ భారమవుతూ వచ్చింది. ఒకవైపు సాగు పరిస్థితులే రైతుకు తలకమిచ్చిన భారమైతే మరోవైపు పశుపోషణ సైతం కష్టంగా మారడంతో రైతులు క్రమక్రమంగా పశుపోషణను

దూరం పెడుతూ వస్తున్నారు. రైతులకు కావలసిన పశుగ్రాసాన్ని సాగు చేయడం కూడా చాలా కష్టమవుతుంది. ఇదే సమయంలో పశువులకు దానాగా వాడే తవుడు, వరిగడ్డి తదితర ధరలు పెరగడంతో పశువుల్ని పోషించడం కూడా రైతులకు భారంగా మారింది. వీటితో పాటు డైరీలు అందించే పాల ధరలు అంత ప్రోత్సాహంగా లేకపోవడంతో అన్నదాతలు వీటి పెంపకాన్ని వదిలేయాల్సి వస్తుంది. రైతుల ఆర్థిక స్థితిని మార్చిన కీలక మార్పు ఇదే. ఎప్పుడైతే రైతులు పాడికి దూరమయ్యారో అప్పుడే ఆదాయ భద్రతను కోల్పోయారు అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో రైతులు కొన్ని మార్పులు చేసుకుని విచ్చలవిడిగా సాగుతున్న రసాయన ఎరువుల వాడకాన్ని వదిలేసి పశువుల ఎరువును చేలకు అందించేందుకు మళ్లీ పశుపోషణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమగ్ర వ్యవసాయంలో భాగంగా కొంత భారమైనప్పటికీ పంటతో పాటు పాడి, కోళ్ళు, చేపల పెంపకం చేపడితే రైతులకు స్థిరమైన ఆదాయాలు అందేవి. రైతుల ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఇది పెంపొందించేది. సాగు భారమవడంతో వీటిని వదిలేస్తుండడం వల్ల వచ్చిన దుష్ఫలితాలను రైతులు నేడు చవిచూస్తున్నారు. ఇకపోతే పశుపోషణ తర్వాత ముఖ్యంగా చెప్పుకునే సమగ్ర వ్యవసాయ మూలకం పెరటి కోళ్ళ పెంపకం. కోళ్ళ పెంపకంలో నేడు కష్టాలు లేకపోలేదు. కానీ ఒకప్పుడు రైతుల ఇంట కోళ్ళు తిరుగుతూ ఉండేవి. వాణిజ్య సరళిలో కాకపోయినా పెరటి కోళ్ళ పెంపకం వారికి కొంత ఆదాయాన్ని అందించేది. వ్యవసాయ ఆదాయానికి అదనంగా ఇవి ఉండటం వల్ల ఆపత్కాలంలో ఇదొక తోడ్పాటుగా రైతులు భావించేవారు. పాలు, గుడ్ల వినియోగం వల్ల కూడా రైతు కుటుంబాలు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండేవి. పెరటి కోళ్ళు రైతుల ఇళ్లలో ధాన్యాలు, వంటింటి వ్యర్థాలు తిని పెరిగేవి. గ్రామంలో పాలు, పెరుగు, మజ్జిగ, గ్రుడ్లు వంటి వాటిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతో రైతుల ఇంట్లో ఎప్పుడూ ఆదాయానికి లోటు ఉండేది కాదు. ఆధునికత పెరుగుతున్న కొద్దీ సాంప్రదాయ పద్ధతుల నుంచి రైతులు దూరంగా వైదొలగడం మొదలెట్టారు. పోషణ భారంగా మారడంతో ముందు పశువులను వదిలేసి పాలు, పెరుగు కొనుక్కునే పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. కాలం గడుస్తున్న కొద్దీ రైతుల అలవాట్లోనూ చాలా మార్పులు వస్తున్నాయి. పశువులతో పాటు కోళ్ల పెంపకాన్ని కూడా వదిలేశారు. కొందరైతే ఇళ్లలో కోళ్లు పెంచడం నామోషిగా కూడా భావిస్తున్నారు. అటువంటి స్థాయికి మన భారత సంప్రదాయం చేరిందనమాట. వీటన్నింటినీ ఎరువును చేలకు తొలడం వల్ల పంటలు బాగా పండేవి. వీటి ద్వారా వచ్చే ఆదాయం క్షీణించే కొద్దీ రైతులకు ఆర్థిక సమస్యలు అధికమై రూపాయి కోసం వెతుక్కునే పరిస్థితులు దాపురించాయి. వీటి ద్వారా మాత్రమే కాకుండా రైతులు జీవాల పెంపకం అనగా ఈ గొర్రెలు, మేకలు వీటి ద్వారా కూడా అదనపు ఆదాయం పొందవచ్చు. పశువులతో పోలిస్తే కోళ్లతో సమానంగా ఈ మేకలు, గొర్రెలు మాంసానికి కూడా తీవ్రమైన గిరాకీ ఉంది. కరువు పీడిత ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లో వ్యవసాయం పెద్దగా సాగని చోట్ల జీవాల పెంపకాన్ని అధికంగా చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో జీవాల పెంపకం ఒక కులవృత్తిగా కూడా మొదలై నేడు వాణిజ్య సరళిని సంతరించుకుంది. పశుపోషణతో పోలిస్తే జీవాల పెంపకానికి పెట్టుబడి ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న చోట్ల ఎక్కువ మంది రైతుల జీవాల పెంపకాన్ని చేపట్టకపోయినా వెనుకబడిన లేదా కరువు పీడిత ప్రాంతాల్లో మాత్రం ఇదొక అదనపు ఆదాయ వనరుగా మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. నేడు జీవాలు, పందుల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపడుతూ ఎందరో యువతీ యువకులు లాభపడుతున్నారు. ఈ వెనుకబడిన ప్రాంతాల్లో ఋతుపవనాల ఆధారిత వ్యవసాయం కలిసి రాకపోయినా లేక ఋతుపవనాలు లేటుగా రావడం జరిగినా వీటి పెంపకం వల్ల వచ్చే ఆదాయం రైతులకు ఆర్థిక భరోసాను ఇస్తుంది. కేవలం వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకుంటే రైతులకు మిగిలేది చాలా తక్కువ ఆదాయం. అన్నదాతలకు ఆర్థిక భరోసా, ఆర్థిక భద్రత కావాలంటే సేద్యంతో పాటు జీవాల పెంపకాన్ని అనుబంధంగా చేపడితే మంచి ఫలితాలు అందుకుతాయి. పంటల సాగుకు తోడుగా ఏదో ఒక రంగం అనగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, జీవాల పెంపకం వీటిలో ఏదో ఒకటి చేపడితే ఒకటి కాకపోయినా మరొక దానిలో ఆపత్కాలంలో ఆదాయ వనరు ఆదుకుంటుంది. ఇకపోతే నీటి సదుపాయం బాగా ఉన్న ప్రాంతాలలో చేపల పెంపకాన్ని మనం అదనంగా చేపట్టవచ్చు. చేపల పెంపకం అంటే భారీ చెరువుల్లో చేపట్టి అత్యంత ఖర్చుతో కూడిన వ్యాపకం అనే అర్థం నుంచి నేడు పరిస్థితులు చాలా మారాయి. సాంద్ర పద్ధతిలో తక్కువ స్థలంలో కూడా చేపలను పెంచుతూ రైతులు

ఆదాయాన్ని గడిస్తున్నారు. రైతు వారీగా చేపల పెంపకాన్ని ప్రధాన వృత్తిగా చేపట్టడం అనేది కొన్ని ప్రాంతాలకే పరిమితం. కొన్ని జిల్లాలు, ఉదాహరణకు గోదావరి జిల్లాలో తీసుకుంటే, సేద్యానికి తోడుగా రైతులు విస్తృతంగా చేపల పెంపకాన్ని చేపడుతున్నారు. అందులోని కష్టాలతో పెట్టుబడులు భరించలేక కొందరు వీటికి స్వస్తి పలికి పరిమిత స్థాయిలో, అనగా రైతు స్థాయిలో సేద్యానికి చోదుడుగా వీటిని చేపట్టి లాభాలు కూడా గడిస్తున్నారు. నేటి ఆధునిక పద్ధతుల్లో చిన్న చిన్న ట్యాంకుల్లో, చెరువుల్లో కూడా చేపలు పెంచుతూ పలువురు యువకులు మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. మరికొందరు తమ చేలోనే చిన్న చిన్న నీటి కుంటలు తవ్వి వాటిలో చేపలు, రొయ్యల పెంపకాన్ని చేపట్టి అదనపు ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇకపోతే ఇంకొక అదనపు ఆదాయ రంగం పుట్టగొడుగుల పెంపకం. నేడు రైతులే కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఉన్న గృహిణులు సైతం ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఒకప్పుడు వీటి పెంపకం పరిమితమైన, నేడు వాణిజ్య సరళిలో కొత్త మలుపులు తొక్కుతోంది. నేటి యువత పుట్టగొడుగుల పెంపకం యూనిట్లను పెట్టుకుని మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. వీటికి తోడుగా వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాలు సైతం వీటి పెంపకాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పన దిశగా ఎందరికో తోడ్పడుతున్నాయి. వ్యవసాయ వ్యర్థాలతో అన్ని సీజన్లలోనూ పెంచుకోగల వ్యాపకం ఈ పుట్టగొడుగుల పెంపకం. చాలీ చాలని ఆదాయాలతో సేద్యం గిట్టుబాటు కాక నష్టపోతున్న రైతులు వీటి పెంపకాన్ని చేపట్టి లాభం పడవచ్చని ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. అందులో యువతీ యువ రైతులు అయితే ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని ఇంకా బాగా చేపట్టి లాభసాటిగా ఆదాయాన్ని గడించవచ్చు. ఇక చివరిగా పట్టు మరియు తేనెటీగల పెంపకం. వీటిని మన అనుకూలిత ప్రాంతాల్లో మాత్రమే చేపట్టే అవకాశం ఉందన్నమాట. ఉదాహరణకు రాయలసీమ, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో పట్టు పరిశ్రమ మంచి ఆదాయ వనరుగా పేరొందింది. మల్బరీ తోటల పెంపకం, పట్టు పురుగుల పెంపకం వంటివి రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో పట్టు పెంపకం అనేది ప్రధాన ఉపాధిగా మారింది. ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సాహకాలు చాలా అందుతున్నాయి, రైతులకు ఊరటను అందిస్తున్నాయి. అయితే పట్టును అన్ని ప్రాంతాల ప్రజలు చేపట్టలేరు. తమ తమ ప్రాంతాలకు తగ్గట్టుగా రైతులు వీటిని అనుసరించగలిగితే వ్యవసాయ ఆదాయానికి అదనంగా అక్కరకు వస్తాయని గట్టిగా చెప్పవచ్చు. ప్రాంతాలకు అతీతంగా ఉద్యాన పంటలు బాగా పండే ప్రాంతాల్లో తేనెటీగల పెంపకం రైతులకు చక్కని ప్రత్యామ్నాయం. అటు వ్యవసాయ పనులు చేసుకుంటూనే ఒక అదనపు వ్యాపకంగా రైతులు ఈ తేనెటీగల పెంపకాన్ని చేపట్టగలిగితే మంచి ఆదాయం అందుతుంది. నిరుద్యోగులు సైతం వీటి పెంపకాన్ని విరివిగా చేపట్టి పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుని లాభాలు గడిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో సైతం వీటి పెంపకాన్ని గిరిజన సహకార సంస్థ ప్రోత్సహిస్తోంది. వారే తేనెను మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. ఇక సమగ్రంగా మాట్లాడుకుంటే ప్రస్తుత పరిస్థితులు మారుతున్నాయి. సేద్యం రైతుకు భరోసా కల్పించలేకపోతుంది. ఆ మాటకు వస్తే పంటల సాగు, కోళ్ళు, గొర్రెలు, చేపలు, పశువులు, ఇలా వీటిని చేపట్టిన వారంతా లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం చెప్తున్నది ఏంటంటే వీటిని విడివిడిగా పెద్ద ఎత్తున చేపట్టి నష్టాలు పొందిన వారు ఉన్నారు. కానీ నేడు అక్కడక్కడా వాటిని ఒక పరిశ్రమలో చేపట్టిన యువతరం నేడు లాభపడుతుంది. ఇవన్నీ రైతులకు తెలిసిన పనులే. కానీ అనుభవం తక్కువైన యువతరం సాధించగలిగింది, తామెందుకు చేయలేకపోతున్నామని రైతులు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలివిగా ఉన్న ఆదాయ అనుబంధ రంగాన్ని ఎంచుకొని వాటిలో లాభాలు గడిస్తే మనం సాధించలేనిది ఏదీ లేదు. ఈ రోజుల్లో కాస్త మన ఆలోచనలకు ఆధునికతను జోడించి సమగ్ర వ్యవసాయ విధానాన్ని అనుసరించి లాభాలు గడించడం చాలా సులభం. సేద్యానికి తోడుగా వీటిలో మనకి ఇష్టమైన ఏదో ఒక రంగాన్ని అందిపుచ్చుకుంటే ఆర్థికంగా చేదోడుగా ఉంటుంది. అదేవిధంగా కుల వృత్తులపై రంగాలలో ఏదో ఒక పెంపకాన్ని చేపట్టేవారు అదనంగా మరొకటి ఎంచుకుంటే వచ్చే లాభాలు వేరే స్థాయిలో ఉంటాయి. వ్యవసాయం చేసేవారు గొర్రెలు పెంచమని కాదు, గొర్రెలు పెంచేవారు సేద్యాన్ని ప్రధానంగా చేయమని కాదు. ఎవరైతే ఈ సమగ్ర వ్యవసాయాన్ని చేయాలనుకుంటున్నారో వారి నేల స్థితిగతిని బట్టి, వారి ప్రాంతాన్ని బట్టి వారికి సులభమైన, సూట్ అయ్యే రంగాన్ని ఎంచుకొని వాటిలో అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. వారి

0: వారి ప్రాంత వృత్తులు, వ్యవసాయ అలవాట్లను అనుసరించి తమకు నచ్చిన వ్యాపకాన్ని పంటల సాగుకు అదనంగా చేపట్టి అదనపాదాయాన్ని పొందగలరు. ఇకపోతే ఈ అనుబంధ రంగాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ రైతు గన వ్యవసాయం పంటలు పండించడంలో నష్టం వస్తే గన ఆ నష్టాన్ని ఇంకొక అదనపు రంగం, మనమైతే చేపడుతున్న పశువులు, కోళ్ళు, గొర్రెలు, మేకలు, మనం ఇందాక చెప్పుకున్న వాటిలో ఏదో ఒక దాంట్లో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. అలా కాకుండా రైతు సంవత్సరం పొడవునా ఉన్న కమతంలో ఒకటే పంట వేయడం ద్వారా ఏదన్నా అనుకోని కరువు కానీ వరదలు కానీ రావడం ద్వారా జరిగినప్పుడు ఉన్న పంట మొత్తం నష్టం జరుగుతుంది. అలా కాకుండా చేయడానికే ఈ మనం సమగ్ర వ్యవసాయ విధానాన్ని పాటిస్తే రైతులకు చాలా మేలని చెప్పవచ్చు. నమస్కారం
1: శ్రోతలు, మీరింతవరకు విన్నారు పల్లెసీమలు కార్యక్రమంలో రైతు ఆదాయం పెంపొందించడంలో సమగ్ర వ్యవసాయం పాత్ర గురించి తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ టి రామ్కుమార్ గారి ప్రసంగం. ఇప్పుడు విందాం కొన్ని జానపద గీతాలు.

0: ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్.
1: ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళా?
0: దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
2: శ్రోతలు, స్టూడియోలో సమయం 7:45 కావస్తుంది. ఇప్పుడు వింటారు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
3: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఎన్సీఈఆర్టీ రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ టూల్ ప్రశస్తి గురించి శ్రీ కె రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్.
4: శ్రోతలకు నమస్కారం. సమ్మిళిత విద్య అనేది నేడు ప్రతి తరగతి గదిలోనూ అత్యంత కీలకమైన అంశం. పాఠశాల స్థాయిలోని ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి వారికి సరైన విద్యా వనరులను అందించేందుకు ఎన్సీఆర్టీ ప్రవేశపెట్టినటువంటి వినూత్న సాధనమే ప్రశస్తు. ప్రశస్తు అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. అయితే మరి అసలు ఈ ప్రశస్తు టూల్ అంటే ఏమిటి? ఇది సాధారణ ఉపాధ్యాయులకు, స్పెషల్ ఎడ్యుకేటర్లకు ఎలా ఉపయోగపడుతుంది? సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగ పిల్లల విద్యా ప్రయాణాన్ని ఇది ఎలా సులభతరం చేస్తుంది అనే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేటర్ కొట్టాల రామకృష్ణ గారు. వారిని అడిగి ఈ ప్రశస్తి టూల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు.
5: నమస్కారం సార్.
4: సార్, అసలు ముందుగా మన శ్రోతల కోసం ఒక విషయం చెప్పండి, అసలు ఈ ప్రశస్తి టూల్ అంటే ఏంటి, దేనికోసం ఉద్దేశించబడింది టూల్?
5: ఈ ప్రశస్తి యాప్ గురించి తెలుసుకునే ముందు భారత ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రారంభించిన ఒక ముఖ్య కార్యక్రమం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం

0: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల కోసం ఒకే దేశం ఒకే ధ్రువపత్రం నినాదంతో యూడిఐడి యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ని 2021 జూన్ 1 ప్రారంభించడం జరిగింది. మరి దివ్యాంగుల విభజన గురించి తెలుసుకోవాలంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ పిడబ్ల్యూడి యాక్ట్ 1995 7 రకాల వైకల్యాలను గుర్తించడం జరిగింది. మరి అభివృద్ధి చెందిన సాంకేతికత సహాయంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ యాక్ట్కు సంస్కరణ చేస్తూ ఆర్పిడబ్ల్యూ యాక్ట్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం 21 వైకల్యాలను ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కోసం గుర్తించడం జరిగింది. మరి ఈ వైకల్యాలు గల వారిని గుర్తించడం కోసం మొట్టమొదటగా పాఠశాల కళాశాల స్థాయిలో పిల్లలను పరిశీలించడం కోసం భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్య అక్షరాస్యత శాఖ, జాతీయ విద్యా సాంకేతిక సంస్థ, జాతీయ విద్యా పరిశోధనా సంస్థ వారి సంయుక్త సహకారంతో ప్రశస్త్ అనే యాప్ను రూపొందించడం జరిగింది. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. ఇది ధృవీకరణ కాదు, కేవలం పరిశీలన మాత్రమే. దీనిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ప్రతి విద్యా సంస్థలోని, అది ప్రభుత్వానిది కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రతి విద్యా సంస్థలోని ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని మరియు ఉపన్యాసకులు 21 వైకల్యాలను ఏ విధంగా గుర్తించగలుగుతారు తమ విద్యార్థుల్లో, వాటికి సంబంధించిన అవగాహనకు సంబంధించి 10 వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలన్నింటినీ వారు ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియోలు చూసిన తర్వాత స్క్రీనింగ్ పార్ట్ 1 అనే 2 భాగం వారికి అందుబాటులోకి వస్తుంది. మరి ఈ వీడియోలు ఉపాధ్యాయులకే ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఒక పిల్లవాడు పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతాడు మరియు ఆ పిల్లవాడిని వివిధ సందర్భాలలో పరిశీలించే అవకాశం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, ఉపన్యాసులకు మాత్రమే ఉంటుంది. కావున వారికి ఉద్దేశించి ఈ వీడియోలను చేయడం జరిగింది.
1: సార్, మరి ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం 21 డిజబిలిటీస్ ఉన్నాయని అంటున్నారు కదా, ఈ 21 డిజబిలిటీస్ ని గుర్తించడంలో ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుంది, అంటే ఎలా చెక్లిస్ట్ చేస్తారు మీరు?
0: సో ఈ యాప్లో మొదటగా ఏంటంటే స్క్రీనింగ్ పార్ట్ 1 సంబంధిత ఉపాధ్యాయుడు వారి పిల్లలందరినీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయాక ఈ 21 వైకల్యాలకు సంబంధించి, ఒక్కొక్క వైకల్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఆ యాప్లో రావడం జరుగుతుంది. వాటిలో ఏ లక్షణాలు ఆ పిల్లవాడికి ఉన్నవో వాటిని టిక్ చేయడం ద్వారా ఆ పిల్లవాడికి ఆ సంబంధిత వైకల్యం ఎంత శాతం ఉందో గుర్తించడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టూల్ ద్వారా మీరు అసెస్ చేసి ఈ పిల్లవాడికి ఫలాని ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత డాక్టర్కి చూపిస్తారా, ఓన్లీ మీరే అసెస్మెంట్ ద్వారా యాప్లో నమోదు చేస్తారా?
0: ఈ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఈ స్క్రీనింగ్ పార్ట్ 1 విద్యార్థిని పరిశీలించిన తర్వాత వారు ఎవరైతే పిల్లల్ని అనుమానిస్తారో వీళ్ళకి వైకల్యం ఉందని చెప్పేసి దానిని స్క్రీనింగ్ పార్ట్ 2 ప్రత్యేక ఉపాధ్యాయులు వారి డాటాలో చూసుకొని సంబంధిత విద్యార్థిని వారు కూడా పరిశీలించి వారి దృష్టిలో కూడా ఈ పిల్లవాడికి, ఈ అమ్మాయికి ఈ వైకల్యం ఉందని భావిస్తే వారిని తదుపరి పరిశీలన కోసం సంబంధిత వైద్యుని వద్దకు తీసుకువెళ్లడం జరుగుతుంది.
1: మరి మీరు చెప్పినట్టు దీంట్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయని చెప్పారు. పార్ట్ 1 పాత్రలో సాధారణ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేటర్లు ఇద్దరు ఉంటారా? పార్ట్ 1 ఉపాధ్యాయులు, పార్ట్ 2 స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారా?
0: పార్ట్ 1 సాధారణ ఉపాధ్యాయులు మాత్రమే తాము చూసిన 10 వీడియోల అవగాహనతో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2 మాత్రం ప్రత్యేక ఉపాధ్యాయులు మాత్రమే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయిన తర్వాత తదుపరి చర్యలు ఏంటి?
0: పార్ట్ 2 కూడా ప్రత్యేక ఉపాధ్యాయులు పిల్లలకు వైకల్యాలు ఉన్నాయని గుర్తించినచో వారిని సంబంధిత వైద్యుల దగ్గరికి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షింపజేసి వారికి సంబంధిత ధృవీకరణ పత్రం ఆ వైకల్యానికి సంబంధించిన శాతం ప్రకారం ఇప్పించడం జరుగుతుంది.
1: సరే, ఇంకొకటి, ఈ కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి టూల్ ఏదైతే ఉందో ఇది కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు కళాశాలకైనా అన్ని స్కూళ్లు కళాశాలలు దీన్ని అమలుపరచాలా?
0: ఇది ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ప్రైవేటు అన్ని విద్యా సంస్థల్లో దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం సూచన.
1: మీరు యాప్ ద్వారా గుర్తించిన తర్వాత, అంటే పిల్లల్లో ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించిన తర్వాత, వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అందుతాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఆ డిజబిలిటీ నుంచి బయటికి రావడం కోసం లేదా వాళ్ళ ప్రత్యేక అవసరాల కోసం?
0: దీంట్లో ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇంతకు ముందు ప్రతి రాష్ట్రం తన సొంతంగా సదరం అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేది. అయితే భారత ప్రభుత్వం ఈ దివ్యాంగులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం ఒకే దేశం ఒకే ధ్రువ

పత్రం నినాదంతో యుడిఐడి, యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ని జూన్ 2021 ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రభుత్వ వైద్యులు ఆ విద్యార్థులను

0: డిజబిలిటీ. ప్రజ్ఞావైకల్యం ఏమన్నా ఉంటే, దానికి సంబంధించిన ధ్రువపత్రం కానీ ఉంటే వాళ్లకు పరీక్షలలో కొన్ని మినహాయింపులు కూడా లభిస్తాయి. ఉదాహరణకు భాషలలో కొన్ని పేపర్లు రాయవలసిన అవసరం ఉండదు. మిగతా విషయాలలో 10 మార్కులకే పాస్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వారికి సహాయకులను, స్క్రైబ్ని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పిల్లలు తమ వైకల్యం ద్వారా తక్కువ విద్యను అభ్యసించినప్పటికీ వాళ్ళు సర్టిఫికేట్ పొందే అవకాశం లభిస్తుంది. మరియు వాళ్ళు తమ సెకండరీ స్థాయి విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు ఈ UDID సర్టిఫికేట్ ద్వారా. అదేవిధంగా వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు 5% ఉద్యోగాలలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ లభిస్తుంది.
1: మనం మాట్లాడుకున్న దాంట్లో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ లో ఒకే పర్సన్ కి మల్టిపుల్ డిజబిలిటీస్ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళకి మల్టిపుల్ ఫెసిలిటీస్ అంటే సంక్షేమ పథకాల్లో డిఫరెంట్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతారా, అన్ని కలిపి ఒకటే కింద ట్రీట్ చేస్తారా డిజబిలిటీని?
0: వాళ్ళకు మల్టిపుల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మేజర్ గా ఏదైతే ఉందో దాని కిందనే వాళ్ళకు లబ్ధి ఇవ్వడం జరుగుతుంది.
1: ఇక డిజబిలిటీ అనేది ఎంత శాతం ఉంటే మీరు డిజబిలిటీగా గుర్తిస్తారు?
0: భారత ప్రభుత్వ సూచనల ప్రకారం 40% కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే సంబంధిత సంక్షేమ పథకాలు అందుతాయి.
1: ఇంకా మీరు క్లాస్ రూమ్ లో చూసినా కళాశాలలో చూసినా ఇది డిజబిలిటీ అని గుర్తించని కొన్ని ఏమైనా ఉన్నాయి? అంటే సాధారణ ఎడ్యుకేటర్లు గానీ ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలు ఇతనికి డిజబిలిటీ ఇది అనేది గుర్తించని అటువంటి వ్యాధులను చూసారా మీరు, ప్రాబ్లమ్స్ అని చూసారా?
0: సాధారణంగా వైకల్యాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది శారీరక వైకల్యాలు, దృష్టిలోపం, అంటే బాహ్యంగా కనిపించేవే వైకల్యాలని మనం అనుకుంటాం. కానీ RPW Act 2016 ప్రకారం భారత ప్రభుత్వం ప్రవర్తన వైకల్యాలు, మానసిక వైకల్యాలను కూడా, కొన్ని ఇతర వైకల్యాలు, ఉదాహరణ యాసిడ్ దాడి బాధితులను కూడా వైకల్యం కింద చూపించడం జరిగింది. అదేవిధంగా కుష్టు వ్యాధి నయమైన వ్యాధిగ్రస్తులను కూడా వైకల్యం గలవారిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా తలసేమియా, ఎర్ర రక్త కణాలు చనిపోవడం, ఈ వ్యాధికి సంబంధించిన వారిని కూడా వైకల్యం గలవారిగా గుర్తించింది. సికిల్ సెల్ వ్యాధి, అదేవిధంగా పార్కిన్సన్స్ వ్యాధి. ముఖ్యంగా మన పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో కనిపించేది SLD, నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ. మామూలుగా ప్రతి పాఠశాలలో, ప్రతి తరగతిలో బాగా చదివే విద్యార్థులు ఉంటారు, వెనుకబడిన విద్యార్థులు ఉంటారు. ఇంతవరకు మనకు ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ గురించి అవగాహన లేనంత మటుకు మనం వెనుకబడిన విద్యార్థులను పట్టించుకోకపోయేది, వాళ్లకు సమస్య ఎక్కడుందనేది గుర్తించలేకపోయాం. ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం గురించి అవగాహన కలిగిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ అబ్బాయి చదువులో ఎందుకు వెనుకబడినానో గుర్తించి సంబంధిత నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అతన్ని కూడా చదువులో ముందుకు తీసుకురాచే అవకాశం ఉంది.
1: మామూలుగా సార్, ఇప్పుడు ప్రశస్త టూల్ ద్వారా నిర్దిష్ట వైకల్యాన్ని గుర్తిస్తామంటున్నారు, అలాగే గుర్తించిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ కూడా అందజేస్తామంటున్నారు. అయితే కొన్ని డిజబిలిటీస్ క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా, మరి క్యూరింగ్ కోసం అంటే వాళ్ళ హెల్త్ రికవరీ కోసం మీరేమైనా ప్రయత్నాలు చేస్తారా, లేదు కేవలం గుర్తించడం వరకే మా బాధ్యత అని అంటారా?
0: వైకల్యాలను గుర్తించిన తర్వాత కొన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ ద్వారా, బిహేవియర్ థెరపీ ద్వారా వాటిని నయం చేయవచ్చు. వాటిని సంబంధిత స్పెషలిస్ట్ కి చూపించి, వాళ్ళకి సంబంధిత థెరపీలు చేయించి వాటిని నివారించే స్థాయికి తీసుకువస్తాం. ఒకవేళ నివారించలేని స్థాయికి ఉంటే వాటికి పర్మనెంట్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నివారించే స్థాయి ఉన్న వాటికి టెంపరవరీగా 5 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వైకల్య స్థాయిని బట్టి మళ్ళీ ఆ సర్టిఫికేట్ని రినివల్ చేయడమా, క్యాన్సిల్ చేయడమా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మానసిక రుగ్మతలకు సంబంధించి కొన్ని మందులు వాడడం ద్వారా పిల్లల్లో మానసిక రుగ్మతలను మనం నయం చేయవచ్చు. ఇప్పుడు ప్రవర్తన దోషాలకు సంబంధించి వాళ్లకు ప్రవర్తన చికిత్స చేయడం ద్వారా, వాళ్లకు కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఆ దోషాలను కూడా మనం నివారించవచ్చు.
1: రామకృష్ణ గారు, మరి మీరు నిజామాబాద్ జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేటర్ గా పనిచేస్తున్నారు, మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఈ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
0: చాలా మటుకు మేము పిల్లల్ని వైకల్యం గల వారిగా గుర్తించినప్పటికీ తల్లిదండ్రులు వాళ్లకు సర్టిఫై చేయడానికి తీసుకెళ్తామంటే ముందుకు రావడం లేదు. వాళ్ళు తమ పిల్లల వైకల్యాలను దాచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది వారి పిల్లలు, వారి కుటుంబం మాత్రమే. కాబట్టి తమ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వైకల్యాలు అనేవి శాశ్వతంగా ఉండేవి కావు, కొన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే నివారించవచ్చు. కాబట్టి నివారించగలిగిన వాటిని నివారించే ప్రయత్నం చేద్దాం, నివారించలేని వాటిని ధృవపత్రాలు ఇప్పించి తద్వారా వారి పిల్లలు లబ్ధి పొందే విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా కూడా మారుతారు.
1: అలాగే ఈ విషయంలో మీరు సాధారణ ఉపాధ్యాయులు అంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ కాకుండా

0: చాలా స్కూల్లో సాధారణ ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు?
1: ముఖ్యంగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రశస్తి యాప్ని, అందులోని వీడియోలను సరిగా చూడగలిగితే ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే పిల్లల్లోని వైకల్యాలను గుర్తించగలరు, మీరు కూడా అలాగే గుర్తించగలుగుతారు. కాబట్టి మన పిల్లలలోని వైకల్యాలను ప్రాథమిక స్థాయిలోనే మనం గుర్తిస్తే, వాటికి నివారణోపాయాలుగా మనం సూచించగలిగితే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్ళం అవుతాం.
0: విన్నారు కదా రామకృష్ణ గారి మాటల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈ ప్రెషర్ టూల్ ఎలా ఉపయోగపడుతుందో. ప్రతి చిన్నారికి నాణ్యమైన చదువు పొందే సమాన హక్కు ఉంది. చిన్న వయసులోనే వారి ప్రత్యేక అవసరాలను గుర్తించి తగిన చేయూతనిస్తే వారు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. అందుకు ఈ ప్రశస్త టూల్ ఎంతగానో దోహదపడుతుందని చాలా స్పష్టంగా వివరించారు రామకృష్ణ గారు. మన స్టూడియోకు వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని మనతో పంచుకున్నందుకు రామకృష్ణ గారికి శ్రోతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
1: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం NCERT రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ సాధనం ప్రశస్తి గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజి కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి శ్రోతలకు గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అంటే 28వ తారీఖున సాయంకాలం 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాల గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలిస్తారు. రైతులు, శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 24240852, మరొక నెంబరు 24240853, ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు.

0: ఆకాశవాణి దార్శనిక భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలు పంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: దేశ ఆర్థిక ప్రగతికి వ్యవసాయ రంగానికి మధ్య వారధిగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవహరిస్తాయి. ఈ పరిశ్రమల ద్వారా ఉద్యోగ కల్పన, సమ్మిళిత అభివృద్ధి, రైతులకు ఆదాయం మరియు ఎగుమతుల పెంపు వంటి ఎన్నో లాభాలను పొందవచ్చు. వ్యవసాయ రంగం మన దేశ ప్రజల జీవన విధానంలో ఒక అంతర్వాహిని అయ్యింది. మన సంస్కృతి సాంప్రదాయాలలో ఒక భాగమయ్యింది. ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు ఏ విధంగా చేయూత అందుతుందో, దేశీయ వంగడాల వల్ల ఉపయోగాలను గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారి మాటల్లో విందాం.
2: ఫార్మర్ బ్రదర్స్, వి ఆల్ నో దట్ ఫార్మర్స్ ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ నేషన్. లాంగ్ బిఫోర్ వి స్పీక్ ఆఫ్ జిడిపి అండ్ గ్రోత్ ఇంజిన్స్, ఇట్ వాస్ ద ఫార్మర్ హూ ఫెడ్ దిస్ సివిలైజేషన్ సీజన్ ఆఫ్టర్ సీజన్, హార్వెస్ట్ ఆఫ్టర్ హార్వెస్ట్. అవర్ ఫెస్టివల్స్, అవర్ క్యాలెండర్స్, అవర్ వెరీ సెన్స్ ఆఫ్ టైమ్ హావ్ బీన్ షేప్డ్ బై ది సైకిల్ ఆఫ్ sowing and reaping. Around January 14th, the entire nation comes together to celebrate the harvest season, be it Makara Sankranti in Andhra Pradesh and Telangana, and in North India, Lohri in Punjab, Pongal in Tamil Nadu, Bihu in Assam. Such is the deep and enduring bond that agriculture creates across our diverse nation, uniting us in celebration. Agriculture and allied activities account for nearly 1/5 of country's gross value added at current prices.

0: efficiently and maintain good yields even when rainfall is low, ensuring food security and giving steady income to farmers despite changing weather conditions.
1: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల అవకాశాలను, నదుల అనుసంధానం ద్వారా రైతులకు కలుగుతున్న మేలును గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో విందాం.
2: స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంటర్ప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్వా, అరకు కాఫీ, పామాయిల్, ఇంకో పక్క మీరు చూసి కోకో, మిరప, మామిడి, టమోటా, పసుపు, మొక్కజొన్న, మీరు వాణిజ్య పంటలు ఏమి తెలుసుకున్నా ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీనికి ప్రాసెస్ చేసి, వాల్యూ యాడ్ చేసి, బ్రాండ్ ప్రమోట్ చేసి అంతర్జాతీయ మార్కెట్లు తీసుకుపోతే దాని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అప్పుడే భారత రైతాంగం రాజుగా ఎదిగే పరిస్థితికి వస్తారు. ఈరోజు చాలా మంది కుటుంబాలు నేను చూస్తున్నాను, ఒకప్పుడైతే మన రాష్ట్రం నుంచి ఎక్కడ నీళ్లుంటే అక్కడికి మన రైతులు, ఆదర్శ రైతులు వెళ్లి వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆలోచించాలి, మీరంతా ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఈరోజు మనమంతా కూడా ప్రపంచానికి అక్వా, ప్రాన్స్ గాని, చేపలు గాని, రొయ్యలు గాని ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం, కానీ 10% మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ 10% గాని 50, 60, 70 తీసుకెళ్తే ఉపాధి వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే యువతకు పిలిపిస్తున్నాను, ఆంధ్ర అనగానే టెక్నాలజీలో ముందున్నాం. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వ్యవసాయ రంగాన్ని జోడించి ఫుడ్ ప్రాసెసింగ్ వస్తే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు టెక్నాలజీ నాలెడ్జ్ ఉంది, ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా ఉద్దేశం. ఆ పారిశ్రామికవేత్త కూడా ఏదో ఇక్కడ చేయడమే కాదు, లేకపోతే మనం ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్ ని గ్లోబల్ ప్రోడక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఆహారపు అలవాట్లు మారాయి, దానికి అనుగుణంగా పంటలు సాగు కూడా మారాలి. ఒకప్పుడు వరిని పండించేవాళ్ళం, ఇప్పుడు బియ్యం తినే తగ్గించారు. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ గాని, ఫ్రూట్ గాని ఇలాంటి ఫుడ్ పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో అక్వాకల్చర్ ని, ఆర్టికల్చర్ ని, వాణిజ్య పంటల్నే పండిస్తున్నాం. ఒకప్పుడు రాయలసీమ, కరువు సీమ, ఇప్పుడు రాయలసీమలో సిరులు పండించే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో 20-30 సంవత్సరాల్లో ఎలాంటి పంటలు ఉండాలి, ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, దేనికి భవిష్యత్తు ఉంటుందో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మాటల్లోనే కాదు యాక్షన్లో కూడా చేయడం కోసం రాయలసీమని ప్రపంచానికే ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. వచ్చే 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టుల్ని 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేస్తున్నాం. ఒకప్పుడు గోదావరి నీళ్లు సముద్రంలోకి పోయేటివి, 12 ఏళ్లకు మునుపు పట్టి సీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొస్తే ఈ సంవత్సరం ఎల్లినో ప్రాబ్లం ఉన్నా గోదావరి నీళ్ల వల్ల కొంతవరకు కృష్ణా రైతాంగాన్ని కాపాడామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే ఈ 2-3 ఏళ్లలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. అదే మరి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. ప్రకృతి సేద్యం ద్వారా ఆల్టర్నేటివ్ క్రాప్లు కూడా పోయే పరిస్థితికి వచ్చాం. పప్పు ధాన్యాలు గాని చిరుధాన్యాలని ప్రోత్సహిస్తున్నాం. ఒక సంక్షోభాన్ని సవాలుగా తీసుకుని రైతాంగాన్ని అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటలే కాకుండా మళ్లీ ప్రతి ఒక్క రైతు కూడా భూమిని ఖాళీగా పెట్టకుండా ఏం చేయాలనో గైడ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం రైతులపై ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం చేయగలిగితే తాత్కాలికంగా మనం సమస్యను ఎదుర్కోవడం, శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కారం చేసి వాటర్ సెక్యూరిటీ తెచ్చుకోగలిగితే సమస్యల పరిష్కారం అవుతాయి. 5 నదుల్ని కలిపే పరిస్థితి ఉంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, అదే సమయంలో పెన్న, అదే సమయంలో కావేరి. ఈ 5 నదులు కలపగలిగితే 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు తీసుకపోవడమే కాదు, దీనివల్ల కష్టకాలంలో ఇది ఒక స్టెబిలైజర్ గా స్థిరీకరణ చేసే అవకాశం వస్తుంది.
1: ఇన్ని ఉపయోగాలు కలిగిన వ్యవసాయ విలువ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి సాధనకు తోడ్పడుతుందని ఆశిద్దాం. మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలు పంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. శ్రోతలు, మీరింతవరకు విన్నారు దార్శనిక భారత్ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలే. స్టూడియోలో సమయం 8:15 కావస్తుంది. ఇప్పుడు విందాం మీ అందరికీ అభిమాన కార్యక్రమమైన చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మొదటి పాట నువ్వొస్తావని చిత్రం కొరకు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన ఈ పాటకు ఎస్ఏ రాజకుమార్ స్వరాలు సమకూర్చారు.

0: పాటల పల్లకిపై ఊరేగించే మన చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో మరొక పాట వినే ముందు ఒక చిన్న వాణిజ్య ప్రకటన.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
0: చిత్రకుసుమాలు సినీ గీతల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక మధురమైన పాట పిలిస్తే పలుకుతా. చిత్రం కొరకు చిత్ర ఆలపించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన చేయగా MM కిరవాణి స్వరాలు సమకూర్చారు.

చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట పోకిరి. చిత్రం కొరకు నిహాల్ ఆలపించగా కందికొండ రచించిన ఈ పాటకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చారు.

శ్రోతలు, మీరింతవరకు విన్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. స్టూడియోలో సమయం 8:30 కావస్తోంది. ఇప్పుడు విందాం తెలుగులో వార్తలు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణమైన విధానమని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. వివరాలు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్లోని వడోదరలో మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. విద్యను దేశానికి, సమాజానికి ఉపయోగించినప్పుడే దానికి అర్థం చేకూరుతుందని తెలిపారు. నేడు ప్రతి రంగంలోనూ సాంకేతిక పరివర్తన జరుగుతోందని, నిత్యం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానమే పరిష్కారమని తెలియజేశారు. విద్యారంగంతో సహా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం అధికంగా పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: అప్నానే సమయ్ ఆప్కా వివేక్ హోనా చాహియే, ఆప్కో యే యాద్ రఖనా చాహియే కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధాన్ దే సక్తా హై, లేకిన్ సహీ ప్రశ్న పూచ్నా ఆప్కా కర్తవ్య హోనా చాహియే. టెక్నిక్ ఆప్కో గతి దే సక్తి హై, లేకిన్ యే తోయ్ కర్నా హై, ఆప్కా కామ్ హై కి ఆప్కో కిస్ దిశా మే జానా హై. డేటా ఆప్కో సూచనా దే సక్తా హై, లేకిన్ ఉస్ సూచనా కే నైతిక ఉపయోగ్ కేసే కర్నా హై, యే నిర్ణయ్ ఆప్కో హీ కర్నా హై.
0: అలాగే ఈరోజు సాయంత్రం

0: వడోదరలో బ్రహ్మకుమారిస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ను ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత, దేశ నిర్మాణం కోసం అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని రాష్ట్రపతి వర్చువల్గా ప్రారంభించారు. ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు ఒక సంపూర్ణమైన విధానమని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. నాగపూర్లో ఈరోజు జరిగిన 11వ ఆయుర్వేద దినోత్సవ జాతీయ వేడుకలను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ సమతుల్య ఆహారం, క్రమశిక్షణతో కూడిన దినచర్య, మంచి నిద్ర, యోగా, ప్రకృతితో సామరస్యం వంటి వాటితో కూడిన జీవనశైలి అనేక వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనేది ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవ ఇతివృత్తమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేవలం మందులు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలే ఆరోగ్యానికి మొదటి పునాదని అన్నారు. మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, వయస్సు సంబంధిత సమస్యలతో సహా జీవనశైలి సంబంధిత ఆరోగ్య సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందన్నారు. గత 12 సంవత్సరాల్లో ఆయుష్ రంగం గణనీయమైన పురోగతిని సాధించినట్లు ప్రతాప్రావు జాదవ్ పేర్కొంటూ,
1: हमारे आयुष मंत्रालय ने जो थीम चुनी है वो है बेहतर कल के लिए आयुर्वेद. यानी कि अगर बुढ़ापे में भी अगर हम अच्छा स्वास्थ्य रखना चाहते हैं, जिंदगी हम वहां पर जीना चाहते हैं, तो अभी से आयुर्वेद और आयुष को, योगा को अपनाइए. और इसका जो आयोजन है हमारा ये 23 सितम्बर का, ये साल हम महाराष्ट्र के नागपुर में इसको हम मना रहे हैं.
0: ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఇది ఒక శక్తివంతమైన సాధనమని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈ గొప్ప వారసత్వాన్ని మరింత దృఢంగా స్వీకరించాలని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలియజేసింది. సుమారు 40 కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టామని, ప్రత్యేక విస్తృత పునర్విమర్శతో సహా పలు ఎన్నికల సంస్కరణలు చేపట్టామని కమిషన్ తెలియజేసింది. ఏ సంస్థలోనైనా చర్చల సమయంలో అభిప్రాయాలు, పరిశీలనలో భేదాభిప్రాయాలు ఉండడం సాధారణమని, తుది నిర్ణయం తీసుకునే ముందు అది నిర్ణయ ప్రక్రియలో ఒక భాగమని కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవస్థను మెరుగుపరచడానికి కమిషన్కు తమ సూచనలు ఇచ్చేందుకు కమిషన్లోని ప్రతి అధికారికి పూర్తి అధికారం ఉందని పేర్కొంది. ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ప్రధాన ఎన్నికలను, ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని ఎన్నికల సంఘం తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో గత 12 ఏళ్లలో రహదారులు, విమానాశ్రయాలు, రైల్వేలు, నౌకాయానం, జలమార్గాలు, కమ్యూనికేషన్ రంగాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేటు మీడియా సంస్థ ఈరోజు నిర్వహించిన ఐకానిక్ టూరిజం సమ్మిట్లో మాట్లాడుతూ, ప్రజలు అనుభవపూర్వక పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ప్రపంచం సరఫరా గొలుసు అంతరాయాలు, రాజకీయ అస్థిరత, ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మొదటి త్రైమాసికంలో 7.5% పైగా వృద్ధిని నమోదు చేసినట్టు తెలియజేశారు. సేవలు, సాంకేతిక రంగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రభావం గురించి ఉన్న ఆందోళనలు కూడా ఆయన ప్రస్తావించారు. సవాళ్లతో కూడిన ప్రపంచ వాతావరణం ఉన్నప్పటికీ సేవలు, తయారీ ఎగుమతుల్లో భారతదేశం వృద్ధిని నమోదు చేస్తూనే ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం యుఎన్జీఏ 81వ సదస్సు సందర్భంగా భారత్, యుఏఈ, ఫ్రాన్స్ త్రైపాక్షిక సమావేశంలో యుఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయద్ అల్ సహ్యాన్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోడ్తో కలిసి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. అంతరిక్షం, ఇంధనం, కృత్రిమ మేధస్సు, సంస్కృతి, వారసత్వంతో సహా పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో త్రైపాక్షిక సహకారంలో పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. అలాగే పశ్చిమాసియాలోని పరిస్థితిపై కూడా 3 మంత్రులు చర్చించారు. పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో త్రైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసి విస్తరించాలని, అలాగే భారత్, ఫ్రాన్స్, యుఏఈల మధ్య ఉన్న బలమైన స్నేహపూర్వక సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో ఈరోజు, రేపు ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, కేరళం, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట్ర

0: పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదేవిధంగా మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. జపాన్లోని ఇచ్చి నాగియో వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. ఒక స్వర్ణం, 5 రజతాలు, 6 కాంస్యాలతో పతకాల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో మీరాబాయి చాను రజత పతకం గెలుచుకోగా, పురుషుల వ్యక్తిగత విభాగంలో ఈరోజు జరిగిన సాఫ్ట్ టెన్నిస్లో జై మీనా కాంస్య పతకం గెలుచుకున్నారు. మహిళల స్కీ టీమ్ ఈవెంట్లో పరీనాస్ థాలివాల్, రైజా థిల్లాన్, మహేశ్వరి చౌహాన్లు, పురుషుల స్కీట్ జట్లో అనంత్జీత్ సింగ్ నరుక, భవతేక్ సింగ్ గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్లు కాంస్య పథకం సాధించారు. అలాగే పురుషుల బ్యాడ్మింటన్ జట్టు కాంస్య పథకం కైవసం చేసుకుంది. కాగా ఆసియా క్రీడల్లో పలు విభాగాల్లో పథకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. వారి నైపుణ్యం, పట్టుదల, జట్టు స్ఫూర్తి దేశానికి గర్వకారణం అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. పన్ను విధానాలు డేటా ఆధారిత డిజిటల్ ప్రక్రియల వైపు మళ్లుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బ్రిక్స్ పన్నుల అధిపతుల సమావేశ ప్రారంభోపన్యాసంలో ఆమె ప్రసంగిస్తూ, రాబోయే కొన్నేళ్లలో బహుపాక్షిక పన్ను చర్చల్లో తీసుకునే నిర్ణయాలు ఒక తరం పాటు సరిహద్దు పన్నుల విధానాన్ని తీర్చిదిద్దుతాయని అన్నారు. బ్రిక్స్ దేశాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలని, ఇవి తక్కువ స్థాయిని నుంచి గణనీయమైన దేశ పన్ను సామర్థ్యాన్ని పెంపొందించుకున్నట్టు పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణమైన విధానమని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నట్లు భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆనందం, ఆరోగ్యం, ఆహ్లాదం అందించే తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, స్టూడియోలో సమయం 8:40. ఇప్పుడు విందాం మనందరి అభిమాన కార్యక్రమం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట ప్రాణం. చిత్రం కొరకు సోను నిగమ్ మహాలక్ష్మి ఆలపించగా, సాయి శ్రీహర్ష సాహిత్యం అందించిన ఈ సినిమాకు కమలాకర్ స్వరాలు సమకూర్చారు. ఇప్పుడు వినేద్దాం ఆ పాట.

చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట గోవిందుడు అందరి వాడేలే. చిత్రం కొరకు హరిహరన్ ఆలపించగా సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ పాటకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

0: ఆకులకు వసంతాన్నిచ్చే తోటమాలి
1: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
0: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.

0: నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక అందమైన పాట గోపి గోపిక గోదావరి చిత్రం కొరకు కౌసల్య చక్రి ఆలపించగా రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటకు చక్రియే స్వరాలు సమకూర్చారు.

శ్రోతలు, మీరింతవరకు విన్నారు మీ అందరికీ అభిమాన కార్యక్రమమైన చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో మంచి మంచి పాటలన్నీ. ఇవ్వండి ఇవాల్టి మన చిత్ర కుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. స్టూడియోలో సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంధ్రంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆర్ ది మెడిసిన్స్. ఆయుర్వేద సే దేట్ ది నానోషధి భూతం జగతి, దాట్ మీన్స్ నథింగ్ ఈజ్ ఎక్సెప్ట్ ఫ్రమ్ ది మెడిసిన్, ఎవ్రీథింగ్ ఆర్ మెడిసిన్, అవర్ ఫుడ్ ఈజ్ ఆల్సో మెడిసిన్. ఇఫ్ వి టేకింగ్ ప్రోపర్లీ, వి యూజింగ్ దీస్ థింగ్స్ ప్రోపర్లీ, దే యూజ్ లైక్ ఏ మెడిసిన్. ఎఫికేసీ బిఫోర్ దీజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ది బిఫోర్ ది ఇనిషియేషన్స్ ఆఫ్ WHO, ది సోషల్ చార్మింగ్ ఆఫ్ ఆయుర్వేద వాజ్ నాట్ వెరీ గుడ్, బట్ నౌ ఆఫ్టర్ ది ఇనిషియేషన్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అండ్ ది ఎక్సెప్టెన్స్ ఆఫ్ WHO, నౌ దిస్ ఈజ్ ఇన్ ద స్ట్రీమ్ లైన్ అండ్ ది ఎక్సెప్టెన్స్ ఈజ్ ఇన్క్రీజింగ్ డే బై డే, సో దట్ ది అవర్ అవుట్ ప్రోడక్ట్ ఈజ్ ది నేషనల్ ఆయుర్వేద డే ఈజ్ నౌ ఎస్టాబ్లిష్ ఇన్ ది 23rd September.
1: With the theme Ayurveda for a healthier tomorrow, the focus is not merely on preserving an ancient tradition, but on carrying its wisdom forward in a way that is relevant, evidence-formed and accessible to people today. Dr. Rajaram Mahato, thank you very much for sparing your time and sharing such insightful thoughts with us. Thank you, sir.
0: Thank you.
2: You were listening to a discussion on observance of 11th National Ayurveda Day. The participants were Dr. Rajaram Mehto, Additional Professor, All India Institute of Ayurveda, and Sarabjit Kaur, Anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsttalks@gmail.com or WhatsApp on 9289094044.
3: Spotlight.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వాతావరణ సూచన వింటారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం ప్రాంతాలలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఉరుములు సంభవించే అవకాశం ఉంది. అలాగే కోస్తా ఆంధ్ర మరియు యానం ప్రాంతాల్లో అక్కడక్కడ గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షం, అలాగే ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు మరియు నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం వరకు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వారు తెలిపారు. వాతావరణ సూచన విన్నారు.
1: ఆకాశవాణి అపూర్వ నరకము, చిలకమూర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారి ప్రహసనం వింటారు. రేడియో అనుసరణ నిర్వహణ శ్రీమతి పద్మజా నిర్మల. అపూర్వ నరకము, చిలకమూర్తి వారి ప్రహసనం.

0: చిత్రగుప్త
1: ప్రభు,
0: ఇక పాపులను ప్రవేశపెట్టుము.
1: చిత్తం ప్రభు. ఇతడు ధనగుప్తుడు ప్రభు. భూలోకములో మధురాపురము వీని కాపురము.
0: ఓహో, వీని కథలేనా? పరిపరి విధములు చెప్పుకుని మనకింకరులు కడుపులు పగులునట్టు నవ్వుతున్నారు.
1: చిత్తము, అతడు ఇతడే ప్రభు. ఈ మహానుభావుని గాథలు వ్రాయగలవారు ఉన్నచో అవి భారత భాగవతములంతంత గ్రంథములగును.
0: భూలోకములో ఈ మహానుభావుడు ఎందుకు ప్రసిద్ధికెక్కినాడు?
1: ఇతడు సకల గుణాభిరాముడు ప్రభు. అన్నిటికీ ప్రసిద్ధికెక్కినాడని చెప్పవచ్చు. కాని ముఖ్యముగా లోభత్వమునకు పేరు మోసినాడు. ఈయన పిసినిగొట్టులలో మహాచక్రవర్తి. వారిలో అగ్రతాంబూలం ఈయనకే ఇవ్వవలసి ఉన్నది.
0: అబ్బా, అంతటి పిసినిగొట్ట

0: ఎంత పిసినిగొట్టో దేవర వారితో నేను మనవి చేయజాలను. ఈ సంగతిని బట్టి తమరే గ్రహించవచ్చును. ఇతడు మృతి నొందుటకు ముందు 15 రోజుల క్రిందటనే తన సొమ్మున్న గదిలో తన్ను పడుకొనబెట్టమని కొడుకులను పీడించి ఆ గదిలో పండుకున్నాడు. అతనికి ఆ సమయంలో అన్నద్వేషం కలిగినది. మంచినీళ్లు మాత్రము త్రాగి జీవించను. ఇతను రోగము చూడగా మహా గొప్పది, అట్టి రోగముతో ఆహారము తినకుండా ఎట్లు జీవించనా అని వైద్యులు ఆశ్చర్యపడ్డది. ధనకాంక్ష చేత చూస్తూ చూస్తూ ప్రాణములు వదిలిపెట్టలేక అంతకాలము జీవించనని అభిప్రాయపడ్డది.
1: గట్టి ప్రాణము కానిచో మంచినీళ్లతో బ్రతుకుటే కష్టము కాదా?
0: అతడు తాగినది కేవలము మంచినీళ్లు కావు మహాప్రభు. తన పెట్టెలలోని సొంత నగలు, తాకట్టు పెట్టిన వారి నగలు, వెండి బంగారు నాణెములు తెప్పించి అవి కడిగించి ఆ నీళ్లు ఒక పాత్రలో పోయించి ఆ నీరు త్రాగుసూ బ్రతికినాడు ప్రభు.
1: ఆహా, ఈతని లోభత్వము మిక్కిలి ఆశ్చర్యకరమైనది. ఇట్టి లోభిని నేనెన్నడూ చూడలేదు.
0: ప్రభు, వీని పిసినిగుట్టుతనానికి ఒక చక్కని ఉదాహరణ.

0: అమ్మయ్యా, మొత్తానికి చెన్నపురి చేరాను. బాగా ఆకలిగా ఉంది. హోటల్కు పెడితే అదో ఖర్చు. ఏం చెయ్యాలి?
1: అయ్యర్వాడు, అయ్యర్వాడు, ఇంక రాండి, ఇంక రాండి అయ్యర్వాడు, ఇంక రాండి.
2: ఆయన్ని మొదట చూసింది నేను. నువ్వు పిలుస్తావేంటి? అయ్యా, నా హోటల్లో అంతా ఆంధ్రా టిఫిను, ఇడ్లీ, ఉప్మా, దోశ అన్నీ దొరుకుతాయి. నా హోటల్కు దయచేయండి.
1: అయ్యా అయ్యా అయ్యా, నా హోటల్కు వా అయ్యా. నల్ల ఇడ్లీ, నల్ల కాఫీ, నల్ల ఉప్మా.
0: నల్ల ఇడ్లీ, నల్ల కాఫీనా? అదేమి?
2: అది అంతేనయ్యా, వాడి వంట మీకు సరిపడదు. తమరు నా హోటల్కు దయచేయండి అయ్యా.
0: సరే పద.
1: ఏమి సార్ వాడు, ఇటు పిలుస్తా అంటే అటు పోతండారు. వాడు దా నిండా ముంచుతాడు.
0: పదవయ్యా నువ్వు.
2: అయ్యా అయ్యా, తమకు ఏం కావాలి? ఇడ్లీ, ఉప్మా, దోశ, పులిహోర, బొబ్బట్లు, బాదం హల్వా. తమకు ఏం కావలిస్తే అవి తెస్తాను.
0: ఒకటేమిటి, అన్నీ తీసుకురా.
2: చెత్తం చెత్తం. ఇదిగో బాబయ్య.
0: అమ్మయ్యా, వస్తువులన్నీ బహుబాగున్నాయి. ఇటువంటి వస్తువులను ఇంతకు మునిపి ఎప్పుడూ నేను తినలేదు. ఇంకా రేపటి వరకు భోజనం కూడా అక్కర్లేదు. ఇక నా దారిని నేను వెళ్తాను.
2: యావయ్ పంతులు, ఓ పంతులు గారు, ఓ పంతులు గారు.
0: అరుస్తూ వస్తున్నాడు వేధవా. వీడి కన్ను గప్పి వేరే దోమను పోవాలి.
2: పంతులు గారు, ఏంటయ్యా పిలుస్తుంటే పలకరే?
0: నన్నా పిలుస్తా? ఎవరినో అనుకున్నా, ఎందుకు పిలిచారు?
2: ఎందుకేమిటయ్యా, సొమ్మియకుండా పెడుతున్నందుకు.
0: సొమ్మెందుకు?
2: ఇప్పుడు నువ్వు మా హోటల్లో తిన్నావే ఆ వస్తువులకు.
0: అయ్యే విచిత్రమైన మనుషులయ్యా మీరు. సొమ్ముగా మీరు నాకు ఈ వస్తువులు పెట్టింది. ఊరికే ధర్మసత్రం వేశారనుకున్నా.
2: ధర్మసత్రం వేశారని ఎలా అనుకున్నావు? సత్రం మీ నాయన కట్టించారనుకున్నావా? సరి సరి, ముందు ఆ డబ్బు తీ.
0: నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? డబ్బులు ఇచ్చుకుంటానని నువ్వు నాతో ఏం చెప్పలేదే. నువ్వు బలవంత పెడితే కదా నేను నీ హోటల్కు వచ్చింది.
2: అయితే అయితే కొంప తీసి ఎగబెడతావా ఏంటి?
0: ఎగబెట్టడం ఏమిటి, అసలు ఇవ్వవలసిన అవసరమే లేనప్పుడు.
2: అమ్మో అమ్మో, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! చూడండి అయ్యా చూడండి, పెద్ద డబ్బిచ్చేవాళ్లాగా అన్ని వస్తువులు చెడ తిన్నావు కదయ్యా.
0: ఇష్టం వచ్చినట్టు తిట్టుకో. నేను ఒక్క దమ్మిడి కూడా ఇచ్చేవాడిని కాదు. ఇలాంటి వేధవాళ్ళని 100 మందిని చూశాను.
3: ఈతని చరిత్రము చిత్రముగానున్నదే.
4: ఇదేనా ఈతని లోభత్వానికి

0: నాయనగారు, మీరెంత విచారించినా ఈ ఆవు బతకదు. మెడ వేల వేసి పడుకుంది, పొట్ట ఉబ్బిపోయింది, చొంగ కారుస్తోంది. మనకు ఇంతవరకే ప్రాప్తం.
1: చూడు నాయన, నేను గోవు కోసం విచారించటం లేదు. ఎందుకంటే నేను దీన్ని డబ్బెట్టి కొనలేదు, పాలరంగాన్ని బెదిరించి తెచ్చాను. దీని మేతకు కూడా ఒక్క డబ్బైనా ఖర్చు పెట్టలేదు. ఉలవలు వీరిగాడి నెత్తికొట్టి పుచ్చుకున్నా, చుట్టూ తవుడు దంపుడు వాళ్ళని బెదిరించి లాగాను, గడ్డి రైతుల మీద వంతులు వేసి తెచ్చాను. ఈ ఆవు పోయిన ఉదయమున వేరొక ఆవును తేగలను.
0: అట్లయినా మీ దుఃఖమునకు కారణమేమిటి?
1: చెబుతాను విను. మనం ఈ గ్రామాధికారులలో ఒకరు అవడం వల్ల ఈ గ్రామంలో ఎవరింటైనా గోవు చనిపోయినప్పుడు దాన్ని వెట్టివాళ్ల చేత ఈడిపించినందుకు గోవు యజమాని మనకు రూపాయి కట్నమిచ్చును కదా. గోవు మన ఇంటనే పోవుచుండటం వలన ఆ రూపాయి మనకిచ్చువారు లేరు. ఈ విధముగా మనకు రావలసిన రూపాయి పోయినది కదా అని విచారించుచున్నాను. దానికి కూడా ఒక ఉపాయం ఆలోచించినాను. నీవు వెంటనే పోయి దీక్షితుడు గారిని పిలుచుకురా. ఈ గోవును ఆయనకు దానం ఇద్దాం. అది ఆయన ఇంటిలో సరిపోతుంది కనుక మనకు రావలసిన రూపాయి మనకు వస్తుంది.
0: చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆవును దానమీట అన్యాయం కదా నాన్నగారు.
1: నీకేమి తెలియను లోక వ్యవహారము. లౌక్యము లేనిదే ఈ లోకమున బ్రతుకుట కష్టం. నీవు పోయి ఆయనని పిలుచుకునిరా. ఇదిగో చూడబ్బాయి, దానమిచ్చు వరకు ఆయనకు ఆవును చూపవద్దు. దానమిచ్చిన పిదప ఆయన ఇంటికి ఆవును తీసుకుని పో. ఆవు చనిపోవుటకు సిద్ధముగా ఉన్నదన్న విషయం ముందుగా దీక్షితులకు తెలియరాదు, తెలిసినదా?
0: అటులనే నాన్నగారు.
2: అయ్యా అయ్యా, ఒక్క పూట పాలైనా తాగలేదు కదా. రూపాయి రూపాయి నిష్కారణముగా నా చేత దండుగా పెట్టిస్తున్నారు మీరు. మీ వాకిట్లో చనిపోవలసిన గోవు కర్మకాలి నా వాకిట్లో చనిపోయింది. మరణాసన్నమైన గోవును దానమీయతగు నా మీకు.
1: కామధేనువులాంటి గోవును చేతులారా చంపి రూపాయి ఇవ్వనంటావేమిటయ్యా?
2: రూపాయి ఉంటే వారం రోజులు నాకు నా పిల్లలకు బియ్యం వస్తాయి. దయచూడండి.
1: ఇప్పుడు నీ మాట వింటే రేపు ఊరందరికీ మానాల్సి వస్తుంది. వెంటనే పోయి రూపాయి పట్టుకుని రా.
2: తమరు అధికారులు, తమరేమంటే అదే. ఇదే పోయి ముంతో చెంబో తాకట్టు పెట్టి తమ రూపాయి వెంటనే పంపుతాను.
3: ఎంత ఘోరకలి! ఇతనికి దైవభీతి అయినను లేదా? దేవతాసేవలు ఎన్నడూ చేయింపలేదా?
4: చేయకపోవుటయే కాదు ప్రభువు, ఒక దేవాలయమునకు ధర్మకర్తలలోనొకడై కొంత సొమ్ము హరించినాడు కూడా.
3: బాగు బాగు, సత్రములైనా వేయించినాడా?
4: సత్రములలో రాళ్ళు వేయించలేదా అని అడుగుడు. అతడు అన్నదానం ఎన్నడూ చేయించలేదు ప్రభువు. సరికదా, ఒకడు చేయుచున్న వార్త వినుట కూడా అతనికి అసహ్యమే. ఇతడు ఏడాదికి 2 సార్లు మాత్రము అన్నదానము చేశాను. అవి తల్లిదండ్రుల తద్దినములకు.
3: ఆ దినములలో సంతర్పణములు చేశానా?
4: సంతర్పణములు కావు, పితృతర్పణములు. ఇద్దరుకు భోజనము అంతే.
3: ఇతనికి దారపుత్రులున్నారా?
4: ఉన్నారు ఉన్నారు. వారికి ఒక్కనాడైనా కడుపు నిండా అన్నము పెట్టలేదు. కట్టుకున్నటకు కనీసం బట్టలు నీయలేదు. వేయేలా, వీడు తాను తినలేదు, ఒకరికి పెట్టలేదు, ఒకరిని తిననీయలేదు.
3: వీని యందు జారత్వ చోరత్వాది దోషములు కలవా?
4: చోరత్వములకు సందేహము లేదు గాని జారత్వము లేదు ప్రభు. ఎందుచేతనంటే దానికోసము

0: కొంత సొమ్ము వ్యయము చేయవల కదా. అందుచేత మానుకున్నాడు గాని మంచితనము చేత కాదు ప్రభు.
1: పోనిమ్ము, లోభత్వము చేతనైనను వీనికి ఏకపత్ని వ్రతము దక్కినది.
0: ప్రభు, ఇతను చనిపోవుటకు ముందు ఒక మరణశాసనము వ్రాయించినాడు. అది చూచిన పక్షమున వీని గొప్పతనము బయటపడగలదు.
1: ఏది ఆ మరణశాసనము? ఇటువంటి వాడు వ్రాయించినది చిత్రముగానుండకపోదు.
0: చిత్తగించండి.

0: వర్తమాన వ్యావహారిక చాంద్రమాన ప్రభవనామ సంవత్సర చైత్రశుద్ధ పంచమి బుధవారం మధురాపురం నివాసి అయిన ధనగుప్తుడు తెలివితేటలతోనూ మంచి స్పృహతోనూ వ్రాయించిన మరణశాసనము. నేను వడ్డీ వ్యాపారము చేతను, మరి ఇతర వ్యాపారముల చేతను సంపాదించిన రొక్కము 225,000. ఈ సొమ్మును నా కుమారులు నలుగురు సమానముగా పంచుకొనవలెను. ఆ సొమ్ము లోకులకు 2 రూపాయల వడ్డీ చొప్పున బదులు ఇచ్చి ఉన్నాను. కనుక ఆ బదులు త్వరగా ఇవ్వని ఎడల వాళ్ల కొంపలమ్మి గాని చెరసాలకు పంపించి అయినా సరే వసూలు చేసుకోవాలి. నా వద్ద అప్పులు పుచ్చుకున్న వాళ్లకు 1 గుడ్డిగవ్వ కూడా వసూలు చేయకుండా ఉండటం నాకు అలవాటు లేదు. కాబట్టి నా కొడుకులు కూడా అట్లే బాకీదారుల నుండి బాకీలు ముక్కుపిండి మరీ వసూలు చేయవలను. కానిచో వారు నా వంశమునకు అప్రతిష్ట తెచ్చిన వారగుదురు.
1: ముక్కుపిండి వసూలు చేసినా ప్రతిష్ట పెరుగును కాబోలు. కానిమ్ము
2: ఆ చిత్తపు, అతడు ఇంకనో ఇలా వ్రాయించినాడు.
0: నేను చనిపోవునట్టి సమయమున నాకు పూర్తిగా స్పృహయున్న పక్షమున ఇల్లు మైలపడకుండా నేనే ఎలాగునో డేకి వీధి అరుగు కింద కూర్చుదును. నాకొకవేళ స్పృహ లేని పక్షమున నా కుమారులను, నా భార్య, నన్ను దొడ్డిలోనున్న పశువుల పాకలో గాని లేదా వీధి అరుగు కింద తడికి కట్టి గాని దానిలో నన్ను పండబెట్టవలయును. అంతేగాని ఇల్లు మైలపరచవద్దు. నాది గుక్కిడు ప్రాణము, ఎక్కడ పోయిననేమి? ఇంటిలో చచ్చిన వానికి గొప్ప ఏమిటి, అరుగు కింద చచ్చిన వాని తక్కువ ఏమిటి? ఇట్లెందుకు వ్రాయిచున్నానగా నక్షత్రము చెడ్డదైనా ఇల్లు వదిలిపెట్టవలయ్యను. అప్పుడు మన సామాను అంతా తరలించుకుని మరి ఒకరి ఇంటికి ఏగవలయ్యను. వెళ్ళిన పక్షమున మన వస్తు సామానులు, మన సరుకులు చూడగానే వారికి కన్నుకుట్టును, మన గుట్టు మట్టు బయటపడును. అందుచేత నాకు ప్రాణముండగానే బయటకు తేవలయ్యును.
2: ఇంకనూ అసలు కథ ముందున్నది, వినండి ప్రభు.
1: వినిపించును.
0: డబ్బు ఇచ్చి శవవాహకుల చేత నన్ను మోయించవద్దు. వాళ్ళు 4-5 వరహాలైనా అడుగుతారు, ఎందుకు డబ్బు దండగా? కనుక వాళ్లను పిలవనే వద్దు. బంధువులు కొందరు వచ్చి ఉచితముగానే శవమును మేము మోయుదు ముందురు, అది కూడా అంగీకరించవద్దు. ఏదైనా ఇట్లు ఉచితముగా మోసిన వారు మరొకప్పుడు సాయం చెయ్యమని నా కుమారులను మొగమాటు పెట్టవచ్చును. అందుచేత నా శవమును మరొకరి చేత మోయించక నా కుమారులలో పెద్దవాడు నిప్పు పుచ్చుకోగా మిగిలిన 3 ఎలాగోలాగ కష్టపడి మోయవలెను.
1: బలిరా మానవ బలి, పిసినగొట్టుతనమన్న నీదిరా.
0: మరి ఒక ముఖ్య విషయం, దానములు విశేషముగా ఇవ్వవద్దు, 1 గోదానము మాత్రము చేయవలయును. ఎలాగునో ఒకలాగున దాని తోక దొరకపుచ్చుకుని వైతరిణి నది దాటి అవతల పడతాను. గోదానం నిమిత్తమై నా కుమారుడు ఆవును కొనవలసిన అవసరము లేదు. ఇందు నిమిత్తం నేను 1 గోవును జాగ్రత్త చేసి ఉన్నాను. అది గడ్డి ఎక్కువ తిని పాలు తక్కువ ఇచ్చే గోవు కనుక దానిని మన ఇంటిలో నుంచక మనకు సొమ్ము బాకీ ఉన్న 1 వద్దకు పంపి దానిని మేపమని చెప్పినాను. వాడు దానిని ఉచితముగా మేపుచున్నాడు. వాని నడివి తెచ్చి ఆ యావును దానమియ్యవలెను. నగ్న

0: ప్రచ్ఛాదనమిచ్చునప్పుడు పట్టెమంచములు, దూది పరుపులు ఇయ్యక నొలక మంచము, జమ్ముదూది పరుపు, పాత ఎత్తడి రేకు చెంబు ఇయ్యవరెను. సంతర్పణముల మాటే వద్దు. బోలుడంత వృధాదండక వ్యవహారము. మరి ఒక ముఖ్య విషయము, నాకు వైద్యము చేసిన వైద్యునకు మీరు ఏమీ ఇవ్వనక్కరలేదు. ఏమనగా, నాకు కుదరలేదు కనుకను వేరు ముక్కలతోనూ కషాయములతోనూ మందునిచ్చడం వలన అతనికి ఖర్చు లేదు కనుక అతనికి మీరేమీ ఇవ్వద్దు. రాజగోపాలస్వామి వారి ఆలయమునికి ఇవ్వవలసినదని ఒక ముసలమ్మ నా చేతికి 400 రూపాయలు ఇచ్చినది. ఆ సొమ్ము దేవునికిచ్చిన పక్షమున తినువారు పూజారులే కదా. మనము కూడా దేవుని బిడ్డలమే, మనము మాత్రమే తినరాదని ఆ సొమ్మును నా వద్దనే ఉంచి దాని వడ్డీతో అప్పుడప్పుడు దేవునికి కైంకర్యములు చేయించుతున్నాను. నా కుమారులు కూడా ఆ ప్రకారమే పులిహోర మీద ధ్యానము పోయి తినాలని అనిపించినప్పుడు సంవత్సరమునకు 1 రూపాయి మించకుండా కైంకర్యము చేయించవలయును.
1: ఓరిన రాధమా, భగవంతుని సొమ్ముతో కూడా వ్యాపారం చేసేవిగా.
2: ఇంకాస్త మిగిలి ఉన్నది చిత్తగించండి.
0: నా దగ్గర సొమ్ము దాచుకున్నామని కొందరు వచ్చి నా కుమారులను అడగవచ్చును. వారు వచ్చినప్పుడు పత్రములు చూపించుడని నా కుమారులు అడగవరను. పత్రములు లేని వారికి దమ్మిడి కూడా ఇవ్వవద్దు. పత్రములున్నవారికి కూడా లెక్క చూచి అంతమొత్తము ఒక్కసారిగా ఇయ్యక అప్పుడు నాలుగు చేతిలో పెట్టి బాకీ లేదనిపించాలి. తాకట్టు మీద, తనఖా మీదనే గాని అప్పులు ఇవ్వవద్దు. 2 రూపాయలు తక్కువ వడ్డీ వేయవద్దు. తిండి కింద, బట్టల కింద విశేషముగా సొమ్ము ఖర్చు పెట్టవద్దు. చుట్టములు వచ్చినప్పుడు తప్ప కూరలు కొనకూడదు.
1: ఆహాహా, ఇటువంటి మరణశాసనము రాసిన వాడెవడూ లేడు. ఇతని కొడుకులు ఇతని ఆస్తినే పంచుకున్నారా, లేక ఇతని గుణగణములను కూడా పంచుకున్నారా?
2: ఇతని ధనము మాత్రమే కొడుకులకు సంక్రమించినది ప్రభు, కాని గుణములు కొడుకులకు బొత్తిగా సంక్రమించలేదు.
1: సరే, ఇతని విషయములో వినవలసినదంతయు విన్నాము, తెలియవలసినదంతయు తెలిసినది. ఇతనిని ఏ నరకములో మనము పడవేయవలయనో ఆలోచించవలయను.
2: చిత్తం ప్రభు, మన లోకములో ఉన్న పాత నరకములు ఏవియూ వీనికి పనికిరావు. ఇతనికి ఏదైనా అపూర్వమైన నరకమును మనము కల్పించవలయను.
1: వహవా వహవా, ఇది మిక్కిలి బాగున్నది. ఇంతకంటే వీనికి ఘోరమైన నరకము వేరే ఒక్కటి అవసరం లేదు. వీని ఆత్మను త్వరగా భూలోకమునకు మన కింకరులను ఇచ్చి పంపు.
2: చిత్తం ప్రభు, ఓరి కింకర్లారా, ఈ లోభివాని ఆత్మను మరల వాని ఇంటికే కొనిపోయి కొంతకాలం ఉంచుడు. ఇది ధర్మరాజు గారి ఆజ్ఞ.
0: అది 15 రూపాయలు ఖర్చు చేసి వెళ్ళవేయించినారు కాపోలు. అందుచేతనే కళకళలాడుచున్నది. ఈ నిర్భాగ్యులకు సోకులు కావలసి వచ్చిన వీరెన్నటికైనా బాగుపడుతురా? వీళ్ళు అడుక్కు తినిపోతారు. చెయ్, నా కడుపున చెడబుట్టినారు. గోడలు తెల్లగా ఉన్ననేమి, నల్లగా ఉన్ననేమి. నేను ఇంట్లో 60 సంవత్సరాలు కాపురం చేశాను, ఒక్క మారైనా వెళ్ళ వేయించలేదు. ఈ గాడిదలకు ఇంతలోనే వెళ్ళ కావలసి వచ్చినది. నా కడుపున దౌర్భాగ్యులు పుట్టినారు. అయ్యో, నా శరీరం అంతా కాలిపోతోంది.
3: ఇదిగో స్వామి, అడుగో నీ పెద్ద కొడుకు కావాలనా? ముందు సావిట్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు, అక్కడికి పదాం. పదా
0: పదండి. వాడేం వెలగబెడుతున్నాడో చూద్దాం. ఓహో, కాంచనవర్మతోనా మాట్లాడుతుంటా? ఇతడు తాను అప్పు పుచ్చుకున్న సొమ్మును అసలీ ఫాయిదారు కట్టడానికి వచ్చినాడు. ఆహా, సొమ్మును చూచి ఎంతకాలమైంది. నా కన్నులు ఇప్పుడు ఎంత చల్లగా ఉన్నాయి. ఆహా, రూపాయల తప్పుడు అమ్మా, లక్ష్మీదేవి నాట్యమాడుతున్నట్టుంది.

కాంచనవరమ్మ అబ్బాయి గడ్డము పట్టుకుని ప్రతిపులాడుతున్నాడు. ఏమేమి, నూటికి రూపాయి వంతున వడ్డీ పుచ్చుకోమని అబ్బాయిని బ్రసిమలాడుతున్నాడు. నా కొడుకు ఏమంటాడో ఏమో, నేను నూటికి 2 రూపాయల వంతున వడ్డీ వ్రాయించాను. అమ్మో అమ్మో.

0: అడిగాను, అయ్యా అయ్యా కిక్కరులాగా నన్ను తీసుకుపోండి, అయ్యా తక్షణం నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోండి. ఆ యమధర్మరాజు నన్ను ఏ నరకములోనైనా పడవేయక ఇక్కడికి ఎందుకు పంపినాడు? ఆ నరకములన్నింటికన్నా నాకిదే బాధగానున్నది. ఇది ఒక మహా నరకం. అయ్యో అయ్యో నన్ను రక్షించండి కింకరులారా, నన్ను ఇక్కడి నుండి వెంటనే తీసుకుపోండి.
1: ఇదిగో ఇదిగో ఊరికే అటమ్మక అడుగు, నీ రెండో కొడుకు వస్తున్నాడు, ఆడి అవ్వారం చూడు.
0: అవును నా రెండో కొడుకే. గుర్ర బండికి తజ్జాగా వస్తున్నాడు, 2000 ఖర్చు పెట్టి గుర్ర బండి కొన్నట్టున్నాడు. ఈ అపాత్రులకు ఇప్పుడు ఈ బండి అవసరమా? ఆ డబ్బు వడ్డీలకు తిరిపిన నెలకు 40 రూపాయలు తేలిగ్గా వచ్చేవి. చెయ్యడి కడుపు కాల.
2: అదేంటయ్యా కన్న కొడుకు అని కూడా చూడకుండా అట్లా చెప్పిస్తున్నావు? అది సరే గాని నీ మూడో కొడుకు అటు చూడు. అట వంటింట్లో ఇందు భోజనం తింటున్నాడయ్యా.
0: వీడి మొహం మంట వంటింట్లో కూర్చుని మామిడి పంటతో పిండి వంటలతో భోంచేస్తున్నాడు. ఆహా జిలేబీలు, హల్వాలు, పాయసాలు, పులిహోర, అమ్మో ఇన్ని వంటకాలు కావాల్సి వచ్చాయా వీడికి? నేను 60 సంవత్సరాలు జొన్న సంకటి గోంగూర పులుసుతో తిన్నానే, మామిడి పండ్లతో భోజనమా? పొట్ట నిప్పుకోవడానికి ఇంత సింగారము, ఇన్ని రుచులు కావాలనా? ఇంత గంజికూడు చాలదా? 108 రూపాయలు పోసి మామిడి పండ్ల, అయ్యో నేను ఎంత నిర్భాగ్యులను.
1: నువ్వు నిజంగా నిర్భాగ్యుడివే. నువ్వు కడుపు కట్టుకుని కూడబెట్టిన సొమ్ము నీ కొడుకులు ఆనందంగా అనుభవిస్తున్నారు. ఆనందంగా
0: ఆ గుమ్మం ముందు ఎవరు? నా 4వ కొడుకు జేబు నుండి డబ్బులు తీస్తున్నాడు. 400 ధర్మకార్య నిమిత్తం చందా ఇస్తున్నాడు. 400, అమ్మో 400. వారిని ధర్మం మండిపోను, నీ చేతులు పడిపోను. ఈ లింగ శరీరంతో ఉండబట్టి కాని లేకపోతే ఆ చేతులు విరిచేయను. నేనే ప్రతిగా ఉండి నా 4 కొడుకులు చచ్చిన ఎడల నా సొమ్ము ఎంతో జాగ్రత్తగా ఉండేది. నా కొంప బాగుపడేది. అలా జరగలేదు. దైవం ఓర్చినాడు కాదు. అయ్యో అయ్యో నేనేమి చేతును దేవుడా. నేను ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ నిలవలేను. ఈ ఇల్లు అగ్నిమాత్రం కంటే వేడిగానున్నది. నా కొడుకులలో ఒక్కడికి కూడా నా గుణములు అబ్బినవి కావు. అయ్యో అయ్యో ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు, వంటలక్కలు, డబ్బు మంచినీళ్లులాగా ఖర్చు అవుతోంది. వీధి ముందు అడుక్కునే బిచ్చగాడకు బిచ్చం వేయడానికి ఒక నౌకర్ను కూడా పెట్టినారు. సింహం కడుపున లేళ్లు పుట్టినట్లు మీరు నా కడుపున పుట్టినారు. కింకర్లారా నన్ను ఇక్కడి నుంచి తీసుకుని పండు. నేనిక్కడ నిలవసాలుకున్నాను, నేనిక్కడ నిలవసాలుకున్నాను. తీసుకుపండు, నన్ను తీసుకుపండు.
2: ఊరక సేవ కోసం మేకలారుతున్నా. నువ్వు బతికున్నప్పుడు చేసిన పాపాల ఫలితాన్ని అనుభవించాలి కదా. లోభివానికి తన సొమ్ము ఖర్చు అవుతుండగా చూసుకోవటమే పెద్ద శిక్ష. అంచేతనే నిన్ను నరకాన పడేయకుండా నీ కొడుకులే నీ డబ్బు ఖర్చు చేసేయడం నీకు చూపించాం. ఇదే నీకు నరకం, మహానరకం, అపూర్వ నరకం. అందుకనే చిత్రగుప్తుడు గారు నీకు ఇటువంటి శిక్ష విధించారు. నిన్ను మరికొంతకాలం ఇక్కడనే ఉంచి ఈ అపూర్వ నరకం నువ్వు అనుభవించిన తర్వాతనే మరలా యమధర్మరాజు గారికి అడిగి తీసుకుని వెళ్తాం.
0: అయ్యో అయ్యో నా కడుపు రగిలిపోతున్నది, నా గుండె మండిపోతున్నది. అయ్యో అయ్యో
3: మీరింతవరకు అపూర్వ నరకము చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారి ప్రహసనం విన్నారు. ఈ ప్రహసనంలో పాత్రలు, పాత్రధారులు: ధనగుప్తుడు శ్రీ రెండు చింతల రామచంద్రరావు, యముడు డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, చిత్రగుప్తుడు శ్రీ ఎంఎంఎంజి కృష్ణ, హోటల్ యజమానులు శ్రీ తాతా రమేష్ బాబు, శ్రీ సయ్యద్ కరీముల్లా, దీక్షితులు శ్రీ నందగిరి నరసింహారావు, ధనగుప్తుడి కొడుకు శ్రీ సిహెచ్వి రామకృష్ణారావు, కింకర్లు శ్రీ అడవి శంకర్రావు, శ్రీ దేవరపల్లి ప్రభుదాస్. రేడియో అనుసరణ నిర్వహణ శ్రీమతి పద్మజా నిర్మల.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు మీ అభిమాన తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, స్టూడియోలో సమయం 10:20. ఇప్పుడు విందాం ఆ పాత మధురాలు, అలనాటి సుమధుర గీతాల కార్యక్రమం. ఆ పాత మధురాలు సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా మనం వినబోతున్న పాట క్షణక్షణం మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ పాటకు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు.

ఆపాత మధురాలు సుమధురమైన సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట ఛాలెంజ్ సినిమా కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన ఈ పాటకు వేటూరి సుందర్రామ్మూర్తి రచన చేయగా ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.

0: ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులలనవే.
1: ఆ పాత మధురాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట ఆదిత్య 369 సినిమా కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించగా వేటూరి సుందర్రామ్మూర్తి రచించిన ఈ పాటకు ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.

ఆపాత మధురాలు అలనాటి సుమధుర సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట ఘర్షణ చిత్రం నుంచి వాణి జయరాం ఆలపించగా రాజశ్రీ రచించిన ఈ పాటకు ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.

ఆపాత మధురాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట జూదగాడు చిత్రం కొరకు ఆనంద్ సుశీల ఆలపించిన ఈ పాటకు ఆరుద్ర గారు రచన చేయగా చక్రవర్తి స్వరాలు సమకూర్చారు.

ఆపాత మధురాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక మధురమైన పాట గీతాంజలి చిత్రం కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా వేటూరి రచించిన ఈ సినిమాకు ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772446605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఆపాత మధురాలు సినీ గీతాల సుమధుర గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట దొంగముగుడు చిత్రం కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ సినిమాకు చక్రవర్తి స్వరాలు సమకూర్చారు.

ఆపాద మధురాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట సుఖదుఃఖాలు చిత్రం కొరకు. సుశీల ఆలపించగా దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన ఈ చిత్రానికి ఎస్పి కోదండపాణి గారు స్వరాలు సమకూర్చారు.

శ్రోతలు, మీరింతవరకు విన్నారు ఆ పాత మధురాలు అలనాటి సుమధుర సినీ గీతాల కార్యక్రమం. స్టూడియోలో సమయం 11 గంటలు కావస్తుంది. ఇవి ఈరోజు మా తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలతో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.